శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 15వ రోజు, అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 6వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 47 సెకన్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఇంతవరకు మీరు నిత్య సంతోషిణి గారు ఆలపించిన శ్రీరామదాసు భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమంలో ఎస్ నాగార్జున శర్మ గారు చెప్పే హితోక్తులు విందాం.
1: కాద్వర్ణాశ్రమాచారై కిందానైకిం తపస్యతః సర్వాఘజ్ఞోత్తమశ్లోకే నచేద్భక్తిరదోక్షజే. భక్తి జ్ఞాన వైరాగ్యతత్వములను ప్రబోధించే గ్రంథరాజమైన శ్రీమద్భాగవతమున శ్రీ సుఖమహర్షి పరీక్షితునకు అనేక విషయములను తెలుపుతూ, ఈ కలియుగమున ప్రతి ఒక్కరూ భక్తితో అదోక్షజుని సేవించిన తద్వారా సకల పాపహరమై సకల సంపత్ప్రదమగుననియూ, భక్తి లేనిది ఎటువంటి దానధర్మములను జపతపములను చేసినను ప్రయోజనము లేదనియూ అంటారు. భగవద్గీతలో కృష్ణుడు కూడా నాహం వేదయర్ణ తపస నదానేన నచేజ్జయ శక్యేవం విదో ద్రష్టుం దృష్టవానసి మాం యథ భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. వేదములచే గాని తపస్సులచే కాని దానములచే కాని యజ్ఞములచే గాని నన్ను చూడడం లేదా తెలుసుకోవడం అసాధ్యం. కేవలం నా యందు చేసే దృఢమైన భక్తికి మాత్రమే నేను గోచరమై సకలాభీష్టములను ప్రసాదిస్తానని అంటాడు. ఇదే విషయాన్ని కన్నడంలో విజయదాసుల వారు కూడా, దానధర్మకి సిలుక, స్నాన మౌనకి సిలుక, గాన యోగకి సిలుక, కాణికె కొట్టరి సిలుక, ఎణిసి జపిసలు సిలుక, నానావ్రతమాడలు సిలుక, ఏనేను కర్మకి సిలుక, మానదే దృఢభకుతి మాతర విద్దరే తానాగి కరియదే బళయలి బందీగ కాణిసి కొంబను భక్తనిగ అనుదిన అని పై భావాన్ని ప్రకటించారు. కావున ఇహపరములకు భక్తి సాధనమే సులభ సాధనమని తెలిసినది. త్రిమతాచారులు కూడా మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అనియు, ముక్తిర్నైజ సుఖానుభూతి రమలా భక్తిష్ట తత్సాధనమనియు భక్తి సిద్ధాంతాన్నే ప్రతిపాదించారు కూడా. ఈ భక్తికి నిర్వచనం చెప్తూ మధ్వాచార్యులు, మహాత్మ్యజ్ఞాన పూర్వస్తు సుదృఢ సర్వతోదిక స్నేహో భక్తిరితి ప్రోక్తస్తయా ముక్తిర్నచాన్యత అనియు, జ్ఞానపూర్వ పరస్నేహో నిత్యో భక్తిరితీయతే ఇత్యాది వేదవచనం సాధనం ప్రవిదాయకం అని అన్నారు. అనగా జ్ఞానపూర్వకముగా భగవంతుని గుణములను తెలుసుకొని అతని యందు సుదృఢమైన అధికమైన స్నేహమును కలిగి ఉండుటే భక్తి అనియు, తద్వారా ముక్తి అనియు వేదవచనములు కలవని భావం. భగవంతుడు జ్ఞానప్రియుడు. జ్ఞానీ చ భరతర్షభ, జ్ఞానీ మత్ప్రియోతమః, మమ ప్రాణాహి పాండవాః అనే భగవంతుడు చెప్పుకున్నాడు కూడా. ఇక్కడ పండ అంటే జ్ఞానం, పాండవులు అంటే జ్ఞానులు అని అర్థం. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. ఎవరైతే జ్ఞానపూర్వకముగా తెలుసుకుని ఎప్పుడు నా ఎందే మనస్సును నిలిపి భక్తిని కలిగి ఉండేవాడే నాకు ప్రియుడు, అతనికి నేను ప్రియుడనని భగవంతుడు స్వయంగా అంటాడు. కావున జ్ఞానపూర్వకమైన దృఢభక్తియే మోక్షమునకు మార్గమని, జ్ఞానులే భగవంతుని ప్రేమకు పాత్రులని తెలిసి పురంధరదాసుల వారు కూడా, జ్ఞానీగళ రస నీ నల్లదే జగకిన్ను మానదిందలి కాయవ దొరగళ నా కాణి, జ్ఞానులకు దొరవైన నీవు తప్ప నన్ను కాపాడే దొర మరొకడు లేడని భగవంతునితో అన్నారు. ఈ విధంగా తెలుసుకుని

0: చిన్న వాళ్లే పురాణ ఇతిహాసములలోని ద్రౌపది, భీష్ముడు, విదురుడు, అక్రూరుడు, అర్జునుడు మొదలగువారు. భాగవతంలో ప్రహ్లాదుడు కూడా నరసింహస్వామిని ప్రార్థిస్తూ, గత జన్మములో ఇంద్రద్యుమ్నుడనే రాజు జ్ఞానపూర్వకముగా నిన్ను కొలిచినందుకే ఏనుగు జన్మమునున్నప్పటికీ ఆ గత జన్మము యొక్క స్మృతి సంస్కారం వలననే నిన్ను ప్రార్థించి ఆపదలో నుండి బయటపడినాడు. నీవు విద్యకు గాని, రూపమునకు గాని, ధనమునకు గాని, సంపదలకు గాని వసుడవు కావు, భక్తికి మాత్రమే వసుడవు అవుతావని మన్యే ధనాభిజన రూప తపస్సుతౌజాస్తేజ ప్రభావ వల పౌరుష బుద్ధి యోగాః నారాధనాయాహి భవంతి పరస్య పుంసో భక్త్యాతుతోష భగవాన్ అని యూదపాయాని అంటాడు. అట్లే వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయోః విద్యా గజేంద్రస్య కాజాతిర్విదురస్య యాదవపతే రుగ్రస్య కిం పౌరుషం కుబ్జాయా కమనీయ రూపమధికం కిం తత్సుధాంనోధనం భక్త్యా తుష్యతి కేశవ నతుదనే భక్త ప్రియ శ్రీపతిహి. మరొక దృష్టాంతము కూడా, దూర్జటి తన కాళహస్తీశ్వర శతకంలో ఏ వేదంబు పఠించె లూత భుజగంబే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనం వునర్చకరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావముల్ నిదానములు చదువులయ్యా కావు మీ పాద సంసేవాసక్తియే కాక జంతు సతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటూ మరొక శతక పద్యంలో జ్ఞానలక్ష్మి జాగ్రత్ పరిణామముదైతో శ్రీకాళహస్తీశ్వర అని అన్నాడు.
1: ఇంతవరకు మీరు సూక్తి సుధ కార్యక్రమంలో ఎస్ నాగార్జున శర్మ గారు చెప్పిన మహితోక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో రిలే అవుతాయి ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం సంస్కృతంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అమెరికా రాయబారి సెర్జియో గోర్డ్ను కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. రహదారుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణ, సమావేశాల తేదీల ఖరారుపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే రాజధాని అమరావతి అభివృద్ది పనుల పురోగతి, రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏకు సంబంధించిన నిర్ణయాలు, వివిధ అభివృద్ది ప్రాజెక్టులపై మంత్రివర్గం సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలిపారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి భారత్లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్డ్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా అమెరికా రాయబారితో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. తెలంగాణ విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ స్లాట్లను పెంచడం, దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయడం, H1B వీసా ప్రాసెసింగ్ రెన్యువల్, వీసా స్టాంపింగ్ ప్రక్రియను సరళతరం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఐటీ, కృత్రిమ మేధ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, పరిశోధన రంగాల్లో అమెరికా సంస్థలకు విస్తృత పెట్టుబడి అవకాశాలున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అగ్రిగోల్డ్ కేసుల పురోగతిపై మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమీక్ష నిర్వహించింది. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు కొలసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సమస్యలు, కేసుల పురోగతిపై చర్చించిన ఉపసంఘం డిపాజిటర్ల ప్రయోజనాలపై చర్చించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఏదైతే ఇమూవబుల్ ప్రాపర్టీస్ కింద మేము ఐడెంటిఫై చేశామో అందులో 20,450 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ 20,450

0: యాభై ఎకరాల్లో 14,304 ఎకరాలు, అందులో 6,330 ఎకరాలు ఫిట్ ఫర్ ఆక్షన్ గా మేము గుర్తించాం. త్వరగా ఈ ఆక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టమని సిఐడి డిపార్ట్మెంట్ ని కోరడం జరిగింది. ఇంటర్ స్టేట్ ఇష్యూస్ కొన్ని మిగిలి ఉన్నాయో వాటి కూడా పరిష్కారం జరిగే విధంగా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ని డెడికేటెడ్ గా అపాయింట్ చేస్తే దాన్ని ముందు తీసుకెళ్లే విధంగా మేము మా ప్రయత్నం మేము చేస్తాం.
1: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల అభివృద్దికి ప్రాధాన్యమిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నాణ్యత ప్రమాణాలతో అన్ని రోడ్ల నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లె పండుగ 2.0 కింద వ్యవసాయ క్షేత్రాలకు డొంక రోడ్ల నిర్మాణం వంటి పనులతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సంఘంతో సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్త్రీనిధి యాప్తో అనుసంధానం చేసి మహిళలకు రుణాలు మరింత సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రహదారుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఆర్ఎన్బీ కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని రహదారుల్లో 10,238 కిలోమీటర్ల మేర అభివృద్ది పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దెబ్బతిన్న రహదారుల అభివృద్దికి, శిథిలావస్థలో ఉన్న సుమారు 100 వంతెనల పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి తెలిపారు. అనంతరం రహదారులు భవనాల శాఖ అధికారిక యూట్యూబ్ ఛానల్ వాచ్ ఏపీ రైస్ ను మంత్రి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా అద్దంకిలో పునరుత్పాదక ఇంధన తయారీ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకిలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ద్వారా అద్దంకి రాష్టంలోనే కీలక పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకోనుందని చెప్పారు. ఇప్పటికే పలువురు పెట్టుబడిదారులు, కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వెల్లడిస్తూ,
2: రామాయపట్నం పోర్టు వస్తుంది, వీటన్నిటి కోసం పెట్టాము. కొంతమంది రైతులు ఇల్లు ఇచ్చారు. ఎప్పుడైతే రైతులు ముందుకు వచ్చిస్తున్నారో దీన్ని బలవంతంగా కాకుండా రైతులు నొప్పించి ఒకరి తర్వాత ఒకరు నొప్పించి తీసుకుంటా ఉన్నాను అన్నమాట.
1: సినిమా పైరసీ, టెలిగ్రామ్లలో పైరేటెడ్ కంటెంట్ ప్రసారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను మరింత బలోపేతం చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురగన్ తెలిపారు. ఈ మేరకు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి లోక్సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2023లో సినిమాటోగ్రాఫ్ సవరణ చట్టం ద్వారా అనధికారిక సినిమా రికార్డింగ్, ప్రసారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులు అందిన వెంటనే పైరసీ కంటెంట్ను తొలగించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 7,393 పైరేటెడ్ లింకులను తొలగించామని కేంద్ర మంత్రి వెల్లడించారు. తెలంగాణలో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో నిజమైన భూహక్కుదారుడికి అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో 22A నిషేధిత భూములకు సంబంధించిన ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ విధానాలపై మంత్రి నిన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన వారి హక్కులను పరిరక్షించడంతో పాటు ప్రభుత్వ భూములను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంపొందించడం, యువతలో చేనేతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ వీవర్స్ సర్వీస్ సెంటర్ విజయవాడ

0: డిప్యూటీ డైరెక్టర్ అనస్ షాబీ తెలిపారు. అమరావతిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. భారతీయ చేనేత రంగంలోని సౌందర్యం, నైపుణ్యం, సృజనాత్మకత, సుస్థిరతను ప్రతిబింబించేలా యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణ అంతర్గత కర్ణాటకపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ టోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి తెలియజేస్తూ
1: కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన వాళ్ళు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపడి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో అయితే ఈ రోజు తేలిపడి మోస్తరు వర్షాలు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: అలాగే తెలంగాణలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా రాయబారి సెర్జియో గోర్ను కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రహదారుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రచా ఝా. अथ वार्ताः. संसदा 26-अधिक-2000तमं सर्वोच्च न्यायालयस्य संशोधन विधेयकं पारितम् यत् चर्चोत्तरं राज्यसभया तत् पुनः लोकसभायै प्रेषितम्. लोकसभया एतद् विधेयकं गत सोमवासरे एव पारितम्. अनेन विधेयकेन भारतस्य मुख्य न्यायाधीशं विहाय सर्वोच्च न्यायालयस्य न्यायाधीशानां संख्या वर्तमानात् 33 इत्यतः 37 यावत् वर्धयितुं सर्वोच्च न्यायालयाधिनियमः 55-19-शततमः इत्यस्मिन् संशोधनं भवति. लोकसभया बैंकर्स बुक्स एविडेंस विधेयकं 26-20 इति पारितम्. अस्य विधेयकस्य उद्देश्यं बैंक अभिलेखानां साक्ष्य संबद्ध नियमं आधुनिकीकांकीय बैंकिंग व्यवस्थया सह अनुकूलयितुमस्ति. विधेयके प्रावधानमस्ति यत् बैंक अभिलेखस्य वैद्युतिकः उतवा आंकिकीयाभिलेखः साक्ष्यरूपेण ग्रहीयः, वैधः तथा विधितः प्रवर्तनीयः भविष्यति. लोकसभायाः कार्यम् अपराह्णे 2 वादने प्रथम स्थगनानन्तरं पुनः समारब्धे सति केन्द्रीय वित्त मंत्री निर्मला सीतारमण एतत् विधेयकं प्रास्तौत्. प्रधानमंत्री नरेन्द्र मोदी प्रतिपादितवान् यत् भारते कथाकथनस्य समृद्धा परम्परा तथा सृजनात्मक प्रतिभायाः विपुलः निधिः वर्तते, यस्य उपयोगेन भारतं वैश्विक सामग्री निर्माणस्य प्रमुख केन्द्र रूपेण विकसितुं शक्यते. असौ सामाजिक संचार पटले संसूचितवान् यत् नवदिल्ल्यां नेटफ्लिक्स इत्यस्य सह मुख्य कार्यकार्यधिकारिणा टेड सैरंडोस इत्यनेन सह असौ मेलनं कृतवान्. प्रधानमंत्री अवदत् यत् तयोः मध्ये भारतस्य मनोरंजन क्षेत्रस्य विशाल संभावना विषये अपि विस्तृतः विचार विमर्शः अभवत्. विश्वस्य प्रमुख सामाजिक माध्यम मञ्चानां मूल संस्थायाः मेटा इत्यस्य मुख्य कार्यकार्यधिकारिणा मार्क ज़ुकरबर्ग इत्यनेन बाल यौन शोषण सामग्री, तदनुषंगिक सामग्री, कृत्रिमतया निर्मित सामग्री चेत्येषु अथ मञ्च संचालने च जात दोषान् अधिकृत्य भारत प्रशासनात् क्षमा याचिता. सूत्राणामनुसारं मेटा संस्थया స్వీకృతం యత్ కేషాంచన

आधारितं च विकास सहयोगं समर्थयति यत् स्थानीय सामर्थ्यं सुदृढीकृत्य राष्ट्रीय प्राथमिकतानां पूर्तौ सहायकं भवति ह्यः नवदिल्ल्यां अफ्रीका दिवसावसरे अवदत् यत् अफ्रीका देशानां प्रमुख व्यापार निवेश सहभागीषु भारतमपि अन्यतमम् अस्ति इति गौरवस्य विषयो वर्तते गतवर्षे उभयोरपि मध्ये 93 अर्बुद डॉलर मितः द्विपक्षीय व्यापारः जातः सः एतदपि अवदत् यत् अफ्रीका देशेषु भारतस्य निवेशः आहत्य 80 अर्बुद डॉलर मिताधिकः जातः येन भारतं तत्रत्य प्रमुख निवेशक देशेषु अन्यतमं जातम् हॉकी क्रीडायां 16 भारत कनिष्ठ पुरुष राष्ट्रीय प्रतिस्पर्धायाः डिवीजन ए इत्यस्य उपांत्य चरणे उड़ीसा पंजाब झारखंड मध्य प्रदेश राज्यानां दलानि प्रवेशं कृतानि तमिलनाडु राज्यस्य कोयंबतूर नगरे ह्यः सम्पन्नेषु प्रागुपांत्य चक्रे पंजाब दलेन कर्नाटक दलं 5-2 उड़ीसा दलेन हरियाणा दलं 5-1 झारखंड दलेन समतायाः अनन्तरं शूट आउट पद्धत्या उत्तर प्रदेश दलं अथ मध्य प्रदेश दलेन दादर नागर हवेली दमन दीव दलं च 7-3 इत्यंकांतरालेन पराजितम् इति वार्ताः आकाशवाणी निजामाबाद केंद्रम समयम 7 गंटलु ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ముందుగా 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి 7:15 ప్రసారమయ్యే ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 డాక్టర్ విశాల్ ఇందూరు న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారు సూచనలు ఇస్తారు అనంతరం 8:00 వేదాంశ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 8:30 సినీ రంజనిలో సినీ గీతాలు ప్రసారమవుతాయి 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా సినీ గీతాలు కోరే కార్యక్రమం ఈ కార్యక్రమానికి మీరు సందేశం పంపవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066 10:00 వివిధ్ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 12:00 హిందీలో 12:05 ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి 12:30 తెలుగులో వార్తలు మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు 3:00 వివిధ్ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి సాయంత్రం 5:00 అభిరుచి శ్రోతలుత్తరాల ద్వారా పాటలు కోరే కార్యక్రమం వింటారు 5:30 లలిత గీతాలు 5:45 సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది హిందీలో వార్తలు 6:05 ఆంగ్లంలో వార్తలు 6:20 సంస్కృతంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6:30 సమాచార దర్శిని వింటారు 6:35 సినీ రంజని 6:50 వ్యవసాయ సూచనలు 7:00 ప్రసార వివరాలు వింటారు 7:05 తెలుగులో వార్తలు 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది 7:40 వికసిత్ భారత్ కార్యక్రమం రిలే అవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి అభిరుచి శ్రోతలుత్తరాల ద్వారా పాటలు కోరే కార్యక్రమం 8:15 పార్లమెంటు సమావేశాలపై సమీక్ష రిలే అవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 8:30 జానపద గీతాలు వింటారు 8:45 మరియు రాత్రి 11:00 హిందీలో వార్తలు 9:00 మరియు రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు 9:15 స్పాట్లైట్

కార్యక్రమాలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 9:30 న్యాయ చట్ట మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం 5వ భాగం ప్రసారమవుతుంది. సినీ గీతాలు వింటారు. 10:00 పార్లమెంటు వర్షాకాల సమావేశంలో భాగంగా ప్రశ్నోత్తరాల సమయం రిలే అవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 11:10 ఈనాటి ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో జాతీయ వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భంగిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత్లో కథల రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని నెట్ఫ్లిక్స్ కో సీఈఓతో జరిపిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ ఆధీనంలో ఉన్న భారతీయ జాలర్లను, వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. ఒమాన్తో హర్ముస్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుది దశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. 16 ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్ కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. ఇక వివరాలు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సారెండోస్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుబొమ్మ అని మోదీ అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్ కు భారత్ సరియైన వేదిక కాగలదని చెప్పారు. భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసిటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సంస్థ భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా సంస్థ తరఫున సారెండోస్ చెప్పారు. రీఇమాజినింగ్ కేర్ స్ట్రాటజీస్ ఫర్ ఎంపవరింగ్ కేర్ గివర్స్ ఇన్ వికసిత్ భారత్ అట్ 2047 పేరిట నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసింది. సమ్మిళిత వృత్తి, సామాజిక అభివృద్ది సాధనకు సమగ్ర సంరక్షణ పర్యావాస వ్యవస్థ కీలకమని నివేదిక తెలియజేసింది. నైపుణ్యం కలిగిన సంరక్షకులకు ప్రపంచ కేంద్రంగా భారతదేశ సామర్థ్యాలను బలోపేతం చేయడంలోనూ ఈ అంశాలు ముఖ్యమని పేర్కొంది. నీతి ఆయోగ్ ఉపాధ్యకుడు డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి మాట్లాడుతూ, ఈ రంగంలో భారతదేశ దీర్ఘకాలిక అభివృద్దికి ఈ వ్యూహం కీలకమైందని చెప్పారు. సంరక్షణ అనేది కేవలం చికిత్సకే పరిమితం కాదని అన్నారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం, అంతర్జాతీయ కార్మిక సంస్థ, కేర్ గివింగ్ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ నివేదికను నీతి ఆయోగ్ ఉపాధ్యకుడు, ఇతర ఉన్నతాధికారులు విడుదల చేశారు. తమ ఆధీనంలో ఉన్న భారతీయ జాలర్లను, వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పథం సహాయకారి కాగలదని భారత్ సూచించింది. మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కొలంబో పర్యటన సందర్భంగా ఏర్పాటిన సమావేశంలో జాలరుల అంశం ప్రస్తావనకి వచ్చింది. శ్రీలంక పర్యటన సందర్భంగా మిశ్రీ దేశాధ్యకుడు అనుర కుమార దిశనాయకే, ప్రధానమంత్రి హరిణి అమరసూర్య, విదేశాంగ మంత్రి విజితా హేరత్, విదేశాంగ కార్యదర్శి అరుణి రానరాజాలతో విడివిడిగా సమావేశమయ్యారు. భారత్ శ్రీలంకల మధ్య జాలర్ల అంశం అనేక దశాబ్దాలుగా సమస్యాత్మకంగా ఉన్న విషయం తెలిసిందే. పాక్ జలసంధిలో మన జాలర్లపై లంక నావికాదళ అధికారులు కాల్పులు సైతం జరపడం, వారి నౌకలను స్వాధీనం చేసుకోవడం వంటి సంఘటనలు పలు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుండటంతో ఈ అంశాన్ని సహకార స్ఫూర్తితో పరిష్కరించాలని భారత్ కోరుతోంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో సాగుతున్న రక్తపాతాన్ని తక్షణమే నిలిపివేయాలని, తన భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లపై నమ్మదగిన, ధృవీకరించదగిన, తిరుగులేని చర్యలు తీసుకోవాలని భారతదేశం పాకిస్తాన్ను గట్టిగా కోరింది. చట్టవిరుద్దంగా బలవంతంగా ఆక్రమించుకున్న భారత్ భూభాగాలన్నింటినీ వెంటనే ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి యౌమీ ఇస్తెహసల్పై చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ, జమ్మూకాశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని, అవిభాజ్య అంగాలని పునరుద్ఘాటించారు.
1: The so-called local election in Pakistan occupied Kashmir is a complete farce. The real happening is that of public protests and wanton killings by Pakistani forces. Such hollow exercises cannot hide reality. Since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. Many more have been injured. As you have seen, the Pakistani establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression, and now seeks to manufacture legitimacy.
0: భారత విద్యారంగాన్ని బలోపేతం చేసే వివిధ పథకాలు, విధానాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న సీనియర్ అధికారులతో సమీక్షించారు. విద్యారంగంలో నాణ్యత, సమిళిత తత్వాలను అభివృద్ది చేసేందుకు కీలక కార్యక్రమాల పటిష్ట అమలుకు సంబంధించిన అంశాలను సమావేశంలో చర్చించామని మంత్రి సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు, భవిష్యత్ అభిముఖ విద్యా వ్యవస్థ తయారీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 375A అధికరణాల రద్దుకు సంబంధించి 7 క్రితం తీసుకున్న నిర్ణయం వల్ల జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రజల జీవితాల్లో సమూలమైన సకారాత్మక మార్పులు సంభవించాయని, ఆ ప్రాంతాలు మునుపెరుగని అభివృద్దిని చవిచూస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మౌలిక వసతులు విస్తృతమయ్యాయని, విద్య, వైద్య, వ్యవస్థాపక, క్రీడా రంగాల్లో అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయని చెప్పారు. రాజ్యాంగ అమలు పటిష్టపడటంతో దశాబ్దాల పాటు రాజ్యాంగ హక్కులు కోల్పోయిన మహిళలు, అణగారిన వర్గాల వారికి వారి హక్కులు తిరిగి లభించాయని, వారు సాధికారులయ్యారని అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిన్న ఏర్పాటైన ఆఫ్రికా డే వేడుకల్లో పాల్గొన్న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆఫ్రికాకు అతిపెద్ద వాణిజ్య పెట్టుబడి భాగస్వామి అయినందుకు భారత్ గర్విస్తోందని, గత ఏడాది ఇరు దేశాల మధ్య వాణిజ్యం 93 బిలియన్ల మేర జరిగినట్లు చెప్పారు. మన దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు భారత్ ఆఫ్రికాతో సమ్మిళిత డిమాండ్ ఆధారిత అభివృద్ది సహకారాన్ని వాంఛిస్తోందని అన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేసిన పోరు సహా భారత్ ఆఫ్రికాల మధ్య చారిత్రక సాంస్కృతిక బంధాలు బలమైనవని అన్నారు. అభివృద్ది చెందుతున్న గ్లోబల్ సౌత్ కు భారత్ కట్టుబడి ఉందని, భారతదేశ G20 అధ్యక్షత కాలంలో ఆఫ్రికా యూనియన్ కు శాశ్వత హోదా కల్పన ఇందులో భాగమేనని జయశంకర్ వ్యాఖ్యానించారు.
2: India is proud to be one of Africa's largest trade and investment partners. Our bilateral trade stands at $93 billion last year. Similarly, India has emerged as one of the top investors in Africa with cumulative investments exceeding $80 billion. And these are spread across a varied set of sectors from telecom, energy, pharmaceuticals, infrastructure, agriculture and digital services.
0: ఒమాన్ తో హార్ముస్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుది దశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. వచ్చే వారంలో ఈ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒప్పందం ఖరారైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన జలసంధి తిరిగి ప్రారంభమవడం, తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారం తొలగిపోయి యుద్దం ముగింపునకు దారితీయవచ్చని భావిస్తున్నారు. అయితే ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన ఆంక్షలను అమెరికా రద్దు చేస్తే తప్ప ఒప్పందం కుదరకపోవచ్చు. ఒప్పందం కుదిరినప్పటికీ హార్ముస్ జలసంధిపై తన పట్టును పూర్తిగా వదులుకోబోమని ఇరాన్ స్పష్టం చేసింది. పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలకు సంబంధించిన నష్టాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో తెలిపారు. హానికరమైన కంటెంట్, సైబర్ బైటింగ్, ఆన్లైన్ దోపిడీ, డిజిటల్ వ్యసనం వంటి ముప్పుల నుంచి పిల్లలను రక్షించడానికి ప్రభుత్వం అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం గమనిస్తోందని పేర్కొన్నారు. కాగా బాలల లైంగిక వేధింపులకు చెందిన కంటెంట్, డీప్ ఫేక్ కంటెంట్ వేదిక నిర్వహణలో దొర్లుతున్న తప్పులకు సంబంధించి మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేశారు. హాకీ 16వ ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్ కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. కోయంబత్తూరులో జరిగిన డివిజన్ ఏ మ్యాచ్ లో పంజాబ్ కర్ణాటకను 5-2, ఒడిషా హర్యానాను 5-1, జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ను షూటౌట్ లో మధ్యప్రదేశ్ దాద్రానగర్ హవేలీపై 7-3 గోల్స్ తో గెలుపు సాధించి సెమీఫైనల్స్ కు చేరాయి. ఇవాళ జరగబోయే సెమీఫైనల్స్ లో పంజాబ్ ఒడిశాతో, జార్ఖండ్ మధ్యప్రదేశ్ తో పోటీ పడతాయి. నిన్న సమావేశమైన రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీ MPC కీలక విధాన రెపో రేట్లో ఎటువంటి మార్పులు లేకుండా 5.25% వద్దనే ఉంచాలని నిర్ణయించింది. తటస్థ వైఖరిని కొనసాగిస్తూనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అభివృద్ది లక్ష్యాలను 6.6 నుంచి 6.7 పెంచాలని నిర్ణయించింది. భారత్లో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని నెట్ఫ్లిక్స్ కోసీఈఓతో జరిపిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ అధీనంలో ఉన్న భారతీయ జాలర్లను, వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. ఒమాన్తో హార్ముస్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుది దశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. 16 ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్ కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:15.

ఈనాటి కార్యక్రమంలో 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పిల్లల్లో బుద్దిమాంద్యం జాగ్రత్తలు గూర్చి మానసిక వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారు సూచనలేస్తారు. అనంతరం 8:00 వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల కామరా బురద పుల్ల
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
5: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
5: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
5: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
5: సంప్రదించండి.
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
5: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: డాక్టర్ బలరామ్ జాదవ్,
5: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
4: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
5: డాక్టర్ బలరామ్ జాదవ్,
4: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్. డాక్టర్ ఏ వనిత,
6: కంటి పైపొర కొలికి మండలి ఆపరేషన్,
5: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
6: మూతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
5: సంప్రదించండి. డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
6: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258.
6: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
6: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
5: 24 గంటలు అత్యవసర సేవలు.
6: NABH గుర్తింపు.
5: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాతలరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీ షిరిడి సాయి మహాత్యం చిత్రం నుండి ఓ భక్తి గీతం.

ప్రారంభం.

0: ఇప్పుడు సమయం 7:30 వినండి డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్.
2: సోది చెప్తానమ్మ సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, సోది చెప్తానమ్మ సోది.
3: ఓ సోదమ్మా, ఇట్రా ఇట్రా.
2: ఏందే తల్లి ఇట్లా పిలిస్తేవి, ఏం జరిగినాదే తల్లి? ఓసారి నీ చెయ్యిట్లియ్యి. ఇదేందే తల్లి, నీ అదృష్టరేఖ ఇన్నంకర్లు తిరిగింది. నీ బెంగంతా మీ ఆయన గురించి గదే తల్లి.
3: అవును సోదమ్మా.
2: అంత దిగులు పడిపోకే తల్లి, మీ ఆయన తాగుడికి బానిసైనాడనే కదా నీ బెంగ. మద్యపానమే కాదు, గుట్కా గంజాయి గుల్ఫారం కల్లు లాంటి దేనికి బానిసైనా డాక్టర్ విశాల్ సార్కి చూపిస్తే చాలు, అన్ని అసనాలు తగ్గిపోతాయే తల్లి.
3: అవునంటవా సోదమ్మా, మా ఆయన నిజంగా మామూలు మనిషి అవుతాడంటవా?
2: అవునే తల్లి, విశాల్ డాక్టర్ డియోడిక్షన్ సెంటర్ లా చాలా మందికి నయమైంది.
3: అట్లనా? ఇప్పుడే మా ఆయనను తీసుకుని విశాల్ డాక్టర్ దగ్గర పోతా, నా బతుకును బాగు చేసుకుంటా.
1: సంప్రదించండి డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్ ఇందూ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురు రోడ్, ఖలీల్వాడి నిజామాబాద్.
4: పిల్లల్లో బుద్దిమాంద్యము, తర్వాత ప్రవర్తన సమస్యల గురించి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చేపడుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆటిజం, చాలా మంది ఈ వ్యాధి పైన అవగాహన ఉండదు. ఇది పిల్లల్లో 3 సంవత్సరాల వయసు పిల్లల్లో వచ్చే సమస్య. ఎందుకంటే మామూలుగా పిల్లల్లో కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్స్, ముఖ్యంగా భావ వ్యక్తీకరణ గానీ, లేకపోతే ఇతరులతో మాట్లాడడం గానీ, లేకపోతే వాళ్ళలో కొంచెం ప్రవర్తన సమస్యలు రావడం జరుగుతుంది. దీన్ని మనము టెక్నికల్ టైంలో ఆటిజం అంటాం. ఈ ఆటిజం అనేది ఏంటంటే మామూలుగా మనం 3 సంవత్సరాల లోపు పిల్లల్లో మాత్రమే ఇది గుర్తించడానికి అవకాశం ఉంది. ఇది ఎందుకు వస్తుందంటే చిన్నపిల్లలు తల్లిదండ్రుల్లో జెనెటికల్ గా, అంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత తల్లి గర్భంలో ఉన్నప్పుడు ముఖ్యంగా సరైన పోషక పదార్థాలు తీసుకోకపోతే, ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ గాని, విటమిన్ B12, తర్వాత ఐరన్ తగ్గినప్పుడు గాని, లేకపోతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు గాని, అంటే ముఖ్యంగా వైరస్ గాని, బ్యాక్టీరియా గాని, ఇతరతర ఇన్ఫెక్షన్ సోకినప్పుడు గాని ఈ పిల్లల్లో ఈ ఆటిజం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ ఆటిజం ఆ పిల్లలు ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లోపించడం, ముఖ్యంగా ఎదుటి వారితో భావ వ్యక్తీకరణ లేకపోవడం. అంటే మామూలుగా పిల్లల్లో 1 సంవత్సరం రాగానే వాళ్ళ పేరు పెట్టి పిలిచినప్పుడు వాళ్ళు పలకడం గానీ జరుగుతుంటుంది. ఇలాంటి పిల్లల్లో ఏమవుతుందంటే కొద్దిగా వాళ్ళ సోషల్ స్కిల్స్ అనేవి డెవలప్ కాకపోవడం ద్వారా సరిగా పలకకపోవడము, తర్వాత వాళ్ళలో ఐ టు ఐ కాంటాక్ట్, అంటే మామూలుగా ఒక పిల్లోడు అనేది ఎదుటి వ్యక్తిని చూస్తుంటాడు, కళ్ళల్లో చూస్తుంటాడు, ఇలాంటి ఈ కమ్యూనికేషన్ స్కిల్ అనేది వీళ్ళు లోపిస్తుంది. తర్వాత వీళ్ళు ఆడుకోవడం కూడా ఎలా ఉంటుందంటే ఈ పిల్లల్లో ఆ చుట్టుపక్కల ఉన్న 4 పిల్లలతో ఆడుకోవడంలో కూడా వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అంటే మామూలుగా పిల్లలైతే తన తోటి స్నేహితులతో గాని ఆడుకుంటుంటారు, వీళ్ళు ఒంటరిగా ఎప్పుడు ఒక లోకంలో ఉన్నట్టు ఉంటారు. తర్వాత వీళ్ళలో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంటెలిజెన్స్ కూడా, అంటే మన తెలివి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఆటిజం అనేది ఏంటంటే మనం 3 రకాలుగా విభజించాము. దీన్ని మనం టెక్నికల్ టర్మ్స్ లో పెర్వాజివ్ డెవలప్మెంటల్ డిజార్డర్ అంటామన్నమాట. సో పెర్వాజివ్ డెవలప్మెంటల్ డిజార్డర్ లో ఇది 3 రకాలు ఉంటుంది. ఒకటి మన క్లియర్ గా ఆటిజం అంటారు. ఈ ఆటిజం ఉన్న పిల్లల్లో ఏమవుతుందంటే మనం ఇందాక అనుకున్నట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ లోపించడము, తర్వాత సోషల్ యాక్టివిటీస్, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఎదుటి వ్యక్తులతో మాట్లాడడం గాని, భావ వ్యక్తీకరణ గాని దెబ్బతినడము, తర్వాత తెలివి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా 2వ రకం ఏంటంటే ఆస్పర్జర్ సిండ్రోమ్ అని అంటాము. ఈ ఆస్పర్జర్ సిండ్రోమ్ ఏంటంటే వీళ్ళలో ఈ తెలివి అనేది బాగానే ఉంటుంది కానీ వీళ్ళు కమ్యూనికేషన్ స్కిల్ అనేది దెబ్బతింటుంది. సో ఇలా జరగడం ద్వారా పిల్లల్లో ఏమవుతుందంటే వాళ్ళ సోషల్ యాక్టివిటీస్, ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులతోని కాంటాక్ట్ కావడం గాని, లేకపోతే చుట్టుపక్కల వాతావరణ పరిస్థితులతోని వాళ్ళు అనుబంధం అనేది పెరగకపోవడం ద్వారా వాళ్ళు వింతగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా ఏంటంటే చేతులు రిపీటెడ్ గా కదిలించడము, తర్వాత కొద్దిగా ప్రవర్తన సమస్యలు, చికాకు పడడము, కోపం రావడము, తర్వాత వాళ్ళు ఏంటంటే మానసికంగా ఎదుగుదల అనేది తగ్గుతుంది. ఇలాంటి పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళు ఆడుకోవడంలో కూడా వాళ్ళు శ్రద్ధ కనిపించకపోవడము, తర్వాత ఒక వాతావరణం నుంచి ఇంకో వాతావరణం చేంజ్ అయినప్పుడు ఆ పరిస్థితుల్ని అలవాటు కాకపోవడము, తర్వాత కొత్త పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పడడం అనేది జరుగుతుంటుంది. సో ఇలాంటి పిల్లల్లో ఏంటంటే కొద్దిగా సిగ్గు గాని, బిడియం గాని, తర్వాత మొండితనం గాని ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళేంటంటే ఎలాంటి యాక్టివిటీస్ లో గాని అంటే మామూలుగా ఈ 3 సంవత్సరాలలోపు కొన్ని యాక్టివిటీస్ అంటే చాలా మంది పిల్లలు ఎదుటి వారిని అనుకరించడం గాని మాట్లాడడం గాని లేకపోతే వాళ్లతో మనము కలిసిపోవడం గాని జరుగుతుంటుంది. ఇలాంటి మైల్ స్టోన్స్ అనేవి వీళ్ళలో మిస్ కావడం జరుగుతుంది. తర్వాత వాళ్లలో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా సరిగా ఉండవు అనమాట. అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే నవ్వడం గాని ఏడవడం గాని అంటే సిచ్యువేషన్ తగ్గట్టు, అంటే ఇప్పుడు మనకు ఏదైనా వాళ్ళకు నొప్పి వస్తే ఏడవడం గాని లేకపోతే సంతోషం వస్తే నవ్వడం గాని సిచ్యువేషన్ బట్టి ఎక్స్ప్రెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళలో ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉండవు అనమాట, ఈ ఎక్స్ప్రెషన్ తగ్గిపోతుంటాయి. తర్వాత వాళ్ళు కొన్ని పర్సనల్ బౌండరీస్ అంటే యాక్చువల్ గా ఇది చేయాలి ఇది చేయకూడదని వీళ్ళకి అర్థం కాకపోవడం ద్వారా కొన్నిసార్లు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళేంటంటే తొందరగా చిన్న విషయాలకు కూడా తొందరగా ఒత్తిడి గురవుతుంటారు, చికాకు పడుతుంటారు. తర్వాత ఎదుటి వ్యక్తుల ఫీలింగ్స్ కానీ లేకపోతే వాళ్ళ మాటల్ని కానీ అర్థం చేసుకోలేకపోతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళలో మానసికంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎదగకపోవడం ద్వారా ఫ్యూచర్ లో పెద్దగైన తర్వాత చాలా ఇబ్బంది పడుతుంటారు. మామూలుగా మొదటి సంవత్సరం అంటే ఫస్ట్ బర్త్డే రాగానే చాలా మంది పిల్లల్ని ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలతోనే ఇంటరాక్ట్ అవుతుంటారు. అంటే సంవత్సరం రాగానే వాళ్ళతోటి పిల్లలతోని ఐ టు ఐ కాంటాక్ట్ అంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం గానీ తర్వాత వాళ్ళు పిల్లలు చెప్పిన వర్డ్స్ ని వీళ్ళు చెప్పడం గానీ జరుగుతుంటుంది. తర్వాత వాళ్ళు ఏదైనా కొన్నిసార్లు గెస్చర్స్ అంటే మనకు ఎక్స్ప్రెషన్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా కాపీ చేస్తుంటారు. అంటే ఉదాహరణకి ఏంటంటే వాళ్ళు నవ్వినప్పుడు నవ్వడం గానీ తర్వాత వాళ్ళు ఎదుటి పిల్లలు చప్పట్లు కొట్టినప్పుడు వీళ్ళు చప్పట్లు కొట్టడం గానీ ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు బాయి చెప్పడం గానీ ఇట్లాంటివి జరుగుతుంటుంది. కానీ ఈ పిల్లల్లో మాత్రం ఇలాంటివి లోపిస్తుంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం పిల్లల్లో ఏంటంటే ఇట్లా ఎదుటి వ్యక్తిని చూసి దాగుడు మూతలు ఆడడం గాని తర్వాత కొంచెం ఆటలు ఆడడం గాని జరుగుతుంటుంది. కానీ ఈ పిల్లల్లో ఇలాంటి ఆటలు ఆడుకోవడం గాని తర్వాత మైల్ స్టోన్స్ అంటే మైలురాళ్ళు అనేవి ఉంటాయి మామూలుగా సంవత్సరం తర్వాత వచ్చే అవి లోపిస్తుంటాయి వీళ్ళు. తర్వాత తొందరగా యాంగ్జైటీ గురికావడం అంటే ఆందోళన గురికావడం గాని మనసులో బాధపడడం గాని తర్వాత ఏడవడం గాని ఇట్లాంటివి జరుగుతుంటుంది. సో ఈ కమ్యూనికేషన్ ఒకటి. కమ్యూనికేషన్ అంటే ఏంటంటే మామూలుగా ఈ మాటలు రావడం గాని తర్వాత భాష డెవలప్ కావడం గాని తర్వాత వర్డ్స్ ని అంటే మనం చెప్పిన పదాలు గాని తర్వాత వాక్యాలు గాని వాటిని రిపీట్ చేయడం అనేది వీళ్ళలో లోపిస్తుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు సరిగా మాట్లాడకపోవడము, కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్లకు ఆ పదాలనే నేర్చుకోకపోవడం ద్వారా వాళ్లలో ఈ భాష సంబంధించిన మాతృభాష గాని లేకపోతే వాళ్ళు నేర్చుకునే భాషలో ఇబ్బంది అనేది కనిపిస్తుంటుంది. వీళ్ళు ఏంటంటే మనం చెప్పిన పదాలనే కొన్నిసార్లు మళ్లీ మళ్లీ పదే పదే చెప్తుంటారు. అంటే దీన్ని ఎకోలాలి అంటాము. దాన్ని వీళ్ళేం చేస్తుంటారంటే ఎదుటి వ్యక్తులు ఏదైనా ఒక వర్డ్ అంటే దాన్ని పదే పదేగా మళ్లీ మళ్లీ చెప్తుంటారు, అంటే రిపీటెడ్ అంటే చాలా సార్లు చెప్పడం జరుగుతుంటుంది. ఇది కూడా ఒక ఈ వ్యాధి లక్షణము. మళ్ళీ వీళ్ళేంటంటే మనము అడిగిన ప్రశ్నకనేది సమాధానం అనేది దానికి సూటబుల్ కాకుండా దానికి సంబంధం లేకుండా మాట్లాడుతుంటారు. వీళ్ళలో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడు దిగాలుగా ఉన్నట్టు ఉండడము, తర్వాత ఒక ఒంటరిగా ఉన్నట్టు ఫీలింగ్స్ అనేవి వీళ్ళలో కనిపిస్తుంటాయి. ఇంకొకటి ఏంటంటే చాలా మంది పిల్లలు ఏంటంటే ఈ చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు వీళ్ళు బొమ్మలతో ఆటలాడుతుంటారు. ఉదాహరణకి ఏంటంటే బొమ్మలకు పాలు తాగించడం గానీ లేకపోతే ఫుడ్ తినిపిస్తుంటారు. ఇలాంటి వీళ్ళలో మైలురాళ్ళు అనేవి లోపిస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ పిల్లల్లో ఈ జోక్స్ కానీ లేకపోతే వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడినా గానీ లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టినా గానీ ఏ విధంగా మాట్లాడినా గానీ ఇలాంటి వాళ్ళకు ఈ అర్థం కాకపోవడం ద్వారా వాళ్ళు వింతగా చూస్తుంటారు. అంటే మామూలుగా 3 సంవత్సరాలలోపు పిల్లలు ఏంటంటే వాళ్ళని ఏదన్నా జోక్స్ లాగా అంటే చిన్న చిన్న కామెడీగా చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు నవ్వుతుంటారు. కానీ వీళ్ళలో నవ్వడం గానీ తర్వాత ఎవరైనా వ్యక్తులు వీళ్ళని వ్యంగ్యంగా అన్నా గానీ వీళ్ళు కొద్దిలో బాధపడడం గానీ అలాంటి ఎక్స్ప్రెషన్స్ అనేవి వీళ్ళలో కనిపించవు.

0: ఈ విధంగా కమ్యూనికేషన్ లోపించడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళలో లాంగ్వేజ్ అనేది సరిగ్గా డెవలప్ కాకపోవడము, తద్వారా ఏమవుతుందంటే వీళ్ళకు అంటే జనాలతో మాట్లాడడం అనే గానీ తర్వాత వాళ్ళ వాయిస్ లో గానీ చాలా మార్పులు అనేవి సంభవిస్తుంటాయి. వీళ్ళలో కొన్ని రకమైన ప్రవర్తన సమస్యలు అనేవి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు మామూలుగా అందరు బొమ్మలతో ఆడుతుంటారు, కానీ వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ గా బొమ్మలన్నీ ఒక వరుసలో పెట్టడం గానీ లేకపోతే అంటే దానిలో ఉండే పార్ట్స్ తో ఆడుకోవడం గానీ చూస్తుంటాము. తర్వాత వీళ్ళలో చిన్న చిన్న మైనర్ చేంజెస్ కూడా అంటే వాతావరణంలో చేంజెస్ కానీ ఇంటిలో చేంజెస్ కానీ కుటుంబంలో చేంజెస్ కానీ వచ్చినా గానీ వీళ్ళు తట్టుకోలేరు. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే పదే పదే అంటే వచ్చిన ఆలోచనలు పదే పదే వస్తుంటాయి. దానివల్ల ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళ చేతుల్ని పదే పదే ఆడించడం గానీ తర్వాత ముట్టిన వస్తువుని ముట్టడం గానీ తర్వాత ఈ చేతుల్ని వలయాకారంగా తిప్పడం గానీ మనం చూస్తుంటాం. ఇలా రిపీటెడ్ గా వాళ్ళు మోషన్ చేయడం రిపీటెడ్ గా చేతులు కదిలించడం ద్వారా చూసే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంటుంది. ఇంకా కొందరిలో ఏంటంటే ఈ ఆటిజం తో పాటు ఇందాక మనం ఆటిజం అనుకుంటే ఈ కమ్యూనికేషన్ గానీ తర్వాత సోషల్ యాక్టివిటీస్ గానీ తర్వాత లాంగ్వేజ్ డెవలప్మెంట్ తో పాటు కొందరిలో ఏంటంటే హైపర్ యాక్టివిటీ. చాలా మంది పిల్లలు ఏం చేస్తుంటారంటే మితిమీరి నల్లరిగా ఉంటారు, అంటే ఇంపల్సివ్ గా అంటే ఒక వస్తువుని పగలు కొట్టడం గానీ లేకపోతే ఇతరుల్ని గాయపరచడం గానీ తర్వాత ఎగరడం గానీ దూకడం గానీ చేస్తుంటారు. తర్వాత వాళ్ళకి ఏంటంటే అటెన్షన్ అనేది తక్కువ ఉంటుంది, అంటే దాని శ్రద్ధ ఏకాగ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళలో చిన్న చిన్న వస్తువుల్ని మర్చిపోవడం గానీ తర్వాత వాళ్ళు ఒక వస్తువు పైన కాన్సన్ట్రేట్ చేయకపోవడం, అంటే ఒక 3 సంవత్సరాల పిల్లోడు ఆటలో ఏంటంటే నిమిషం ఇంకో వస్తువుతో ఆడుకుంటాడు, మళ్ళీ ఏంటంటే ఇంకో వస్తువు చేంజ్ కావడం జరుగుతుంటుంది. అంటే వాళ్ళకనేది ఒక ఆట పైన శ్రద్ధ గానీ ఏకాగ్రత గానీ ఉండకపోవడం ద్వారా వీళ్ళలో అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత కోపం అనేది వీళ్ళలో సడన్ గా మామూలుగానే ఉంటారు, సడన్ గా కోపం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు ఏమిటంటే తల కొట్టుకోవడం గానీ లేకపోతే గోర్లు కొరుక్కోవడం గానీ లేకపోతే చర్మానికి గానీ వాళ్ళ శరీరానికి గాయాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళలో మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే ఏదైనా వస్తువు వాళ్ళకు ఇవ్వకపోయినా గానీ అందకపోయినా గానీ వాళ్ళు ఏమవుతుందంటే మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పిల్లలు ఏంటంటే కొద్దిగా స్పెషల్ సెన్సెస్, ముఖ్యంగా ఏంటంటే మనము వాసన గానీ వినికిడి గానీ తర్వాత స్పర్శ గానీ ఇంకోటి కళ్ళ ద్వారా కొన్ని గమనించడం గానీ తర్వాత టేస్ట్ గానీ ఇలాంటి వీళ్ళలో కొద్దిగా లోపించి ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్పెషల్ సెన్సెస్ లోపించడం వలన కొద్దిగా ఒకసారి పెయిన్ కు అంత రెస్పాన్స్ కాకపోవడము, శబ్దాలను సరిగా వినబడకపోవడము, తర్వాత వీళ్ళు అబ్నార్మల్ హీటింగ్ హ్యాబిట్స్ అంటే వీళ్ళు ఏది పడితే అది తినడము, ముఖ్యంగా ఏంటంటే కొన్నిసార్లు కొందరు డైట్ కాకుండా కొన్ని మట్టి తినడం గానీ బలపాలు తినడం గానీ వింత వింత పదార్థాలు తీసుకుంటారు, దీనివల్ల వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత వీళ్ళ నిద్ర కూడా ఎలా ఉంటుందంటే పిల్లలు మామూలు పిల్లల్లో కాకుండా వింతగా ఉంటుంది. కొన్నిసార్లు ఒక 10 నిమిషాలు పడుకుంటారు, 10 నిమిషాలు లేస్తుంటారు, లేకపోతే కంటిన్యూస్ గా పడుకుంటారు, అంటే ప్రణాళికబద్ధంగా వీళ్ళ నిద్ర ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమిటంటే వీళ్ళు నిద్ర సరిగా పోకపోవడం ద్వారా చాలా ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళలో ఇంకోటి ఏంటంటే కోపము చికాకు తర్వాత ఎమోషనల్ గా వీళ్ళు ఫీల్ అవ్వడం వలన కొన్ని మన మానసిక స్థితి మార్పులు వస్తుంటాయి. వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు సిచ్యుయేషన్ బట్టి అంటే కొన్నిసార్లు నవ్వాల్సిన దానికి ఏడవడము, ఏడవాల్సిన దానికి నవ్వడము, కొన్నిసార్లు ఏంటంటే సంబంధం లేకుండానే నవ్వుతుంటారు, సంబంధం లేకుండా ఏడుస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు పక్కన వాళ్ళకు చూసే వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలాంటి పిల్లల్ని ఏంటంటే మనము డయాగ్నోస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఈ డయాగ్నోస్ ఏంటంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మానసిక వైద్యుని సంప్రదిస్తే వాళ్ళు ఏంటంటే దీనికి కొంచెం అసెస్మెంట్ చేయడం అంటే కొన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే పిల్లల్ని మనం ముందే గుర్తించి ఈ జబ్బుని అనేది తీవ్రతరం కాకుండా కాపాడే అవకాశం ఉంటుంది. కామన్ ఏంటంటే మనము ఇది 18 నెలల్లో మనం ఎక్కువ గుర్తుపెట్టే అవకాశం ఉంటుంది. కొందరిలో ఏంటంటే 12 నెలల్లో నుంచి మనకు 18 నెలల్లో కొన్ని ఇలాంటి లక్షణాలు గుర్తుపడతాము. ఇంకా ఏంటంటే 2 సంవత్సరాల్లో కూడా ఇంకా క్లియర్ గా డయాగ్నోస్ చేసేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనము 3 సంవత్సరాల లోపటినే దీన్ని డయాగ్నోస్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము వీలైతే ఎంత తొందరగా మానసిక వైద్యం సంప్రదిస్తే అంత వాళ్ళకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ అంటే మనము కొన్నిసార్లు ఈ పిల్లలు పుట్టిన వెంటనే ఎవరైతే ఫ్యామిలీలో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ముఖ్యంగా ముందే గమనించి వాళ్ళకు ప్రెగ్నెన్సీ సమయంలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ మోతాదులో తీసుకోవడము, తర్వాత ఐరన్ టాబ్లెట్లు వాడడము, తర్వాత మంచి ప్రోటీన్ కు సంబంధించిన పదార్థాలు తీసుకోవడము, పళ్ళు కూరగాయలు, తర్వాత వాళ్ళలో ఎందుకంటే ప్రోటీన్స్ అందడానికి మాంసం గానీ గుడ్లు గానీ, తర్వాత ఇంకోటి ఏంటంటే మన కాల్షియం సరిపడా తీసుకోవడం, ముఖ్యంగా పాలు తీసుకోవడము, గర్భిణీ స్త్రీలు ఏంటంటే ఆకుకూరలు రెగ్యులర్ గా తీసుకోవడం, ఇలాంటి చేయడం ద్వారా ఏమవుతుందంటే పిల్లల్లో మెదడు అనేది ఎదుగుదల అనేది పెరిగే అవకాశం ఉంటుంది. నాడి కణాలు కూడా యాక్టివ్ గా ఉండే అవకాశం ఉంటుంది. మన దేశంలో ఏంటంటే ఈ ఫోలిక్ యాసిడ్ గానీ ఐరన్ గానీ తక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా పిల్లలు అనేది బ్రెయిన్ ఎదుగుదల లేక ఆటిజం తో బాధపడే అవకాశం ఉంటుంది. ఈ ఆటిజం కాకుండా బుద్ది మాంద్యము, తర్వాత అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీస్ అట అనే కొన్ని బిహేవియరల్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి గర్భిణీ స్త్రీ రెగ్యులర్ గా టీకాలు వేయించుకోవడము, తర్వాత పోషక పదార్థాలు తీసుకోవడం చేసినట్లయితే వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా తట్టుకోగలిగి మనకు పుట్టబోయే పిల్లలు ఇలాంటి సమస్యలు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎఫెక్ట్ అయిన పిల్లలకు వైద్యం ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రులు ముఖ్యంగా వీళ్ళని విసుక్కోకుండా వీళ్ళని ప్రేమగా ఆప్యాయంగా చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే, వీళ్ళలో సోషల్ స్కిల్స్ కానీ లాంగ్వేజ్ కానీ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఏంటంటే కొద్దిగా లాంగ్వేజ్ స్పీచ్ థెరపీ అనే వైద్యం ఉంటుంది. ఈ స్పీచ్ థెరపీ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే పిల్లలు ఈ వర్డ్స్ రావడం కానీ వాక్యాలు కానీ పదాలు కానీ మాట్లాడే అవకాశం ఉంటుంది. లాంగ్వేజ్ కూడా అంటే తల్లిదండ్రులు వాళ్ళకి పదే పదే చెప్పడం, ఇలా స్నేహితులతో ఇలా ఉండాలని, తర్వాత వీళ్ళకి బిహేవియరల్ ట్రీట్మెంట్ ఇవ్వడం, అంటే బిహేవియరల్ ట్రీట్మెంట్ ప్రవర్తనాన్ని ఏ విధంగా మార్చుకోవాలని ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మనం కొద్ది మోతాదులో వీళ్ళని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత పెరిగే పిల్లలకి ఏంటంటే స్వీట్స్ కానీ తర్వాత అన్రిఫైన్డ్ షుగర్స్ అంటే శుద్ది చేయని షుగర్స్ కానీ చాక్లెట్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఇవ్వకండి. దీంట్లో ఏమవుతుందంటే కొన్ని రకాల ఫుడ్ లో శరీరానికి హాని చేసే కెమికల్స్ ఉంటాయి. తల్లిదండ్రులు వీళ్లకు పిల్లలకు మంచి పోషక పదార్థాలు ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు పోషక పదార్థాలకు ఇది ఫోలిక్ యాసిడ్ సంబంధించిన ఆకుకూరలు, తర్వాత కూరగాయలు, పాలు, చేపలు గాని, గుడ్లు గాని, తర్వాత మంచి విటమిన్ సి సంబంధించిన పదార్థాలు గాని, ఈ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే పిల్లల్లో ఈ బుద్ధిమాంద్యం తగ్గి వాళ్ళు మామూలుగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన దేశంలో ఈ ఆటిజం పైన అవగాహన లేదు కాబట్టి మనము ప్రతి ఒక్కరు ఇలాంటి లక్షణాలు గుర్తుంచుకుని మీ ఎదుటి వాళ్లకు గానీ మీ కుటుంబ సభ్యుల్లో గానీ ఎవరైనా ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న మానసిక వైద్యుని సంప్రదించి మీ సమస్యలని పరిష్కారం తీసుకోండి. థ్యాంక్ యూ.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: మీరింతవరకు డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పిల్లల్లో బుద్దిమాంద్యం జాగ్రత్తలు గూర్చి మానసిక వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారు శ్రోతలకు సూచనలిచ్చారు.

0: శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
8: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
9: హ్యాపీ యానివర్సరీ డియర్.
10: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
9: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
10: ఏమీ కాలేదనే కదా నా బాధ.
9: అంటే?
10: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
9: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
10: సంప్రదించండి.
9: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
10: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
9: ఫోన్ 0846225334.
0: శ్రోతలకు గమనిక, మరి కాసేపట్లో అనగా ఈ ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్షదీవతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
11: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి హరిహరన్ చిత్రగానం చేసిన నువ్వు వస్తావనే చిత్రం నుండి ఈ పాటను.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఇప్పుడు సమయం 8 గంటలు. వినండి వేదాంత్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్ నిజామాబాద్. వేదాంత్ హాస్పిటల్.
2: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
1: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. సంతాన సాఫల్యతకు విశ్వసనీయమైన చిరునామా వేదాంత్ హాస్పిటల్.
2: సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ గారు ఇప్పుడు మన నిజామాబాద్ లో పూర్తికాలం సేవలందిస్తున్నారు.
1: మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంత్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్ నిజామాబాద్.
3: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే, మామూలుగా వైట్ డిశ్చార్జ్ అంటాం, వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది, ఏంటి, దాన్ని రాకుండా చూడడం ఎలా, ఎలా ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలన్నది ఈరోజు టాపిక్ లో మనం తెలుసుకుందాం. వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఫస్ట్? అంటే నార్మల్ గా గర్భసంచి మూతి దగ్గర నుంచి కానీ, లేదు అంటే గర్భసంచి మూతి కింది భాగంలో నుంచి కానీ ఎక్కువ ఇన్ఫెక్షన్ రావడం వల్ల అది ఎక్కువ సెక్రీషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట, దానివల్ల అది బయటకు వస్తూ ఉంటుంది. ఇది ఒకటి. నార్మల్ గా మన పీరియడ్స్ ముందు గాని లేదు ప్రెగ్నెన్సీ ముందు గాని ఇదంతా నార్మల్ కండిషన్స్, ఇవి నార్మల్ అనమాట. దానికి పెద్ద ట్రీట్మెంట్ గానీ అవేం అవసరం లేదు. బట్ అదే వైట్ డిశ్చార్జ్ ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుంది మనకి, లేదు అంటే కలర్ మారుతుంది, ఎలా అంటే గ్రీన్ కలర్ గాని, లేదు అంటే కర్డ్ పెరుగులాగా పడడం గాని, లేదు అనుకుంటే బ్లడ్ మిక్స్డ్ గాని అలా ఏమన్నా వస్తుంది అంటే అప్పుడు మనం భయపడాలి. అంతేకాకుండా తెల్లబట్ట అన్నది ఒక్కొక్కసారి వాసనతో కూడా, లేదు అంటే దురదతో కూడి వస్తుంది అనమాట. అలాంటప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అసలు ఎందుకు వస్తుంది? నార్మల్ గా వెజైనా అంటే యోని ప్రాంతంలో ఏంటంటే మనకి బ్యాక్టీరియా అనేది ఉంటుంది, లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా. అది మనకు రెగ్యులర్ గా క్లీన్ గా ఉండడానికి, మన హెల్దీ వెజైనా, హెల్దీ యోని ప్రాంతంలో హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే మనకు ఆ బ్యాలెన్స్ తప్పుతుందో అప్పుడు ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. సో ఆ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవడం వల్ల ఎక్కువగా సెల్స్ అన్నవి ఊడిపోయి గర్భసంచి మూతి దగ్గర నుంచి ఎక్కువగా డిశ్చార్జ్ రావడం అవన్నీ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ అనేది బ్యాక్టీరియాకి మన బాడీకి ఉన్న బ్యాలెన్స్ అనేది తప్పుతూ ఉంటుందో అలాంటి టైంలో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్, ఈ నార్మల్ గా ఉండే బ్యాక్టీరియా కాకుండా బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా ఉండి దాని ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది మనకి. నార్మల్ గా ఫస్ట్ పెళ్లి కాని వాళ్ళల్లో, చిన్నపిల్లల్లో వచ్చేది ఒక సమస్య అయితే, పీరియడ్స్ స్టార్ట్ అయినాక కొంతమందికి వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. కొంతమందికి ఏంటి 30-40 ఇయర్స్ మధ్యలో వైట్ డిశ్చార్జ్, లేదు అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత, అంటే నెలసరి ఆగిపోయిన తర్వాత వచ్చే వైట్ డిశ్చార్జ్. ఒక్కొక్క ఏజ్ లో వచ్చే వైట్ డిశ్చార్జ్ కి ఒక్కొక్క రకమైన కారణాలు ఉంటాయి. నార్మల్ గా ఫస్ట్ నెలసరిలో స్టార్ట్ కాకముందు చిన్న వయసులో, అంటే 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఏజ్ వాళ్ళకు కూడా కొంతమందికి అవుతూ ఉంటది. ఇది దీనికి రీజన్ ఏంటంటే నార్మల్ గా ఎక్కువ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, వాళ్ళు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్ వాళ్ళ పనులు చేసుకోవడం, నీట్ గా యోని క్లీన్ చేసుకోకపోవడం, హైజీన్ మెయింటైన్ చేసుకోకపోవడం, వాటర్ ఎక్కువగా తాగకపోవడం, ఇలాంటి వాటి వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ తో పాటు నెక్స్ట్ వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో, ఈ ఏజ్ వాళ్ళలో పెద్ద భయపడాల్సినదిగా ఉండదు, బట్ జాగ్రత్తలుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే వాళ్ళు వేసుకునే ఇన్నర్ వస్తువులు గానీ అవి క్లీన్ గా వాష్ చేసుకోవడం, వాళ్ళ హైజీన్ మెయింటైన్ చేయడం, ఫుడ్ మంచి ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం. ఎందుకంటే అనీమియా, రక్తహీనత వల్ల కూడా ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఇన్ఫెక్షన్స్ కాజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంటుంది. సో ప్రాపర్ హైజీన్, ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ వాళ్ళ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళలో నార్మల్ గా ట్రీట్ అవుతుంది. సో పెద్దగా వాళ్ళలో మెడికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం మనకు ఉండదు. కానీ తర్వాత నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమందికి ఎక్కువగా వస్తూ ఉంటుంది వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం అనేది, ఎంత 15-16-17 ఇయర్స్.

0: వాళ్ళు ఎక్కువగా కంప్లైంట్ చేసేది ఎప్పుడు, పీరియడ్ కి ముందు ఒక 5-6 డేస్ లేదు అనుకుంటే పీరియడ్ అయిపోయాక మధ్యలో పీరియడ్ అయిపోయిన పీరియడ్ కి నెక్స్ట్ పీరియడ్ కి మధ్యలో ఒక 10 డేస్ తర్వాత అలాంటి టైంలో నార్మల్ గా వితౌట్ అంటే ఏంటంటే దురద లేకుండా వాసన లేకుండా తెల్లబట్ట అవుతుంది పీరియడ్స్ కి ముందు అంటే అది పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అది నార్మల్ ఫిజియలాజికల్ అంటాం అన్నమాట. అంటే ఎవ్రీ మనిషిలో అది కామన్ లేదు, మనకి వాసన దురదతో కలిసి వస్తుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ తో వస్తుంది, బర్నింగ్ అంటే యూరిన్ లో కూడా మంట వస్తుంది, వేడి వస్తుంది అంటాం కదా, దాంతో పాటు ఉంది అంటే ప్రాపర్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. యాంటీబయాటిక్ మెడిసిన్స్ వాడుతూ క్లీన్లీనెస్ హైజీనెస్ మెయింటైన్ చేస్తూ ఉంటే సరిపోతుంది వాళ్ళలో. కానీ ఆ ఎప్పుడైతే ఇది ఇంకెక్కువ ఇన్ఫెక్షన్ కర్డియోవైడ్ డిశ్చార్జ్ అంటే పెరుగులాగా రావడం, గ్రీనిష్ గా రావడం అంటే ఇంకా ఇన్ఫెక్షన్ సివియారిటీ పెరిగింది అన్నమాట. అలాంటి టైంలో మాత్రం ప్రాపర్ క్లీన్లీనెస్ ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్ కాకుండా ఇంకా రెగ్యులర్ పిహెచ్ మెయింటైన్ చేసే టాబ్లెట్స్ అవన్నీ ఉంటాయన్నమాట, అవి యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 30-40 ఇయర్స్ అంటే ఏంటి రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, ఏంటంటే పెళ్లి అయిన తర్వాత వాళ్ళలో తెల్లబట్ట రావడానికి రీజన్ ఒకటి యూరిన్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, సెకండ్ వన్ ఎక్కువగా గర్భసంచి మూతి ఇన్ఫెక్షన్ రావడం వల్ల, గర్భసంచి మూతి ఇన్ఫెక్షన్ ని ఎరోజన్ అంటామన్నమాట, సర్వైకల్ ఎరోజన్ అని. అదేంటంటే రెగ్యులర్ గా అక్కడ గర్భసంచి మూతి దగ్గర సెల్స్ అన్నవి డివైడ్ అవుతూ ఉంటాయి, అలాంటి టైంలో అక్కడ ఇన్ఫెక్షన్ వస్తే ప్లేస్ లో దాని రెడ్నెస్ రావడం వల్ల అదొకటి రీజన్. నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ పార్ట్నర్ రిలేషన్షిప్ లో కూడా ఒక్కొక్కసారి హస్బెండ్ కి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే అది వైఫ్ కి రావడం వల్ల కూడా తెల్లబట్ట వస్తూ ఉంటుంది. ఇవి 3 రీజన్స్ ఈ టైంలో. దీనికి ఏంటంటే నార్మల్ వైట్ డిశ్చార్జ్, యూరిన్ ఇన్ఫెక్షన్ రావాలా వైట్ డిశ్చార్జ్ వచ్చింది అనుకోండి, అది నార్మల్ వైట్ కలర్ లో ఉంటుంది, వాటరీగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండదు, ఎక్కువ ఫౌల్ స్మెల్లింగ్ ఉండదు, ఎక్కువ స్మెల్ రాదనమాట. అలాంటి వాళ్ళలో ట్రీట్మెంట్ లోకల్ గా ఇచ్చే ట్రీట్మెంట్ ఉంటుంది, లోకల్ గా యోనిలో పెట్టుకునే మందులు ఉంటాయి, లేదు అంటే యాంటీబయాటిక్స్ ఉంటాయి, క్లీన్లీనెస్ ఉంటుంది, వాష్ మనకేంటంటే ఆ పిహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే వాష్ ఉంటుంది, ఆ వాటి ద్వారా క్లీన్ చేసుకోవచ్చు. లేదు దాంతోపాటు వైట్ డిశ్చార్జ్ తో పాటు స్మెల్ ఎక్కువగా రావడం, దురద రావడం ఉంది అనుకోండి, యూరిన్ ఇన్ఫెక్షన్ ఏంటంటే యూరిన్ లో ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఉంది చూసుకొని ఎంతవరకు పైకి ప్రోగ్రెస్ అయింది మనకంటే మూత్రం సంచి కూడా ఇన్ఫెక్ట్ అయిందా చూసుకొని దానికి ప్రాపర్ గా ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుంది మనం. నెక్స్ట్ ఈ 30-40 ఇయర్స్ లో ఇంకా మేజర్ గా కామన్ గా ఎందుకు వస్తుంది అంటే సర్వైకల్ ఎరోజన్ అంటాం, అంటే గర్భసంచి మూతికి ఇన్ఫెక్షన్ రావడం వల్ల, దాని వల్ల కూడా ఎక్కువ అంటే గర్భసంచి మూతికి ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఎక్కువగా షెడ్ అవుతూ ఉంటుంది, ఎక్కువగా అక్కడ సెల్స్ అన్ని ఊడిపోతూ ఉంటాయి, దాని వల్ల స్ట్రీకీ డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట. వీళ్లలో ఇన్ఫెక్షన్స్ కామన్ గా ఉంటాయి, ఒకటి క్యాండిడ్ ఇన్ఫెక్షన్ అంటాం, అంటే క్యాండిడియాసిస్ అనే ఫంగస్ వల్ల ఇన్ఫెక్షన్ ఉంటుంది. అది ఎలా వస్తుందంటే పెరుగులాగా పెరుగులాగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటారు, దానికి ప్రాపర్ ట్రీట్మెంట్, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది, క్లోట్రిమాక్సిజోల్ అని యాంటీబయాటిక్స్ ఉంటాయి, వాటి వాడడం వల్ల సెట్ అవుతుంది. లేదు వాళ్ళలో గ్రీన్ కలర్ డిశ్చార్జ్ వస్తుంది అనుకోండి, ఇంకా వేరే యాంటీబయాటిక్స్ ఉంటాయి. సో ప్రాపర్ ఏ కలర్ ని బట్టి మనం వాటికి ఏ బ్యాక్టీరియా వస్తుందో ఇన్ఫెక్షన్ చూసుకొని దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ మనం తీసుకుంటూ ఉంటాం. లేదు ఇంకా బ్లడ్ మిక్స్డ్ గా అంటే ఏంటంటే వైట్ డిశ్చార్జ్ తో పాటు బ్లడ్ మిక్స్ అయి వస్తుందా, ఇలాంటిది ఏంటంటే ఎక్కువగా బ్లడ్ సెల్స్ షెడ్ అవడం వల్ల కొంచెం వైట్ డిశ్చార్జ్ బ్లడ్ మిక్స్డ్ గా వస్తుంది, దానికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కానీ ట్రీట్మెంట్ ప్రాపర్ గా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల గానీ, లేదు అనుకుంటే లోకల్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల గానీ మనం క్లియర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సర్వైకల్ ఎరోజన్ కి లోకల్ ట్రీట్మెంట్ అంటే క్రయోథెరపీ అంటాం అన్నమాట, అంటే కార్బన్ డైఆక్సైడ్ ని మనం అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ద్వారా మనం హెల్ప్ తో హీల్ చేస్తాం, ఆ ఎరోజన్ ని మనము హీల్ చేస్తాం అన్నమాట. దాంతో ఏం చేస్తుందంటే ఒక సెట్ ఆఫ్ టైం తీసుకుంటుంది, బట్ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ ట్రీట్మెంట్ లాగా, రిపీట్ అంటే ఒక 4-5 మంత్స్ వరకు మళ్ళీ మనకు రాకుండా ఉంటుంది. నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్, పార్ట్నర్ రిలేషన్షిప్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఏంటంటే హస్బెండ్ కి వైఫ్ కి ఇద్దరికి ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా వస్తుంది. ఇలాంటి టైంలో ఇద్దరికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఇద్దరికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇద్దరు ఒకేసారి దెన్ ఇట్ విల్ సెటిల్. లేదు ఒకరికే ఇచ్చామనుకోండి నెక్స్ట్ మళ్ళీ హస్బెండ్ తో రిలేషన్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ పార్ట్నర్ రిలేషన్షిప్ తో మళ్ళీ వైఫ్ కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ ఏజ్ గ్రూప్స్ అన్ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఎప్పుడైతే పీరియడ్స్ నెలసరి ఆగిపోయిన తర్వాత వైట్ డిశ్చార్జ్ రావడం, ఇది అనేది కొంచెం ఆలోచించాల్సింది, ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకోవాల్సింది. ఎందుకు అంటే ఎప్పుడైతే నెలసర్లు ఆగిపోయిన తర్వాత యుట్రస్ ఫంక్షన్, గర్భసంచి ఫంక్షన్ గానీ, గర్భసంచి మూతి దగ్గర ఇన్ఫెక్షన్ ఫంక్షన్ గానీ, ఆ సెల్స్ ట్రాన్సిషన్ గానీ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట మనకి. సో ఆ తర్వాత కూడా వచ్చింది అంటే అక్కడ మనకు అబ్నార్మాలిటీ ఏదో ఉంది. ముట్లు ఆగిపోయిన తర్వాత ఉండాల్సిన పనులు అక్కడ కాకుండా ముట్లు ముందు ఎలా ఉందో అలా ఉంది అని. అంటే ఇలాంటిది ఎప్పుడు ఎక్కువ సెల్స్ అనేది అంత తొందరగా ఎప్పుడు డెవలప్ అవుతాయి అంటే క్యాన్సర్ ఏమన్నా ఉందా, గర్భసంచి మూతికి క్యాన్సర్ ఉంటే అది ఎక్కువగా గ్రోత్ ఫామ్ అవ్వడం వల్ల మనకి ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది అనమాట. నార్మల్ గా ఏంటంటే నెలసర్లు ఆగిపోయినాక డ్రై అయిపోతుంది గర్భసంచి గాని, గర్భసంచి మూతి గాని, దాని కింద ఉన్న వాల్స్ కానీ ఇవన్నీ డ్రై అయిపోతాయి. కానీ డ్రై అయిపోకుండా ఎక్కువగా సెక్రీషన్స్ రావడం ఎందుకు ఉందంటే ఎక్కువ గ్రోత్ ఉంది, ఎక్కువ హార్మోనల్ గ్రోత్ ఉంది అక్కడ. సో దానికి ఫస్ట్ సస్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే గర్భసంచి మూతికి ఏమైనా క్యాన్సర్ ఉందా లేదా, దానికి క్యాన్సర్ ఎలా ఉంది, ఏ స్టేజ్ లో ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళలో ఎక్కువ ఏంటంటే ప్రాపర్ వైట్ డిశ్చార్జ్ గా ఉండదు, కొంచెం బ్లడ్ మిక్స్డ్ గా గానీ, లేదు అంటే బ్రౌన్ కలర్ డిశ్చార్జ్ వస్తుందని గాని ఇలా చెప్తూ ఉంటారనమాట. ఎక్కువగా వీళ్ళల్లో ఎక్కువగా స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆ ఎక్కువ సెల్స్ విడిపోయి ఎక్కువ గ్రోత్ ఫామ్ అవడం వల్ల ఎక్కువ షెడ్ అయిపోతూ ఉంటాయి సెల్స్, దానివల్ల ఎక్కువగా స్మెల్ గానీ అది వస్తూ ఉంటుంది. వీళ్ళలో ప్రాపర్ వైట్ డిశ్చార్జ్ గా ఉండదు, కొంచెం బ్లడ్ మిక్స్డ్ గానీ లేదంటే బ్రౌనిష్ డిశ్చార్జ్ అని ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు అనమాట. దీనికి ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటాం మనము ఏంటి అంటే, నార్మల్ గా చూడడానికి మనకు నార్మల్ గా ఉంది గర్భసంచి మూతి నెలసరి ఆగిపోయింది, అలాంటప్పుడు ప్యాప్స్మియర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది మనకి. ప్యాప్స్మియర్ టెస్ట్ అంటే ఏంటంటే గర్భసంచి మూతి దగ్గర నుంచి మనం సెల్స్ కలెక్ట్ చేస్తాం బ్రష్ ద్వారా, వాటిని ఆ సెల్స్ ఎలా ఉన్నాయి, క్యాన్సర్ కి ప్రోగ్రెస్ అవుతాయా అవ్వవా, ఇది నార్మలేనా అని చూసే టెస్ట్. ఆ టెస్ట్ ద్వారా మనం బేసిక్ టెస్ట్, దాని ద్వారా మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు అది క్యాన్సర్ ఎంతవరకు ఉంది, అసలు ఉందా లేదా అనేది. ఒకవేళ కొంచెం మినిమల్ ఇన్ఫెక్షన్ లాగా మినిమల్ క్యాన్సర్ చేంజెస్ అవుతూ ఉన్నాయి అన్నట్టుగా వచ్చింది అనుకోండి, ఎవ్రీ 3 మంత్స్ కి ఒకసారి మనం ఆ టెస్ట్ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనకి ఒకవేళ నెగిటివ్ 3 మంత్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకున్నాం, పాజిటివ్ వచ్చింది మళ్ళీ 3 మంత్స్ తర్వాత టెస్ట్, లేదు అప్పుడే నెగిటివ్ వచ్చింది అనుకోండి మళ్ళీ 6 మంత్స్ తర్వాత టెస్ట్ చేసుకోవాలి. అంటే ప్రాపర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకోవడం వల్ల మాక్సిమం క్యాన్సర్ ని ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేసుకోవచ్చు, అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది నెలసర్లు ఆగిపోయిన తర్వాత అనే కాదు, మామూలుగా అబౌ 30 ఇయర్స్ ఉండే ఆడవాళ్ళు ఎవరైనా కామన్ గా రెగ్యులర్ గా ఈ టెస్ట్ చేసుకుంటూ ఉంటే రెగ్యులర్ గా ఎర్లీగా క్యాన్సర్ డిటెక్షన్ ఏమన్నా ఉంటే అది చేసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇంకొకటి, ప్రెగ్నెన్సీలో కూడా వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. చాలా మంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ వచ్చి భయపడుతూ వస్తూ ఉంటారు వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది అని. ఫస్ట్ 1-2 మంత్స్ లో కామన్ గా ఉంటుందండి వైట్ డిశ్చార్జ్ ప్రెగ్నెన్సీలో. ఎందుకు అంటే ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ ఏం చేస్తుంది అంటే బేబీని గర్భసంచికి అతుక్కొని ఉండేలాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఆ ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ వల్ల నార్మల్ గానే మనకి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది. సో ఫస్ట్ 2-3 మంత్స్ లో వైట్ డిశ్చార్జ్ తో అంత భయపడాల్సిన అవసరం లేదు. అదే కానీ అదే వైట్ డిశ్చార్జ్ 6th మంత్ ఆ 7th మంత్ లో విత్ స్మెల్లింగ్ ఆర్ విత్ ఇచింగ్ ఉంది అంటే మాత్రం కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, ప్రాపర్ కేర్ తీసుకో. ఎందుకు అంటే అదే వైట్ డిశ్చార్జ్ ఇంకా కంటిన్యూ అవుతుంటే నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి మెయిన్ ఎందుకు వస్తుంది వీళ్ళలో వైట్ డిశ్చార్జ్ అంటే ఇది వీళ్ళకు వాటర్ ఎక్కువగా తాగుతూ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటే నో ప్రాబ్లం, ఇట్ విల్ సెటిల్. కానీ దీనికి అన్నిటికీ ఓన్లీ హిస్టెక్టమీ ఒకటి, గర్భసంచి తీసేసుకోవడం అన్నది ఒకటే సొల్యూషన్ కాదు. సో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ బీ హ్యాపీ అండ్ బీ కైండ్.
1: వేదాంశు హాస్పిటల్ కేవలం స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సేవలే కాకుండా జనరల్ సర్జరీ, వైద్య సేవలు, ల్యాబ్ సౌకర్యాలను కూడా అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్. యుక్త వయసులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు, ఋతుక్రమ సమస్యలకు, తరచుగా కడుపు నొప్పితో బాధపడే వారికి అధునాతన వైద్య విధానాలతో విశాలమైన నూతన భవనంలో వైద్య సేవలు అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్. మరింతవరకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

ఇంతటితో ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపే కార్యక్రమం మన ఆలయాలు.
1: నిజామాబాద్ నగరంలోని శ్రీ జెండా బాలాజీ ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

సంగీత తరంగాల ప్రవాహంలో మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమాన్ని. కార్యక్రమంలోని మరో పాట చూడాలని ఉంది చిత్రం నుండి.

మీరు విన్న పాట సైనికుడు చిత్రంలోనిది. సినీ రంజని కార్యక్రమంలో చివరగా మీరు వినబోయే పాట టచ్ చేసి చూడు చిత్రం నుండి నకాష్ అజీజ్ గానం చేసింది.

రేడియో ట్యూన్ చేసి పాటల కోసం ఎదురు చూస్తున్న శ్రోత మహాశయులందరికీ మీకు నచ్చిన హృదయరాగాలు కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. ఈ కార్యక్రమానికి మీరు సందేశం పంపవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066 8462245066. ఈ నంబర్కి మీ పేరు, సినీ గీతం, ప్రాంతం టైప్ చేసి పంపించండి. ఇవాల్టి ఈ సంగీత ప్రయాణంలో మిమ్మల్ని అలరించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మొదటి సందేశం కర్ణాటక రాష్ట్రం అలగాపుర గ్రామం నుండి పూర్ణచంద్ర, తేజస్వి, డాక్టర్ ఎం చిన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు నా పేరు సూర్య చిత్రం నుండి పాటను కోరుతున్నారు. మరి వీరి కోరికపై విశాల్ గారు పాడిన ఈ పాటను విందాం.

0: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
7: BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
8: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
9: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
10: డాక్టర్ బలరాం జాదవ్,
11: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
10: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
11: డాక్టర్ బలరాం జాదవ్,
10: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
11: ఖలీల్వాడి, నిజామాబాద్. డాక్టర్ ఏ వనిత,
10: కంటి పై పొర కొలిక మండలి ఆపరేషన్.
11: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
10: మూతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
11: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
10: RP సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
11: సెల్ 9032323258.
10: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
11: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
10: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
11: 24 గంటలు అత్యవసర సేవలు.
10: NABH గుర్తింపు.
11: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: శుభోదయం అంటూ మరో మెసేజ్ వచ్చేసింది నందిపేట్ మండల్ వన్నెల్కే నుండి. నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్, ఇంకా వీరందరి కోరికపై కలర్ ఫోటో చిత్రం నుండి ఈ పాటను విందాం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: శ్రోతలు మీరు వింటున్నారు నిజామాబాద్ ఆకాశవాణి ప్రసారంలో హృదయ రాగాలు కార్యక్రమం. శ్రోతలకు గమనిక, ఈ నెల 7వ తేదీ అనగా రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతేబిందు, క్యాట్రాక్ట్, చూపు తగ్గడం గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల్ గారు తగిన సలహాలిస్తారు. మరో సందేశం. సంబరం చిత్రం నుండి పాటను కోరిన శ్రోతలు పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి, రామకృష్ణ, విహాన్ష్,

నేరస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి.

0: లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: శ్రోతలకు గమనిక, ఈ నెల 8వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, ఉరక సమస్యలు, బ్రాంకెటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితాకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలోని మరో సందేశం, సంపంగి చిత్రం నుండి మా కోసం పాటను వినిపించగలరు అంటూ జగిత్యాల జిల్లా బండలింగాపూర్ నుండి బాస నరేందర్, శ్యామల, బాస రవి, సుప్రజ, చిన్నమ్మ, భారతి, ప్రభాకర్, పడాల కిషన్ వీరందరి కోసం సంపంగి చిత్రం నుండి ఈ పాటను విందాము.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు మరో గమనిక, ఈ నెల 8వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతినగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్దకం వేధించటం, తరచుగా వాంతులు వెక్కిలు రావటం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు.

హృదయరాగాలు కార్యక్రమంలోనికి మరో మెసేజ్ వచ్చేసింది. శుభోదయం అంటూ నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక వీరు స్టాలిన్ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. అలాగే ఇదే పాటను కోరిన మరో శ్రోత

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా.

0: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపే కార్యక్రమం మన ఆలయాలు.
1: నిజామాబాద్ నగరంలోని శ్రీ జెండా బాలాజీ ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ పై హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలోని మరో సందేశం పంపించారు. 18 పేజెస్ చిత్రం నుండి మాకోసం పాటను వినిపించగలరు అంటూ రాకేష్, శ్వేత కోరుతున్నారు నందిపేట నుండి. వీరి కోసం 18 పేజెస్ చిత్రం నుండి ఈ పాటను వినిద్దాము.

శ్రోతలకు గమనిక, ఈ నెల 9వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె. సవితారాణి గారు తెలియజేస్తారు. అలాగే ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి. శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రీఫ్రాక్టో సర్జన్ డాక్టర్ టి. శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శుభోదయమంటూ మరో మెసేజ్ వచ్చేసింది నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి దివాకర్ విమల యష్ణ త్రివేది. వీరు కుంతిపుత్రుడు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరి కోరికపై ఈ పాట విందాం.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

మరో సందేశం, తారకరాముడు చిత్రం నుండి మా కోసం పాటను వేయండి అంటూ మేర సంతోష్, మయూరి, నవదీప్, సత్తయ్య, కళావతి, రఘు, లలిత వీరు ధర్మరావుపేట్ కామారెడ్డి జిల్లా నుండి కోరుతున్నారు. అలాగే ఇదే పాటను కోరిన మరికొంతమంది శ్రోతలు బాల్కొండ నుండి అజయ్, సోనీ, దేవా, సాహన్, నారాయణ, సత్యమ్మ.

శ్రోతలకు గమనిక. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ ఈ నెల 13 వరకు కొనసాగుతుంది. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశం పొందదలచిన విద్యార్థులు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.pjtau.edu.in సందర్శించి ఆన్లైన్ దరఖాస్తు ఫారం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి.

హృదయ రాగాలు కార్యక్రమంలో చివరగా ఆయుధం చేతురుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ పొతంగల్ నుండి తోట సంతోష్, నిఖిల, రణవీర్, నమ్రత, నిత్య సంతోషిని.

ఈ పాటతో హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. కాసేపట్లో వివిధ్ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి

29,22,348 ఎకరాలు వరి సాగు కింద ఉండగా, ఇప్పుడు అది 29,32,884 ఎకరాలకు చేరుకుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో మొత్తం అన్ని పంటల సాగు విస్తీర్ణం 70.15% చేరిందని వెల్లడించింది. రాష్ట్రంలోని 3 జిల్లాల పార్టీ అధ్యక్షులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నియమించారు. వికారాబాద్కు యు రమేష్, మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్కు డి గిరివర్ధన్ రెడ్డి, కరీంనగర్ జిల్లాకు సాయి మల్లేశంలను అధ్యక్షులుగా నియమించారు. ఒడిశాలోని నైనీగరి నుంచి రోజు 12,000 టన్నుల బొగ్గు రవాణాకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలకు సింగరేణి సంస్థ కోరింది. డైరెక్టర్ గౌతమ్ పోట్రు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణ తమిళనాడు విద్యుత్ కేంద్రాలకు నైనీ బొగ్గును తరలించే ఏర్పాట్లపై అధికారులతో ప్రతినిధులతో చర్చించారు. హైదరాబాద్లో వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీ ప్రతినిధి కార్యాలయాన్ని ఔషధ రంగ నిపుణురాలు రాయల నీతూ నాయుడుతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. భారత రష్యా స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలవాలని, రక్షణ, సాంకేతిక, విద్య వంటి రంగాల్లో ఇరుదేశాల సహకారం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్, హోంశాఖ కార్యదర్శి గోవింద మోహన్ల పదవీ కాలాన్ని ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. ఈ నెలతో వీరి పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్టు, ఉరిశిక్ష, ముప్పు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించేందుకు డిసెంబర్లో బంగ్లాదేశ్కు వెళ్తారని మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రకటించారు. అధికారం కోసం కాకుండా ప్రజల కోసమే వెళ్తున్నానని పేర్కొన్నారు. జార్ఖండ్ రాష్టంలో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మౌనం వహించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఆ రాష్టంలో కాంగ్రెస్ అధికార కూటమిలో భాగమైనందున రాహుల్ ఆ రాష్టాన్ని సందర్శించడం లేదని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. సెయింట్ లూయిస్ గ్రాండ్ చెస్ టూర్ ర్యాపిడ్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 9 రౌండ్ల గేమ్లలో 4 విజయాలు, 4 డ్రాలు సాధించిన ప్రజ్ఞానంద చివరి రౌండ్లో మాత్రమే ఓడిపోయారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:04 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 0402324 నెంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుండి 2005 మధ్య వచ్చిన పాటల్ని ప్లే చేసుకుంటున్నాం. మీరు కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన పాటల్ని రిక్వెస్ట్ చేసి మీకు నచ్చిన పాటను వినవచ్చు. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇప్పుడు వినబోతున్న పాట నువ్వే కావాలి చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి కోటి సంగీతాన్నందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, ఎం వెంకటేష్ నందిపేట నుండి, బుధాన్పోషంపల్లి నుండి, మాధవి, ఆంజనేయులు, హస్తినాపురం ఈష్ నుండి, కన్యగిరి సత్యనారాయణ, ఇందిరాదేవి, మేధాంష్, అనిరుద్ధ్, శ్రేయాంష్, అలాగే రాజేష్, నందిత, గంగో, మహేందర్, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమతా వైష్ణవి కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్గ్రీన్ హిట్స్లో ఇప్పుడు వినబోతున్న పాట, ఒక్కడు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట, సిరివెన్నెల సాహిత్యానికి మణి శర్మ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ న్యావనంది నుండి శ్రీరామ్, నరేందర్, కమల, సుచి, శృతి, సంజు, అఖి, చిట్టి వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే పటాన్ చెరువు నుండి స్వరాగిని, రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివేద, ఇమ్మడి నాగరాజు, లత, నిహాల్, నిగమశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్వక్ రెడ్డి, చార్విక్, సూర్య, శేఖర్, శాంతి, శిఖరా, కిట్టు కోరుతున్నారు మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం 2:15 తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నెంబర్ 2324085353, మరొక నెంబర్ 2955509323.

0: ఠాగూర్ మూవీ నుండి ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుండి కోరారు. వీరి కోసం ఈ పాట వినిపించాం.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హై AISSMS పూణే, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట బద్రీ చిత్రం కోసం రమణ గోగుల, సునీత పాడిన పాట చంద్రబోస్ సాహిత్యానికి రమణ గోగుల సంగీతం. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు. నిజామాబాద్ జిల్లా ఉమ్మెడా నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద, ఆయేష. ఆర్మూర్ చేనేత కాలనీ నుండి జిందం నరహరి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, భాను, రియాన్స్, హన్మహిత్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట.

0: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా

0: చూపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇవాళ మనం 2000 నుండి 2005 సంవత్సరాల మధ్య వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ని ప్లే చేసుకుంటున్నాం. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 0402324082 నెంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట, సినిమా పేరును వాట్సాప్ చేయండి. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇప్పుడు వినబోతున్న పాట మనసంతా నువ్వే చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు అజీజ్ బాయ్, మటీన్ బాయ్, షేక్ చంద్, షేక్ సలీం, షేక్ ఫారూక్, సయీద్ ఖలీల్, ముబీన్ బాయ్, మహమ్మద్ యసీన్, మూసా కరీం, చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్ గాయత్రి, విశృత, మహాద్యుతి, సాయి, మన్విత, సంహృత, గీతనగర్, హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:39:12. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మా కోసం మన్మధుడు చిత్రం నుండి ఒక మంచి పాటను వినిపించండి అని కోరిన శ్రోతలు బుధన్ పుచంపల్లి నుండి యలగందల మార్కండయ్య, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, అలాగే దివాకర్, విమల, యశ్నా త్రివేది, బుధన్ పుచంపల్లి నుండి సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్, సంజీవ, రాజేశ్వరి, ప్రదీప్, కల్పన, సహస్ర, పీర్సాదిగూడా నుండి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్ కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది మన్మధుడు చిత్రం కోసం వేణు సుమంగళి పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: जरूर सुनिए पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: आकाशवाणी विविध भारती केंद्रम स्टूडियो क्लब लो समय 10:44:38.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ఆర్యా చిత్రం కోసం కేకే పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించమని కోరిన శ్రోతలు వరంగల్ కాశీబుగ్గా నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భవిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, న్యూ ఎన్జీఓ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, ఉమ్మడి నుండి దివాకర్ విమలయేష్ణ, సత్యసాయి జిల్లా ధర్మవరం నుండి జగదీష్ కుమార్, రాణి, మహేష్, సంతోష్, ముఖేష్, దేవాంజ్ కోరుతున్నారు మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:51. శ్రోతలకు ఒక గమనిక, ప్రతి గురువారం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ గురువారం అంటే ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నెంబర్ 2324085353, మరొక నెంబర్ 2955092. ఈ నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ఎవర్గ్రీన్ హిట్స్లో ఇప్పుడు వినబోతున్న పాట అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం కోసం చక్రి పాడిన పాట, మూర్తి సాహిత్యానికి చక్రి సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించమని కోరిన శ్రోతలు పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, స్వాతి, శ్వేత, మౌలిక, పరిమళ, టీనా, అలాగే హిమాన్షు బాలయ్య కరీంనగర్ నుండి, రేణుక తిరుపతి, రాజేష్ ఖన్నా, రమ, నమ్రత, నర్మద, ప్రొద్దుటూరు నుండి మోతికృష్ణ, స్పందన, సంతోష, శివసాయి, రాములు, రాములమ్మ, నరసింహమూర్తి, రేవతి, అభిరామ్, రంగారెడ్డి జిల్లా నుండి ఉపేందర్, దేవేంద్ర, శ్రీరాములు, సాంబయ్య, మల్లేశం, శ్రీను, రమేష్, శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్ కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ సాంగ్.

ఘర్షణ మూవీ నుండి ఈ పాటను మాకోసం వినిపించమని శ్రీనివాస్, ఆనంద్, విష్ణువర్ధన్, బాబు, శ్యామ్, జగన్, మోహన్, రాజేష్, సంగవి, శ్రీనివాస్, లావణ్య, లలిత, దాసరి, రవి రాయగిరి నుండి శ్యామ్, జగన్, మోహన్, రాజేష్, అలాగే మా వివిధ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట వినిపించాము. స్టూడియో క్లాక్లో సమయం 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు. ఆ తర్వాత గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మిమ్మల్ని పలకరించడానికి ఆర్జే పవన్ రెడీగా ఉన్నారు. నేను మీ జ్యోతి, సైనింగ్ ఆఫ్.

యాజమాన్యానికి కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జెన్కోతో పాటు సింగరేణి కూడా విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వామి అయి రాష్ట దేశ అవసరాలకు బొగ్గు సరఫరా చేస్తూ అభివృద్దికి సహకరిస్తోందని కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట సాధన కోసం అహర్నిశలు శ్రమించిన సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. చివరి శ్వాస వరకు తెలంగాణ స్వప్నం కోసమే ఉద్యమించిన ఆయన విశిష్ట సేవలను తెలంగాణ సమాజం ఎప్పటికీ గౌరవంగా గుర్తుంచుకుంటుందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాగాయకుడు ప్రజాయుద్దనౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. గద్దర్ తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోశారని, ఇంజనీరింగ్ పూర్తి చేసినా ఉన్నత ఉద్యోగాలను పక్కనపెట్టి పేద బడుగు వర్గాల చైతన్యం కోసం జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. జీవితాంతం తెలంగాణ రాష్ట సాధనే లక్ష్యంగా ఉద్యమించిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని, ఆయన జీవిత విశేషాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చడమే కాకుండా వ్యవసాయ వర్సిటీకి భూపాలపల్లి జిల్లాకు ఆయన పేరు పెట్టడం చంద్రశేఖరరావు ఘనతే అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో యాప్ ఆధారిత రవాణా సేవలను మరింత సురక్షితంగా, పారదర్శకంగా, సాంకేతిక ఆధారంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక అగ్రిగేటర్ పాలసీని రూపొందిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ విధానం కోసం అధికారుల కమిటీని ఏర్పాటు చేశామని, అగ్రిగేటర్ సంస్థలు, డ్రైవర్లు, ప్రయాణికులు, సాంకేతిక నిపుణులతో సంప్రదింపులు జరిపి వారి నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: గుడ్ మార్నింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో 11:04 అవుతోంది. సరిగ్గా గుడ్ మార్నింగ్ అంటూ మిమ్మల్ని పలకరిస్తున్నాడు మీ ఆర్జే పవన్. మరికొన్ని క్షణాల్లో వింటారు గుర్తుకొస్తున్నాయి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi. Vivid Bharati Akashvani Telugu, tarataraala taragani aanandam alarinche sampurna vinodam. Gurtukostunnayi. Go retro with Akashvani Telugu.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం ప్రతి గురువారం లిరిసిస్ట్ స్పెషల్లో భాగంగా మరి ఇవాళ ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం తెలుసా? ఆయన ఎవరంటే, తెలుగు భాష అంటే ఆయనకు ప్రాణం, తెలుగు సాహిత్యం అంటే ఆయనకు ఎనలేని మమకారం. అచ్చ తెలుగు అవతారంలో స్వచ్ఛమైన సాహిత్యంతో, పదనిసలకు పదాలతో ప్రాణం పోసే రచయిత ఆయన. అలాగే ప్యారడీ పాటల్ని అవలీలగా రాయగల చిలిపి కవి కూడా ఆయన. మరి ఆయన ఎవరో తెలుసుకునే ముందు ఆయన స్వయంగా రాసి పాడిన ఒక ప్యారడీ పాటని ఇప్పుడు నేను మీకు వినిపించబోతున్నాను. ఈ పాట విన్న వెంటనే మీకు మంచి కాఫీ తాగాలనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఆ పాట వింటూ మంచి కాఫీ కలుపుకుని ఈ గంట సేపు గుర్తుకొస్తున్న కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి చెప్తాను.

అంతరాళంబులోనున్న బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికి. అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికి, నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికి. ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగనే పాచి పళ్ళైన యుంతో మకం త్రాగు బెడ్ కాఫీ కోసము పెండ్లాము పైరంకె లేయించకే బెస్ట్ టేస్టీశ్వరీ ఫ్రెష్ కాఫీశ్వరీ.

ప్రొద్దు ప్రొద్దున్నే నీ పొందు లేకున్న మూడంత పాడయ్యి టైమంత వేస్ట్ అయ్యి కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణలు చేసి కాంటాక్షు సర్వము నాశము కావించుకుంటారుగా. అందుకే నిన్ను అర్జెంటుగా తెచ్చుకుంటారుగా, దాచుకుంటారుగా, కాచుకుంటారుగా, చచ్చినట్టింక ఇచ్చేంతసేపు అందరూ వేచి ఉంటారుగా. కాఫీ నంతెత్తు పైనుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా గెలక్కొట్టు చున్నుర్గు ఉప్పొంగగా తెచ్చి ఇస్తారుగా. గొప్ప నిష్ఠాగరిష్ఠులు బరిష్టాలలోనం గరిష్టంపుగా కాఫీ తాగేందుకు ఇష్టం.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మిథునం సినిమా నుంచి విన్న అద్భుతమైన కాఫీ ప్యారడీ సాంగ్ అది. నాకు ఆల్రెడీ చాలా మెసేజెస్ వచ్చేసాయి, నిజంగా ఇప్పుడే వెళ్ళి కాఫీ కలుపుకొచ్చేయాలనంత చాలా బాగుంది పాట అంటూ చాలామంది శ్రోతలు సందేశాలు పంపించారు. అండ్ చాలామంది ఆ రచయిత ఎవరో కూడా గుర్తుపట్టారు. మరి ఆయన గొంతు విన్న తర్వాత ఆయన గుర్తుపట్టకుండా ఉంటామా చెప్పండి. ఇప్పటికే మీకు అర్థమైపోయింది ఇవాళ మనం ఎవరి గురించి గుర్తు చేసుకోబోతున్నాము. అవును, జొన్న విత్తులుగా బాగా పాపులర్ అయిన రచయిత అయిన జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారి గురించే ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకోబోతున్నాము. మరి కవిగా ఆయన సినీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, అండ్ ఆయన రాసిన అద్భుతమైన సినీ గీతాలేంటి, ఎలాంటి పాటలు ఆయనకి మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి, ఇవన్నీ కూడా ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకోబోతున్నాం. మనం ఇవాళ గుర్తు చేసుకోబోతున్న రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. మరి ఆయన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకునే ముందు ఆయన రాసిన ఒక అద్భుతమైన పాట విందామా? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శుభలగ్నం సినిమా కోసం జొన్న విత్తులు గారు రాసిన పాట ఇది. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, బాలుగారు చిత్ర గారు పాడిన పాట.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు
2: స్టూడియో క్లాక్ లో 11:16 దాటి 35 సెకండ్లు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి జొన్నవిత్తుల గారి సినిమా ఇండస్ట్రీ ప్రవేశం ఎలా జరిగింది అంటే, నిజానికి ఆయన ఉద్యోగం కోసం మద్రాసు వెళ్లారన్నమాట. కానీ అప్పటికే ఆయన పద్యాలు పాటలు రాసేవారు. చిన్నప్పటి నుంచి ఆయనకి ఈ తెలుగు భాష మీద కానీ లేకపోతే రచనల మీద కానీ చాలా ఆసక్తి ఉండేదన్నమాట. సహజంగానే సినీ పరిశ్రమ మీద ఇష్టం ఉంటుంది. కాబట్టి ఆయన ఉద్యోగం చేస్తున్న సంస్థ కొన్ని కారణాల వల్ల అర్ధాంతరంగా మూతపడిందంట. తర్వాత ఆయన స్నేహితుడు యోగా మాస్టర్ అయిన వేదభాస్కర్ గారి ద్వారా ప్రముఖ నటుడు నిర్మాత అయిన మురళీమోహన్ గారితో పరిచయం అయింది జొన్నవిత్తుల గారికి. మరి అలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి పరిచయం అవుతే ఇంకా దాని ద్వారా ఎలా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించాలి, ఎవరిని పరిచయం చేసుకోవాలి, ఇదే ఉంటుంది కదా అప్పట్లో మద్రాసులో. తర్వాత మురళీమోహన్ గారి ద్వారా అనుకోకుండా దర్శకుడు రాఘవేంద్రరావు గారితో పరిచయం అయిందంట జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి. మరి అప్పటికే టాప్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు మరి ఈయన సినిమాల్లో పాటలు రాయాలనుకుంటున్నారు. మరి రాఘవేంద్రరావు గారిని అడిగారంట, నేను సినిమాల్లో పాటలు రాస్తానండి, ఇప్పటికే నేను చాలా కొన్ని సంపుటలు కూడా రాశాను అని చెప్పి ఆయనకు చూపించారంట. చాలా ఇంప్రెస్ అయిన రాఘవేంద్రరావు గారు ఆయన డైరెక్ట్ చేస్తున్న భారతంలో అర్జునుడు అనే సినిమాలో జొన్నవిత్తుల గారికి అవకాశం కల్పించారు. అండ్ ఆ సినిమాలో మొత్తం అన్ని పాటలు జొన్నవిత్తుల గారికే రాసే అవకాశం ఇచ్చారు రాఘవేంద్రరావు గారు. అలా ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. తర్వాత ఒక సినిమాలో పాట విన్న అప్పటి దర్శకులు నిర్మాతలు ఎవరయ్యాయి, రచయిత ఇంత డేర్గా రాశాడు, ఇంత బాగా రాశాడు, ఇంత చమత్కారంగా రాశాడని చెప్పి ఆ నోటా ఈ నోటా పాకి జొన్నవిత్తుల గారికి అవకాశాలు వెల్లువల వచ్చి పడ్డాయంట. మరి జొన్నవిత్తుల గారికి చాలా అవకాశాలు తెచ్చిపెట్టిన పాట ఏంటి, ఇప్పుడు మీరు వినబోతున్న పాట ఏంటో పాట వినేద్దామా? స్టే ట్యూన్డ్.

కావ్యాలు గ్రంథాలు ఇతిహాస డ్రామాలు దయ్యాలి పళ్ళాలు ఒళ్ళోని దయ్యాలు మగవాళ్ల ప్రాణాలు తీసేటి భూతాలు అమ్మమ్మో ఆడోళ్ళు రాండోళ్ళు ఆనోళ్ళు కలిసిన సుఖమిక సున్నా.

0: నటనతో పిప్పి చేయు మెదడు, వంటింటి తాబేళ్ళు
1: అవద్దురా,
0: కన్నీళ్ళ కళ్ళాపి
1: చల్లద్దురా,
0: సన్యాసమే బెస్ట్
1: వరదాదికి,
0: స్త్రీ సౌఖ్యమే రోస్ట్
1: వరదాదికి,
0: జై వీర హనుమాను అనుకోండి రండి సద్బ్రహ్మచారు.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: 11:24 సరిగ్గా వివిధ భారతి స్టూడియో క్లాక్ లో టైం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. గుర్తుకొస్తున్నాయిలో గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందాక మీరు విన్న పాట వివాహ భోజనంబు సినిమాలో ది జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చింది. ఆ పాట విన్న జంధ్యాల గారు పొట్టబట్టుకుని నవ్వారంట చాలాసేపు. జంధ్యాల గారికే నవ్వు తెప్పించిందంటే మరి అంత గొప్పగా రాశారనమాట ఆ పాటని. ఒక ప్రత్యేకమైన సిట్యువేషన్లో ఈ పాట ఇచ్చారనమాట జంధ్యాల గారు జొన్నవిత్తుల గారికి. తనదైన హాస్య చతురతతో జనాల్ని కడుపుబ్బా నవ్వించిన జంధ్యాల గారిని అంతలా నవ్వించిన గొప్ప పాండిత్యం ఉన్న వర్సటైల్ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. ఎంతోమంది సినీ కవులున్నా కూడా సమాసాల కూర్పుతో పాటు సంగీత దర్శకులిచ్చిన తతకారానికి పదాలు రాయడంలో జొన్నవిత్తుల గారు దిట్ట. అంటే తత్కారం ఎలా ఇచ్చారో అంత ఆ తత్కారంలో ఫిట్ అయ్యే పదాలు రాయగల నేర్పరి కూడా జొన్నవిత్తుల గారు అనమాట. మరి జొన్నవిత్తుల గారు రాసిన పాటల్లో ఆల్ టైమ్ హిట్ సాంగ్ ఒకటి ఉంది, ఆ పాట వినబోతున్నారు ఇప్పుడు మీరు. మాయలోడు సినిమా నుంచి వినేద్దాం ఆ పాటని. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్.

0: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: తప్పు చేసి పప్పుకూడు సినిమాలోంచి జొన్నవిత్తులు గారు రాసిన ఒక అద్భుతమైన పాట వింటున్నారు. సంగీతం MM కీరవాణి, KJ యేసుదాస్ గారు, చిత్ర గారు పాడిన ఈ పాట మీకోసం.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: 11:36 స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయో జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మామూలుగా ప్రతి కవికి ఏదో ఒక విశేషణం బిరుదు ఉంటాయి, కానీ జొన్న విత్తుల గారిని సినీ పరిశ్రమలు ఏమని పిలిచేవారు తెలుసా? చిత్ర విచిత్ర కవి అని. చిత్రాలతో విచిత్రమైన ప్రయోగాలు చేస్తాను కాబట్టే తనను చిత్ర విచిత్ర కవి అంటారు అని అంతే చమత్కారంగా చెబుతారు జొన్న విత్తుల గారు. వేటూరి సుందర రామమూర్తి గారి తర్వాత సినీ రంగంలో ఎన్నో

అక్షర ప్రయోగాలు చేశారు ఆయన. అలా జొన్న విత్తుల గారికి పాటిస్తే ఖచ్చితంగా అది ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటుందనే నమ్మకానికి వచ్చారు నిర్మాతలు, దర్శకులు. మరి ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. ప్యారడీలేంటి, లేకపోతే తత్కారాలేంటి, అలంకారాలేంటి, అలా తెలుగు భాషలో ఉన్న అన్ని ప్రయోగాలు ప్రతి దాన్ని తీసుకొచ్చి సినీ పాటలో పెట్టి శభాష అనిపించుకున్నారు. కేవలం తెలుగుతోనే ఆగిపోలేదు, సంస్కృతంలో డిస్కో పాట రాయడం ఎవరి వల్ల అవుతుందో చెప్పండి. ప్రయోగాలు చేసే వంశీ గారి సినిమాలో, ఇళయరాజా గారి కంపోజిషన్లో ఒక అద్భుతమైన సాన్స్క్రిట్లో డిస్కో పాట రాసి అందరినీ అబ్బురపరిచారు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. మరి ఆ పాట వింటూ జొన్నవిత్తుల గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్దామా? స్టే ట్యూన్డ్.

0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 6వ తేదీ అంటే ఈ రోజు, ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు మనం వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ గురువారం 6వ తేదీన తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324085252 2324085353 మరొక నెంబరు 2959092 3. శ్రోతలు ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026కి సంబంధించి ఏమైనా సందేహాలున్నా మీరు డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్నా ట్యూన్ చేసుకోండి. హలో డాక్టర్, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు గమనిక విన్నారు.
1: గుర్తుకొస్తున్నాయి విత్ ఆకాశవాణి తెలుగు.
0: గుర్తుకొస్తున్నాయిలో జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందాక విన్న సంస్కృత డిస్కో వంశీ గారి మహర్షి సినిమాలోది, అలాగే జంధ్యాల గారి సినిమా ఉష్ గప్చుప్ లో ఆయన రాసిన తిట్లదండకం అయితే పొట్ట చెక్కలయ్యాలనవుతాం మనం అది వింటే. అలాగే మీరు మొదట్లో విన్న మిథునం సినిమాలో కాఫీ దండకం, ఇలా చెప్పుకుంటూ పోతే రూపాయి దండకం, ఎన్నో పాటలు జొన్నవిత్తులు గారు ఎంత స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు సినీకవో మనకు చెప్పకనే చెప్తాయి. ఎంతోమంది దర్శకులు కూడా జొన్నవిత్తుల గారి సాంగత్యాన్ని ఇష్టపడతారు. అలా దర్శకులు కోడి రామకృష్ణ గారితో కూడా జొన్నవిత్తుల గారికి చాలా మంచి అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలకు పాటలతో పాటు మాటలు కూడా రాశారు. సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించారు జొన్నవిత్తుల గారు. మరి కొన్ని హిట్ సినిమాలకు కూడా పనిచేశారు, అవేంటో తెలుసుకుందాం ఈ పాట విన్న తర్వాత. స్టే ట్యూన్డ్.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: 11:49 అవుతోంది. జొన్న విత్తుల గారి గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో గేయ రచయిత స్పెషల్లో భాగంగా. దేవి సినిమాలోంచి విన్న పాట అది. కోడి రామకృష్ణ గారితో మొదటిగా దేవి సినిమాకే పనిచేశారు జొన్న విత్తుల గారు. ఎంఎస్ రాజు గారి నిర్మాణంలో వచ్చిన సినిమాల్లో దేవి, దేవి పుత్రుడు సినిమాలకు పాటలతో పాటు మాటల రచయితగా కూడా పనిచేశారు జొన్న విత్తుల గారు. ఈ రెండు సినిమాలకు సింగిల్ కార్డ్ రైటర్గా అన్ని పాటలు రాశారు ఆయన. తర్వాత వచ్చిన దేవుళ్ళు సినిమాలో కూడా కోడి రామకృష్ణ గారికి అన్ని పాటలు జొన్న విత్తుల గారు రాశారు. అలాగే జొన్న విత్తుల గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆయన కెరీర్లో ఆయన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన సినిమా బాపు గారి శ్రీరామరాజ్యం. ఆ సినిమా గురించి మర్చిపోతే ఎలా చెప్పండి. 2011 వచ్చిన ఈ సినిమాలో అన్ని పాటలు ప్రేక్షకులను రామనామామృతంలో ఓలలాడించాయి అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఆయన రాసిన జగదానందకారక పాటకైతే ఆయనకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఆ పాట మనం చాలాసార్లు విన్నాం కదా చాలా సందర్భాల్లో. అలాగే ఢమరకం సినిమాలో శివ శివ శంకర అనే పాట క్లైమాక్స్లో వచ్చే పాటను కూడా చాలా అద్భుతంగా రాశారు. ఇండస్ట్రీలో శివుడి పాట రాయాలి అంటే ముందుగా అందరి చూపు వెళ్లేది జొన్న విత్తుల గారి వైపే, ఆయన కలం వైపే. అలాగే ఎన్నో భక్తి పాటలు కూడా చాలా బాగా రాయగలరు అని జొన్న విత్తుల గారిని మరో మెట్టెక్కించాయి ఈ పాటలన్నీ కూడా. అయితే ఒక సందర్భంలో శ్రీరామరాజ్యంలో అన్ని పాటలు రాశారు కదా, మీరు ఏ పాటని బాగా కష్టపడి రాశారు అని అడిగితే కష్టంతో పాటు ఇష్టపడి రాసిన పాట ఒకటి ఉంది అని చెప్పారు. లవకుశ సినిమాని కొంచెం మోడర్నైజ్ చేసి తీశారు కదా బాపు గారు, అందులో రామకథను వినరయ్యా అంటూ కుశలవులు ఆ రామనామాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు కదా, అలాంటి పాట ఇది కదా. కాబట్టి ఆయన ఏమన్నారంటే దేవుళ్ళే మెచ్చింది అని ఒక పాట ఉంది అందులో. అంటే ఆ రామనామ పాటని రామకథను వినవయ్యా ఆ పాటని మ్యాచ్ చేయకపోయినా కనీసం దాన్ని చెడగొట్టకుండా అద్భుతంగా రాస్తే చాలు అని కొంచెం ఎక్కువ టైం తీసుకుని రాశాను ఆ పాట. ఆ పాట మీద నాకు కొంచెం ఎక్కువ మమకారం అని చెప్పారు ఆయన. చిత్రగారు, శ్రేయా ఘోషల్ గారు అద్భుతంగా గానం చేసిన ఆ పాట మీకు వినిపించబోతున్నాను ఇప్పుడు. ఒకసారి శ్రీరామరాజ్యం సినిమా నుంచి ఈ పాట.

0: నడుస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: అయితే గేయ రచయితలు దర్శకులుగా మారడం మన ఇండస్ట్రీలో చాలా చాలా అరుదు కదా, కానీ జొన్నవిత్తులు గారు ఆ ఘనతను కూడా సాధించారు. మెగాఫోన్ పట్టుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా పెళ్ళాం పిచ్చోడు అనే సినిమా, అలీ హీరోగా సోంబేరి అనే సినిమాలకు దర్శకత్వం వహించారు జొన్నవిత్తులు గారు. అలాగే రీసెంట్గా వచ్చిన స్వాగ్ అనే సినిమాలో, అలాగే తండేల్ సినిమాలో శివుడి పాటకి లిరిక్స్ అందించారు జొన్నవిత్తులు గారు. ఇప్పటికీ ఆయన స్టిల్ పాటలు రాస్తూ బిజీగానే ఉన్నారు. మరి ఆయన ఇంకా మరెన్నో సినిమాలకు పాటలు రాయాలి, ప్యారడీ పాటలు ఎక్కువ రాయాలి, మనల్ని నవ్వించాలి, ఇంకా గొప్ప గొప్ప పాటలు మనకు అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి గేయ రచయిత స్పెషల్లో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి గురించి. స్టే ట్యూన్డ్.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

12:14 అవుతోంది స్టూడియో క్లాక్ లో. టైం చైతన్య స్ఫూర్తిలో ఇంపార్టెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమాగుణం గురించి మాట్లాడుకుంటున్నాం. మన లైఫ్లో మనకు ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణం అది, క్షమాగుణం అనేది. కానీ ఈ రోజుల్లో అది చాలా రేర్ అయిపోతుంది. ఎవరి మీదైనా మనం ఒక నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకుంటే కొన్ని సంవత్సరాల తరబడి దానికే స్టిక్ అయ్యి ఎంతో వాల్యుబుల్ టైంని మనం కోల్పోతున్నా. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ క్షమాగుణం అనేది ఏంటంటే ఒక వీరుడి అలంకారం. క్షమాగుణం గురించి ఎప్పుడో మన పురాణాల్లో కూడా చెప్పారు. క్షమా వీరస్య భూషణం అనే సూక్తి మనకు ఉండనే ఉంది కదా. క్షమించడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలు, మానవ సంబంధాలు చాలా మెరుగుపడతాయన్నమాట. అనుభవాన్ని పాఠంగా మలుచుకుని మనస్సులో ఎవరి పట్ల ద్వేషభావం పెంచుకోకుండా ఉండడం ద్వారా ఈ క్షమాగుణాన్ని మనం అలవర్చుకోవచ్చు. సాకులు వెతకకుండా, ఇతరుల్ని నిందించకుండా ఓటమిని మనసారా అంగీకరించాలి. ఎందుకంటే ఇక్కడి నుంచే వస్తాయి మనకి. సపోజ్ మనకి ఏదైనా ఒక కాంపిటీషన్లో మనం పార్టిసిపేట్ చేసాం, మనకి థర్డ్ ప్రైజ్ వచ్చింది అనుకుందాం, లేకపోతే కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది అనుకుందాం. అలాగని ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళ మీద ఒక కక్ష లాంటిది పెంచుకోవడం, లేకపోతే వాళ్ళ మీద అనవసరంగా ఫాల్స్ ప్రొపగాండాని మనం స్ప్రెడ్ చేయడం చేస్తూ ఉంటాం, చాలామందిలో చూస్తూ ఉంటాం. అయితే ఓటమిని మనసారా అంగీకరించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎక్కడ పొరపాటు జరిగిందో మనకి మనం విశ్లేషించుకోవాలి. మన తల్లిదండ్రులతో డిస్కస్ చేయాలి, లేకపోతే మన లైఫ్ పార్ట్నర్తో డిస్కస్ చేయాలి, లేకపోతే మనకి అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలి. అంతటితో ఆగకుండా మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభించాలి పని. ఓటమి నుండి ఏమీ నేర్చుకోకుండా ఉండడమే నిజమైన ఓటమి అంటారు చాలామంది వీరులు, అలాగే విజేతలు. అయితే ఓటమి నుండి మనం ఖచ్చితంగా ఒక పాఠం నేర్చుకుంటాం. ఓటమి నుండి నేర్చుకున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పుడు నిత్య విద్యార్థిలాగా సాధన చేయాలి. మనకంతా వచ్చేసింది, ఇంకా మనం ఏం సాధించాలి, ఆల్మోస్ట్ అంతా నేర్చేసుకున్నాం అనేది ఎప్పుడైతే నీ మైండ్లోకి వచ్చిందో అప్పటి నుంచే నీ డౌన్ఫాల్ అన్నది స్టార్ట్ అవుతుంది. కాబట్టి చివరి శ్వాస వరకు మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి, నిత్య విద్యార్థిలా సాధన చేయాలి. అందులోనే అసలైన విజయ రహస్యం దాగి ఉంది అనే విషయాన్ని ఎప్పుడూ మన మైండ్లోంచి తీయకూడదన్నమాట. దాంతోనే ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఇలాంటి విషయాలు ఇంకా మంచి మాటలు మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ పవన్తో.

0: ఇలా నువ్వులేని జీవితం సినిమా నుంచి విన్నపాతది. అనూప్ రుబెన్స్ కంపోజిషన్ లో భాస్కర్ భట్ల రవికుమార్, సాహిత్యం అనుదీప్ పాడిన పాట.
1: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈరోజు 6వ తేదీన తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. ఈ కార్యక్రమంలో మీరు మాట్లాడాలనుకుంటే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 04

కనిపిస్తున్న ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085232 2324085353 మరొక నెంబరు 2955092 3. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్న సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారితో మీరు మాట్లాడవచ్చు. తప్పక ట్యూన్ చేసుకోండి. హలో డాక్టర్, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో గమనిక విన్నారు.

అజ్ఞాతవాసి సినిమా నుంచి విన్న పాట అది. అనిరుద్ధ్ రవిచందర్ కంపోజ్ చేసి పాడిన పాట శ్రీమణి సాహిత్యం. జీవితం అంటే కేవలం రోజులు గడపడం కాదు, ఏదో జీవించడం కాదు, ప్రతి క్షణం పోరాటమే. క్షమాగుణంతో మనస్సులో ద్వేషాన్ని వదిలేస్తేనే ప్రశాంతత వైపు మనం అడుగులు వేయగలం అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా సరే, మీ నిశ్శబ్దమే మీ అతిపెద్ద ఆయుధం కావాలి. ప్రతిదానికి రెస్పాండ్ అవుతూ పోతే ఇక మన రెస్పాన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు, మనల్ని ప్రొవకేట్ చేసేవాళ్ళు ఎక్కువైపోతారు. కాబట్టి యువర్ సైలెన్స్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ వెపన్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఆ నిగ్రహమే మనల్ని విజేతగా నిలబెడుతుంది. మనది అనుకున్న దాన్ని వదులుకోవడం త్యాగం కానే కాదు. ఏది మనకు న్యాయంగా దక్కాలో దానికోసమే పోరాడాలి. చివరిగా ఓటమి అనేది ఒక ముగింపు కాదు, అది ఒక కొత్త అధ్యయనానికి నాంది అని గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా. అలాగే పడిపోవడం అనేది తప్పు కాదు, పడిన ప్రతిసారి ఒక కొత్త పాఠంతో రెట్టింపు బలంతో పైకి లేవడమే అసలైన విజయం అని గుర్తుంచుకోవాలి. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నీట్ తదితర అంశాలపై విపక్షాల నిరసనల మధ్య ఈ ఉదయం 11 గంటలకు సమావేశమైన లోక్సభ 14 గంటలకు, రాజ్యసభ 12 గంటలకు వాయిదా పడ్డాయి. భారతదేశంలో కథన రీతులకు ఘనచరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలురకు భారత్ పట్టుగోమ్మని నెట్ఫ్లిక్స్ కో సీఈఓతో జరిపిన భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని 50 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద లబ్ది పొందారని పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. నీట్ తదితర అంశాలపై విపక్షాల నిరసనల మధ్య ఈ ఉదయం 11 గంటలకు సమావేశమైన లోక్సభ 14 గంటలకు, రాజ్యసభ 14 గంటలకు వాయిదా పడ్డాయి. నీట్ అంశంలో విద్యార్థులకు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల నిరసనలు తెలియజేస్తూ లోక్సభలో విపక్షాలు గందరగోళం సృష్టించడంతో సభ 14 గంటలకు వాయిదా పడింది. తొలుత హిరోషిమా నాగాసాకి అణు విస్ఫోటనంలో మృతి చెందిన వారికి సభ నివాళులర్పించింది. 81 ఏళ్ల క్రితం జరిగిన ఈ విషాదకర సంఘటనలో లక్షలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, అణ్వాస్త్రాల వల్ల కలిగే తీవ్రమైన ప్రమాదాలని ఈ సంఘటన ప్రపంచానికి వెల్లడించిందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. విధ్వంసాన్ని సృష్టించే అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించి శాంతి స్థాపనకు భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఓం బిర్లా పేర్కొన్నారు.

0: आज से 81 वर्ष पूर्व जापान के हिरोशिमा और नागासाकी शहर पर क्रमश 6 और 9 अगस्त 1945 को परमाणु बम गिराए गए थे। इस अभूतपूर्व त्रासदी में लाखों निर्दोष लोगों ने अपने प्राण गंवाए तथा असंख्य लोग गंभीर रूप से प्रभावित हुए। ये सभा विश्व को सामूहिक विनाश के हथियारों से मुक्त करने के लिए अपनी प्रतिबद्धता पुनः दोहराती है।
1: తదనంతరం క్వశ్చన్ అవర్ మొదలుపెట్టేందుకు స్పీకర్ ప్రయత్నించగా నినాదాలు మొదలుపెట్టిన విపక్ష సభ్యులు హోంమంత్రి అమిత్ షా పోలీస్ చర్యల గురించి ప్రకటన వెలువరించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలను సహేతుకమైన చర్చలకు వినియోగించుకోవాలని ఈ సందర్బంగా ఓం బిర్లా సభ్యులను కోరినప్పటికీ వారు పెడచెవిన పెట్టడంతో లోక్సభ ఈ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. నీట్ అంశంపై నిరసనలు చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ఆరోపిస్తున్న విపక్షాలు పలు ఇతర అంశాలపై నిరసన తెలియజేస్తూ గందరగోళం సృష్టించడంతో ఈ ఉదయం సమావేశమైన రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమైనప్పుడు వాణిజ్య పరిశ్రమలు రసాయనాలు ఎరువుల శాఖల మంత్రులు తమ శాఖలకు చెందిన పత్రాలను సభకు సమర్పించారు. అనంతరం చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ ప్రారంభించగా ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ్యులు హుందాగా ప్రవర్తించి ముఖ్యమైన అంశాలను చర్చించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. అయితే విపక్షాల నిరసనలు కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సార్దనోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులకు కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుగోమాని మోదీ ఈ సందర్బంగా అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్కు భారత్ సరైన వేదిక కాగలదని చెప్పారు.
2: हम एक साथ मिलकर क्रिएट ऑन इंडिया मूवमेंट की शुरुआत करें। हम भारत से जुड़ी स्टोरीज को, भारत के संस्कृति को, भारत के हेरिटेज और ट्रेडिशंस को पूरी दुनिया से शेयर करें। आप ऐसा कंटेंट क्रिएट करिए जो आपके साथ ही भारत को भी ज्यादा से ज्यादा लाइक्स दे। और इसके लिए हमें ग्लोबल ऑडियंस को भी एंगेज करना होगा, दुनिया के नौजवानों के साथ जुड़ना होगा। आज पूरी दुनिया में लोग भारत के बारे में जानना चाहते।
1: భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసీటీ ఎన్ఎఫ్టీసీల భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్బంగా ఆయన సరెండోస్ ప్రధానమంత్రికి తెలియజేశారు. దేశంలోని 50 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన లబ్ది పొందారని నూతన పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. న్యూఢిల్లీలో ఏర్పాటైన సీఐఐ అంతర్జాతీయ ఇంధన సదస్సు ఎగ్జిబిషన్ను ఉద్దేశించి ఈరోజు ప్రసంగించిన మంత్రి 19 లక్షలకు పైగా కుటుంబాలు 0 విద్యుత్ బిల్లులను అందుకుంటున్నాయని, మరో 12 లక్షలకు పైగా కుటుంబాలు అధిక విద్యుత్ను విక్రయించి 421 కోట్ల రూపాయలను ఆర్జించాయని చెప్పారు. ఇంధన రంగంలో తలెత్తే సమస్యలను, అందివస్తున్న నూతన అవకాశాలను గురించి చర్చించేందుకు ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలతో నిరంతరం సంభాషిస్తోందని ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఎస్సీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ జార్ఖండ్ రాష్ట విద్యార్థులు చేపట్టిన నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఈరోజు రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక 4 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టిన దేవేంద్రనాథ్ మహతో రక్తపోటు, రక్తంలో చక్కెర శాతం పడిపోవడంతో ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు జార్ఖండ్ రాష్టంలో పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మౌనం వహించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. మాజీ విదేశాంగ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు స్వర్గీయ సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమెకు నివాళులర్పించారు. అద్భుతమైన వాగ్దాటి, అద్వితీయ నాయకత్వం, దేశ ప్రయోజనాల పట్ల అంకిత భావాలతో సుష్మా స్వరాజ్ దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని సోషల్ మీడియా పోస్టు ద్వారా బిర్లా నివాళులర్పించారు. సున్నితమైన వ్యవహార శైలికి నిరాడంబరతకు పేరుపడ్డ సుష్మా స్వరాజ్ దేశం పట్ల, ప్రభుత్వం పట్ల, మాతృ సంస్థ పట్ల భక్తితో కర్తవ్య దీక్షలో ముందుండేవారని, క్రమశిక్షణ, మొక్కవని ఆత్మవిశ్వాసంతో తాను పనిచేసిన రంగం

లో బలమైన ముద్ర వేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళి సందేశంలో పేర్కొన్నారు. విదేశాంగ శాఖను సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో సుష్మా స్వరాజ్ చూపిన ప్రతిభ చిరస్మరణీయమని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సంఘీభావాన్ని తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ డిమాండ్లకు మద్దతు తెలియజేశారు. పౌరుల ప్రాథమిక హక్కులు, పౌర స్వాతంత్ర్యం, గౌరవాలను కాపాడాలని నినాదులు, ప్లకార్డుల ప్రదర్శన చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దిగజారుతున్న మానవ హక్కుల పట్ల ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు తాము ర్యాలీని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. గత 2 నెలల్లో భద్రతా దళాలు స్థానిక ప్రజలపై చేసిన దౌర్జన్యాల వల్ల అనేక మంది మరణించారని, ప్రజలు విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. పార్లమెంట్లో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ పశ్చిమాసియాలోని తీవ్రమైన సంఘర్షణ పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ మన దేశానికి చెందిన 60 వాణిజ్య నౌకలు హార్ముస్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించాయని ప్రభుత్వం తెలియజేసింది. రోజుకు 24 గంటలు పనిచేసిన విపత్తు నిర్వహణ వ్యవస్థ వేలాది ఫోన్ కాల్స్కు, ఈమెయిల్స్కు బదులిచ్చిందని వెల్లడించింది. తెలంగాణలో ఆహార కల్తీ కేసులు భారీగా పెరుగుతుండడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వ్యాపారులు కృత్రిమ రంగులు, టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి మసాలా దినుసుల్లో కలిపి వాటి రంగు, బరువు, ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజారోగ్యంతో ముడిపడిన సమస్య అయినందువల్ల ప్రభుత్వం వెంటనే ఈ చర్యలకు పాల్పడే వారిపై తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వాతావరణం. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, గంగా పరివాహక ప్రాంతం, ఒడిశా తదితర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటన తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ శాసనసభలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ సుదీర్ఘ అస్వస్థత అనంతరం నిన్న రాత్రి స్వర్గస్థులయ్యారు. ఆయన మృతి పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం తెలియజేశారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం తెలియజేశారు. అమెరికా యూజీన్లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ U20 ఛాంపియన్షిప్ పోటీల్లో భారత జావెలిన్ థ్రోవర్స్ ఆశిష్ యాదవ్, టి ధరణీధరన్, డిస్కస్ థ్రోవర్ అమానత్ కాంబోజ్ తమ తమ విభాగాల్లో ప్రతిభ చూపి ఫైనల్ రౌండ్లోకి ప్రవేశించారు. నీట్ తదితర అంశాలపై విపక్షాల నిరసనల మధ్య ఈ ఉదయం 11 గంటలకు సమావేశమైన లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు, రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. భారతదేశంలో కథన రీతులకు ఘన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుగొమ్మని నెట్ఫ్లిక్స్ కో సీఈఓతో జరిగిన భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని 50 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ ముఫ్త బిజిలీ యోజన కింద లబ్ది పొందారని పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సంఘీభావాన్ని తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. మరికొద్దిసేపట్లో 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలను వినవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 41 నిమిషం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ మధ్యాహ్నం తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్

డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలనుకుంటే మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324 0852 2324 0853 మరొక నెంబరు 2955 0923. శ్రోతలు ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో హలో డాక్టర్ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఇవాళ అంశం తల్లిపాల ప్రాముఖ్యత. ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు మీరు అడిగే సందేహాలకు సమాధానాలిస్తారు. తప్పక ట్యూన్ చేసుకోండి హలో డాక్టర్ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో.

ఇప్పుడు కొన్ని లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విందాం. ముందుగా మీ అందరి కోసం పెద్ది సినిమాలోంచి మోహిత్ చౌహాన్ పాడిన పాట వచ్చేస్తుంది. రచన బాలాజీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: జరూర్ సునియె పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హే AISSMS పూణే, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.

0: శ్రీనివాస మంగాపురం సినిమా నుంచి విన్న పాటది రచన చంద్రబోస్, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, పాడినవారు హరిచరణ్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: గుమేన తయ్యల మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యల్లా. అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి విన్న పాటది. భాస్కర భట్ల సాహిత్యానికి భీమ్ సిసిరోలియో సంగీతం, ఉదిత్ నారాయణ్ శ్వేతా మోహన్ పాడిన పాట.
2: ప్రగతి పదాన సాగిపోమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్.
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై
4: మీట్ ద స్టార్.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు హలో డాక్టర్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, మరొక నెంబరు 2955-0923. గమనిక విన్నారు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా విందాం బ్యాండ్ మేళం సినిమా నుంచి. చంద్రబోస్ సాహిత్యం, విజయ్ బల్గానియన్ సంగీతం, రాము రాథోడ్, అదితి భావరాజు పాడిన ఈ హుషారైన పాట మీకోసం.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది కదా, మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి హలో డాక్టర్ కార్యక్రమం ఉంటుంది. ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. 0402-23-24-08 మరొక నెంబర్ 2955-09-23 నెంబర్లలో మీ సందేహాలను అడగండి. శ్రీకాంత్ గారు మీ సందేహాలను నివృత్తి చేస్తారు. గమనిక విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 1:10 కావస్తోంది సమయం. తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణలో మసాలా దినుసుల్లో రసాయనాలు, కృత్రిమ రంగులు కలుపుతుండటంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి చేరుకున్న నైనీ గని బొగ్గు చారిత్రాత్మక మైలురాయిగా భట్టి విక్రమార్క అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని దశాబ్దాల పాటు సజీవంగా ఉంచి సిద్దాంత బలం అందించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడుతూ ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా కేటీఆర్ ఆయనకు నివాళులర్పించారు. జీవితాంతం తెలంగాణ కోసం శ్రమించి కేసీఆర్ కు గురువుగా భావజాలాన్ని వ్యాప్తి చేసిన జయశంకర్ పేరును జిల్లాకు, వ్యవసాయ వర్సిటీకి పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవించిందని ఆయన తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. కేసీఆర్ ఆయన జీవితాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చి జిల్లాకు, వర్సిటీకి ఆయన పేరు పెట్టారని పేర్కొంటూ జయశంకర్ ఆశయాల సాధనకు కృషి చేయడమే నిజమైన నివాళి అని తెలిపారు. తెలంగాణలో మసాలా దినుసుల్లో రసాయనాలు, కృత్రిమ రంగులు కలుపుతున్న ఆహార కల్తీ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, రక్షణ, ఫుడ్ సేఫ్టీ కోసం కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆహార పరీక్షల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎస్ఓ ఎఫ్టీఈఎల్ పథకం కింద రాష్ట్రానికి 11.68 కోట్ల రూపాయలు విడుదల చేసి మరో 23.37 కోట్ల రూపాయలు ఆమోదించామని తెలిపారు. 8 మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లతో పాటు ఫుడ్ సేఫ్టీ మిత్ర వ్యవస్థను ప్రోత్సహిస్తున్నామని, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి తెలంగాణ ప్రభుత్వం కల్తీపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, ఆయన మాతృమూర్తిని దుర్భాషలాడిన వారిని సమర్థిస్తూ మాట్లాడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను భవిష్యత్ తరాలు క్షమించవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తప్పు చేసిన యువతి స్వచ్ఛందంగా క్షమాపణలు చెప్పినా రాహుల్ గాంధీ అసహనానికి గురవడం దారుణమన్నారు. మోదీ ఎంతో హుందాగా, క్షమాగుణంతో వ్యవహరించారని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా వ్యవహరించకుండా దురుసు ప్రవర్తనను ప్రోత్సహిస్తున్న రాహుల్ గాంధీ శైలిని దేశ యువత పూర్తిగా తిరస్కరిస్తుందని, మోదీకి సంపూర్ణంగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఒరిస్సాలోని సింగరేణి నైనీ గని నుంచి తొలి బొగ్గు రైల్వే రేకు మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి విజయవంతంగా చేరుకుంది. ఒడిశా నుంచి చేరుకున్న తొలి బొగ్గు రైల్వే రేకు ఎస్టీపీపీ ప్రాంగణంలో సంస్థ డైరెక్టర్లు ఎల్వి సూర్యనారాయణ, ఎం తిరుమలరావు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ నుంచి మొదటి రైల్ రేక్ ద్వారా సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు బొగ్గు రావడంపై అమెరికా నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేస్తూ సంస్థ యాజమాన్యానికి, కార్మికులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందించడంతో తాడిచెర్ల 2, మణుగూరు బ్లాకులతో పాటు నైనీ గని అందుబాటులోకి వచ్చిందన్నారు. 100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సింగరేణిని క్రిటికల్ మినరల్స్ త్రవ్వకాలు, నూతన సాంకేతికత దిశగా అంతర్జాతీయ స్థాయి సంస్థగా తీర్చిదిద్దేందుకు కేబినెట్ కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీలో అమెరికా రాయబారి సెర్జియో గోర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు, విద్య, పరిశోధన రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని కోరారు. ముఖ్యంగా అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసా స్లాట్లు పెంచడం, సకాలంలో అపాయింట్మెంట్లు ఇవ్వడం, H1B వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయడంతో పాటు విద్యార్థుల భద్రతపై చర్చించారు. ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానించారు. తెలంగాణ అమెరికా సంబంధాల విస్తరణకు పూర్తి సహకారం అందిస్తామని రాయబారి హామీ ఇచ్చారు. సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని జోగులాంబ గద్వాల జిల్లా వైద్యాధికారి సంధ్యా కిరణ్ మయ్యే సూచించారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్వైజర్లతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మలేరియా, డెంగీ తదితర సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. నాన్ కన్వర్టబుల్ డిసీజ్ సర్వే నిర్వహిస్తూ స్క్రీనింగ్ చేపట్టి అనుమానిత కేసులు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. తల్లిపాల దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వినూత్న తెలియజేశారు. పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టిస్తే శిశువు ఆరోగ్యవంతంగా ఉంటుందని, బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలని ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
1: ముర్రుపాలు అనేవి బిడ్డకి మొదటి టీకాగా పనిచేస్తాయి. 6 నెలల వరకు ఏమైనా తల్లిపాలు మాత్రమే పట్టించాలి. ఎటువంటి తేనె కానీ నీళ్లు కానీ ఏవి కూడా మనం ఇవ్వకూడదు. బిడ్డకు కావాల్సిన పోషకాలన్నీ కూడా 6 నెలలలోపు తల్లిపాలలోనే అన్ని ఉంటాయి. తర్వాత ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది 2 సంవత్సరాల వరకు కూడా మనం కంటిన్యూ చేయాలి.
0: కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పకుండా హరీష్ రావు తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గత బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంటే ప్రేక్షక పాత్ర వహించారని, ప్రస్తుతం ప్రభుత్వం, కేంద్రం, ట్రిబ్యునల్ ఎదుట గట్టిగా వాదనలు వినిపిస్తూ తెలంగాణ నీటి హక్కులను పరిరక్షిస్తోందన్నారు. సమ్మక్క సారగర్ అనుమతుల కోసం ఛత్తీస్గఢ్ సీఎంను సంప్రదించగా ఈ నెలాఖరులో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎన్ఓసీ ఇస్తామని తెలిపారని, సీతమ్మ సాగర్కు కూడా టీఎస్సీ అనుమతులు సాధించి రాష్ట ప్రయోజన

ప్రాణాలు కాపాడామని స్పష్టం చేశారు. తెలంగాణలో యాప్ ఆధారిత అగ్రిగేటర్ రవాణా సేవలను మరింత సురక్షితంగా పారదర్శకంగా మార్చేందుకు సమగ్ర మోటార్ వాహన అగ్రిగేటర్ పాలసీ రూపకల్పనకు చర్యలు చేపట్టినట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల సంక్షేమం, పారదర్శక ఛార్జీలు, ఈవీ వాహనాల ప్రోత్సాహం లక్ష్యంగా అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ అన్ని భాగస్వామ్య వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపిందని పేర్కొన్నారు. త్వరలోనే కమిటీ నివేదిక సమర్పిస్తుందని, దాని పరిశీలన అనంతరం నూతన విధానాన్ని అమల్లోకి తెస్తామని స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనుల జీవన ప్రమాణాలు, విద్య, వైద్య సేవలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలపై రాష్ట మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ పరిశీలించారు. ఇందులో భాగంగా చెంచు గిరిజనుల వాస్తవ జీవన పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ ప్రభుత్వ శాఖల పనితీరుపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, ప్రభుత్వ పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా ప్రత్యేక కార్యాచరణ ఉండాలని సూచించారు. గిరిజన పిల్లలందరూ విద్యకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పేద కుటుంబాల ఆహార భద్రతను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1.05 కోట్ల కొత్త లామినేటెడ్ పీడీఎస్ రేషన్ కార్డులను 15 నుండి పంపిణీ చేస్తుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారిక మెమో జారీ చేస్తూ సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణలో మసాలా దినుసుల్లో రసాయనాలు, కృత్రిమ రంగులు కలుపుతుండటంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి చేరుకున్న నైనీ గని బొగ్గు చారిత్రాత్మక మైలురాయిగా భట్టి విక్రమార్క అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్. ప్రతిరోజు 1:20 నుంచి 2 మధ్యలో శ్రోతలందరూ బాగా ఎంజాయ్ చేసే షో టైంకి టైం వచ్చేసింది. మనం షో టైంలో అడుగు పెట్టేశాం. మరి ఇవాళ కూడా షో టైంలో నేను కూడా క్వశ్చన్స్ తీసుకుని వచ్చేసాను. మరి మీరు కూడా ఆన్సర్స్ పంపించడానికి రెడీ అయిపోండి. రోజు ఆడే ఆట అయినా మళ్ళీ ఒకసారి ఫోన్ నెంబర్ చెప్తున్నా నేను, 0402324082. ఫోన్ నెంబర్ మరోసారి 0402324082 అనే నెంబర్ మీద ఆన్సర్స్ పంపించాలి. నా విన్నపం ఏంటంటే ఒక్కరు ఒకేసారి ఆన్సర్ పంపించండి. పంపించిన తర్వాత మళ్ళీ మళ్ళీ మీరు ఈ లిస్ట్లో ముందు ఉండాలి అని చెప్పి ఒకే పదే పదే పంపించొద్దని మనవి చేస్తూ ఉన్నాను నేను. ఇవాళ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఉంది, అలాగే సినిమా రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మరి లేట్ చేయకుండా ఒక మంచి పాట వినేసి షో టైంలోకి అడుగు పెట్టేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 1:22 స్టూడియో క్లాక్లో టైం.

0: ప్రగతి పదాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: FM 102.8 MHz పై.
1: మీట్ ద స్టార్.
2: ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి నేను రెడీగా ఉన్నాను. మరి క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, ఆన్సర్ కూడా జాగ్రత్తగా పంపించండి. అండ్ ఆన్సర్ తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి మీరు ఎక్కడి నుంచి పంపిస్తున్నారు, మీ పేరు క్లియర్గా పంపించండి, అర్థమయ్యేలాగా చదవడానికి ఈజీగా ఉండేలాగా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026లో మనం వరల్డ్ కప్ దక్కించుకున్నాం కదా, మరి దానికి సంబంధించే క్వశ్చన్ అనమాట. ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న క్రికెటర్ ఎవరు? ప్రశ్న మరొకసారి, ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న క్రికెటర్ ఎవరు? మీ ఆన్సర్ పంపించండి 0402324 0852 నెంబర్ పైన. స్టే ట్యూన్, షో టైం వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్.

0: హిమలేఖ సినిమా నుంచి విన్న పాట అది. ఆర్ కృష్ణరాజు గారు పాడిన సాంగ్ అది. భువనచంద్ర గారి సాహిత్యం, దేవా సంగీతం. షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడిగాను నేను, చాలా మంది ఆన్సర్స్ పంపించేశారు. ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న క్రికెటర్ ఎవరు అని చెప్పి బోలెడన్న ఆన్సర్స్ వచ్చేసాయి. మనం వీలైనన్ని ఎక్కువ ఆన్సర్స్ చదవడానికి నేను ప్రయత్నిస్తాను. భోగా మార్కండే అనిత గారు భూదాన్ పోచంపల్లి నుంచి, గణేష్ వేదవతి సికింద్రాబాద్ నుంచి, పాలెంపోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, నేదునూరి కళ్యాణ్చారి గారు కల్వకుర్తి నుంచి, మేర సాయిలు గారు నిర్మల్ జిల్లా నుంచి, ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు, దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ గారు చిత్రియాల గ్రామం నుంచి పంపించారు, మాలతి హనుమకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కాల్టెక్స్ నుంచి అడపు సంతోష్ కుమార్ గారు కరెక్ట్గా పంపారు, బాలాజీ సావిత్రి గారు కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి, సేట్ లైన్ బెల్లంపల్లి నుంచి డాక్టర్ వెంకన్న గారు, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శన గారు నిజామాబాద్ నుంచి, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, శివాజీ సందీప్ మనకి పుట్టపాక నుంచి పంపించారు, డాక్టర్ రాజేష్ గారు హుజూరాబాద్ నుంచి పంపించారు, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక వినయ్ కుమార్ కరెక్ట్గా పంపించారు, సిరికొండ నుంచి తాళ్లగీత రాజలింగం గారు, తర్వాత వృషాలి గారు కరెక్ట్గా పంపారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి గారు, సుచిత్ర నుంచి జనార్దన్ గారు, సీతారాంబాగ్ హైదరాబాద్ నుంచి అరవింద్ చారి గారు, సుచిత్ర సర్కిల్ రామరాజ్ నగర్ నుంచి శాంతి రిషిత సతీష్ గారు, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి కరెక్ట్గా, బీరెల శ్రీనివాస్ గారు, విజయలక్ష్మి గారు షాపూర్ నుంచి, ద్రోణంరాజు సూర్యశ్రీ, మహాలక్ష్మి గారు కౌకూరు నుంచి, స్రవంతి సుశీల్ గారు చింతల్ హైదరాబాద్ నుంచి పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేయాలి కదా, సంజు శాంసన్ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్తో T20 ICC మెన్స్ వరల్డ్ కప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నారు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670464944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం కదా, మరి ఈ సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం 2:15 తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ హలో డాక్టర్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324 0852, 2324 0853, మరొక నెంబర్ 2955 0923. ఈ నెంబర్లపై ఫోన్

చేసి ఈ తల్లిపాల ప్రాముఖ్యత గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా డాక్టర్ శ్రీకాంత్ గారితో మాట్లాడొచ్చు, ఆయన మీకు నేరుగా సమాధానం ఇస్తారు. హలో డాక్టర్, ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో తప్పక ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు గమనిక విన్నారు.

సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. సెకండ్ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, బట్ ఈజీగానే ఉంటుంది. మరి అంత ట్రిక్కీ అంటే కష్టమని కాదు, కొంచెం ఆలోచిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. నేను ఇప్పుడు ఒక పాట ప్లే చేస్తాను, ఆ పాట వినండి జాగ్రత్తగా. ఆ పాటని జిక్కీ గారు, సునీత గారు పాడారు. మురారి సినిమాలోంచి మీకు వస్తుంది ఇప్పుడు ఆ పాట. ఆ సినిమాకు దర్శకత్వం వహించింది క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు. అయితే క్వశ్చన్ ఏంటంటే, జిక్కీ గారు, కృష్ణవంశీ గారు దర్శకత్వం వహించిన మురారి సినిమా కాకుండా ఇంకో సినిమాలో కూడా ఆవిడ పాట పాడారనమాట. ఆ సినిమా ఏదో నాకు కరెక్ట్గా ఆన్సర్ పంపించాలి. క్వశ్చన్ క్లియర్ కదా? ఇప్పుడు మురారి సినిమాలోంచి ఒక పాట వస్తుంది, ఆ పాట వినేయండి. విన్న తర్వాత జిక్కీ గారు, కృష్ణవంశీ గారు దర్శకత్వం వహించిన మురారి కాకుండా మరొక సినిమాలో కూడా ఒక పాట పాడారు, ఆ సినిమా ఏంటి? 04023240848582 నెంబర్ మీద మీ ఆన్సర్స్ పంపించండి. స్టే ట్యూన్డ్, షో టైం వింటున్నారు. 1:39 క్రాస్ చేసి 22 సెకండ్స్ అవుతోంది స్టూడియోలో.

మురారి సినిమాలో ఈ పాట వినడానికి ఎంత వినసొంపుగా ఉంటుందో, చూడడానికి కూడా కళ్ళకి అంతే ఇంపుగా ఉంటుందన్నమాట. అంత గొప్పగా పిక్చరైజ్ చేశారు దర్శకులు కృష్ణవంశీ గారు. అండ్ నేను ఇంతకీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ పాటని జిక్కీ గారు సునీత కలిసి పాడారు మణిశర్మ గారి సంగీతంలో, సురేవంద్ గారు రాసిన పాట. ఈ సినిమాలో కాకుండా కృష్ణవంశీ గారు దర్శకత్వం వహించిన మరొక సినిమాలో కూడా జిక్కీ గారు ఒక అద్భుతమైన పాట పాడారు. ఆ సినిమా పేరేంటి అని అడిగాను నేను. చాలా మందికి మనకి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. లేట్ చేయకుండా టక్కా టక్కా వాళ్ళ పేర్లు చదివేస్తాను నేను. బిజిలి వెంకటేష్ శ్యామల ఏకలవ్య నగర్ నుంచి, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, ఎం నరేష్ రోజా మహబూబ్ నగర్ నుంచి, జయరామ్ రాధా కోడుమూరు నుంచి, ఓల్డ్ అల్వాల్ నుంచి శ్రీరామదాస్ గారు, కృపాచారి గారు గజ్వేల్ నుంచి, సేర్ల వెంకటేష్ సుగుణ, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి, మౌనిక బాలు వినయ్ కుమార్ పంపించారు, పాలెంపోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు, తర్వాత లావణ్య పడిగేల రాజు శ్రీనిధి నిజామాబాద్ సుభాష్ నగర్ నుంచి, నార్కట్పల్లి మండలం నెమ్మాలి గ్రామం నుంచి పున్నా వెంకటేశం హేమలత గారు కరెక్ట్ గా పంపారు, వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి మురహర్ యశోద గారు, అండ్ చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి కృష్ణమ్మ గారు కరెక్ట్ గా పంపించారు, తర్వాత మార్కండేయ లక్ష్మీ ఎలగందుల భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ గా, పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపోలం నుండి పంపించారు, పుట్టపాక నుంచి భవానీ వెంకట్ గారు, డి జయంత్ గారు సిరిసిల్ల నుంచి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, అడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి, తర్వాత కొండ యాదగిరి శాంత గారు ఇక్కడి నుంచి పేరు మెన్షన్ చేయలేదు, తర్వాత బిజిలి వెంకటేష్ శ్యామల గారు కరెక్ట్గా పంపించారు. ఎస్, వీళ్ళందరూ కూడా కరెక్ట్గా ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, 1996లో వచ్చిన అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నిన్నే పెళ్ళాడతా సినిమాలో పాట పాడారు జిక్కీ గారు. అందులో నిన్నే పెళ్ళాడేస్తానంటూ మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి నాగార్జున టాబుని టీస్ చేస్తూ పాడే ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ పాటలో జిక్కీ గారు సీనియర్ సింగర్ అయిన రామకృష్ణ గారు, సౌమ్య, రాజేష్ ఇట్లా చాలామందితో కలిసి పాడించారు మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌత గారు అనమాట. కరెక్ట్ ఆన్సర్ నిన్నే పెళ్ళాడతా. ఆ సాంగ్ వినేద్దామా మరి ఇప్పుడు?

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085252 2324085553 మరొక నెంబరు 2955092 3. శ్రోతలు మర్చిపోకుండా మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో ట్యూన్ చేసుకోండి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని. గమనిక విన్నారు. అండ్ థర్డ్ క్వశ్చన్ అడుగుతాను నేను, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇవాళ షో టైంలో టైం కూడా తక్కువగా ఉంది కాబట్టి మీకు ఒక సాంగ్ ప్లే అవుతుంది, సినిమాకి సంబంధించిన క్వశ్చన్, ఇది కూడా జాగ్రత్తగా వినండి. సింపుల్, ఆ పాట రాసిన రచయిత ఎవరో ఆన్సర్ పంపించాలి. సింపుల్, మీకు ఒక పాట ప్లే అవుతుంది, ఆ పాట వినండి జాగ్రత్తగా, ఆ పాట రాసింది ఎవరో పంపించండి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఆ పాట వినేయండి, ఆ పాట రాసిన రచయిత ఎవరో నాకు ఫాస్ట్గా ఆన్సర్స్ పంపించేయండి. నేను కరెక్ట్ ఆన్సర్స్ చదివిన కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదివేస్తాను. ఒక చిన్న పాట వినేద్దాం. ఈ పాట విని ఆ రచయిత ఎవరో నాకు ఆన్సర్ పంపించాలి.

విన్న కొంతమంది కూడా వామ్మో అన్న అనొచ్చు అనమాట. ఎందుకంటే ఆ పాట రాసింది చాలామంది కరెక్ట్గానే పంపారు, బట్ ఎక్కువగా వేటూరు సుందరరామూర్తి గారు అని పంపించారు. అది దురదృష్టవశాత్తు రాంగ్ ఆన్సర్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మరి వాళ్ళ పేర్లు చదివేద్దామా ఫాస్ట్గా. అరుణ గారు ఇబ్రాహీంపట్నం నుంచి కరెక్ట్గా పంపించారు, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, బి రవి గారు భీమగల్ నుంచి, రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, కట్ల సతీష్ గారు భద్రాద్రి కొత్తగూడెం, గట్టన్న గారు హుజూరాబాద్ నుంచి, భోగ మార్కండే గారు భూదాన్ పోచంపల్లి నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి, జగదీష్ గారు యూసుఫ్ గూడ నుంచి, రంజిత్ గారు కుబేర్ నుంచి, జితేందర్ గారు డికంపల్లి అంట, అండ్ వై వెంకటరెడ్డి గారు సూర్యపేట లక్నవరం నుంచి పంపించారు, నరేష్ రోజా గారు మహబూబ్ నగర్ నుంచి, అడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి, పాలెంపోలయ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా, ఫరీద్ సారీ వెంకటేష్ నందిపేట నుంచి కరెక్ట్గా పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. మరి కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేయాలి కదా, ఈ పాట రాసింది ఎవరంటే సంగీత దర్శకుడైన ఎంఎం కీరవాణి గారే ఈ పాటను రాశారనమాట. అల్లర్ప్రీడ్ సినిమాలో చాలా బాగుంటుంది.

యుగ సాంగ్స్ అన్ని కూడా అన్ని పాటలు వేటూరి గారు, సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు ఇట్లా చాలా మంది రాస్తే, ఈ ఒక్క పాట మాత్రం ఎంఎం కీరవాణి గారు రాశారు. కీరవాణి గారు అప్పుడప్పుడు పాటలు కూడా రాస్తూ ఉంటారు, కొన్ని సినిమాల్లో పాటలు కూడా బాగా రాశారు. అండ్ ఆయనకి బాగా పేరు తీసుకొచ్చిన పాట వేదం సినిమాలో రూపాయికి సంబంధించిన ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ అంటే చాలా చాలా ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో పెద్ద వంశీ గారు కూడా చెప్పారనమాట. సో కీరవాణి గారు మరి శివశక్తి దత్తా గారి కుమారుడు కాబట్టి, మరి శివశక్తి దత్తా గారు, విజయేంద్ర ప్రసాద్ గారు ఇలా వాళ్ళ ఫ్యామిలీలో రైటర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఆ వారసత్వమే కీరవాణి గారికి కూడా వచ్చిందనమాట. కీరవాణి గారు కూడా అడపాదడప పాటలు రాస్తూ ఉంటారు. అల్లరిపేడు సినిమాలో కీరవాణి గారు రాసిన ఈ పాట. మరి ఇవాళ షో టైం నచ్చిందా మీ అందరికీ? క్వశ్చన్స్ అన్ని ఈజీగానే ఉన్నాయి, చాలా మంది కరెక్ట్గానే పంపించారు, బట్ మనకి టైం లిమిట్లో వీలైనా ఎక్కువ పేర్లు చదవడానికి ప్రయత్నించాను నేను కూడా. అక్కడక్కడ పేర్లు మిస్ అయితే ఏం ఫీల్ అవ్వకండి, మళ్ళీ రేపటి షో టైంలో మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు, ఇంతే హుషారుగా ఆన్సర్స్ పంపించవచ్చు. ఇది ఇవాళ షో టైం.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది కదా. మరి ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0403240852 2324 0853 2955 09 మరొక్క పావు గంటలో ఈ కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి శ్రోతలందరూ కూడా ట్యూన్ చేసుకుని ఉంచండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 2 కావస్తోంది. మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15 కావస్తోంది. ఇప్పుడు హలో డాక్టర్ యశోద హాస్పిటల్స్ వారు సమర్పించే కార్యక్రమం వింటారు. అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ.
1: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండి మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్, కాల్ 0404567457.
3: శ్రోతలకు నమస్కారం. తల్లిపాలు బిడ్డకి అమృతంతో సమానం. తల్లిపాలు శ్రేష్టమైనవి. తల్లిపాలే శిశువుకి మొదటి టీకా అని కూడా అంటారు. అవి తాగడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పెరగడమే కాదు, ఇవ్వడం వల్ల తల్లి కూడా ఆరోగ్యంగా బాగుంటుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఇంకా చెప్పాలంటే అప్పుడే ఈ లోకంలోకి వచ్చిన శిశువుకి అమ్మ పెట్టే మొదటి పాలబువ్వ తల్లిపాలు. అందుకే తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి, పుట్టిన ప్రతి శిశువుని ఉత్తమ పోషణ అందేలా సమాజాన్ని చైతన్యపరచడానికి ప్రతి సంవత్సరం 1 ఆగస్టు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ సందర్భంగా తల్లిపాల విశిష్టత, ప్రాధాన్యం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ మందా గారు మనతో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324085229550923 ఈ నెంబర్లకు కాల్ చేసి తల్లిపాల ప్రాముఖ్యత గురించి డాక్టర్ శ్రీకాంత్ మంద గారితో నేరుగా మాట్లాడుకోవచ్చు. నమస్కారం అండి శ్రీకాంత్ గారు.
4: నమస్కారం నీలిమ గారు.
3: శ్రీకాంత్ గారు, ఇప్పుడు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఎందుకు నిర్వహిస్తున్నాం, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, అసలు అవసరం అంటారా ఈ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం?
4: చాలా అవసరం అండి. ఎందుకంటే లేటెస్ట్గా జరిగిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో తెలిసింది ఏంటంటే, మన దేశంలో ఎస్పెషలీ తెలంగాణలో 1 అవర్లో రూల్ ఏంటంటే గోల్డెన్ అవర్ అంటాం, 1 అవర్లో మనం బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి ప్రతి బేబీకి, పుట్టిన పాపాకి. కానీ తెలంగాణలో 57% పిల్లలకు మాత్రమే, న్యూ బార్న్ మాత్రమే 1 అవర్లో ఫీడ్ ఇస్తున్నారు. అంతేకాకుండా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది 6 మంత్స్ పాటు, 9 నెలల పాటు ఓన్లీ తల్లిపాలే ఇవ్వాలి. అది కేవలం 57% అంటే అలార్మింగ్ ట్రెండ్ ఏంటంటే, గత పోయిన NFHS 5లో 67% ఉన్న ఈ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ 6 మంత్స్ అనేది, అప్పుడు 67% మంది తల్లులు 6 నెలల పాటు కేవలం తల్లిపాలే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కేవలం 57% మంది మాత్రమే వాళ్ళు పిల్లలకి, వాళ్ళ పుట్టిన పిల్లలకి, పసిపాపాయికి 6 నెలల పాటు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నారు. సో మనము 2 కారణాల వల్ల చేయాలి. ఎందుకంటే మనము ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ దాదాపు 90%పైగా ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అంటే హాస్పిటల్లో అవుతున్నాయి డెలివరీస్. సో హాస్పిటల్లో ఒక ఆ తల్లుల్ని గైడ్ చేసే, ఆ ఫ్యామిలీస్ గైడ్ చేసే ఎకోసిస్టమ్ ఉన్నప్పుడు 100% బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి మనం. 100% పిల్లలకి 1 అవర్లో స్టార్ట్ చేయాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఆ ట్రెండ్ అనేది చాలా తక్కువగా ఉంది. సో అదే ఒక కారణం అయితే తల్లిపాల ఆవశ్యకత, తల్లిపాల వల్ల బెనిఫిట్ నాట్ ఓన్లీ ఫర్ ద బేబీగా కాకుండా తల్లి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన ఎన్విరాన్మెంట్కి బెనిఫిట్స్ ఉన్నాయి, మన కంట్రీకి బెనిఫిట్స్ ఉన్నాయి, మన ఎకానమిక్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇన్ని రకాల లాభాలున్న తల్లిపాలని మనం తప్పకుండా ప్రోత్సహించాలి. దాని గురించే మనము కృషి చేస్తున్నాము. దానిలో భాగంగానే ఇప్పుడు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది తల్లిపాల వారసవాలని ప్రతి 1 ఆగస్టు మనం చేస్తున్నాం.
3: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు రేడియో సౌండ్ తగ్గించారు రవి గారు, లేకపోతే కాల్ కట్ అవుతుంది. రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడండి, మీ క్వశ్చన్ అడగండి.
5: క్వశ్చన్ ఏంటంటే, తల్లిపాలు పిల్లకే, బాబుకే కానీ పాపకే కానీ శ్రేష్టమైన అంటారు. అయితే పుట్టిన గంటలోపు తాగి పియాలి అంటారు, అమృతం అంటారు, రోగ నిరోధక శక్తిని కాపాడే గుణాలు ఉన్నాయంటారు, నిజమేనా?
4: రవి గారు, చాలా చక్కగా విషయాలు మీరు సమాధానం మీరే చెప్పారు. తల్లి పాలు తప్పకుండా మొదటి గంటలోనే స్టార్ట్ చేయాలి, పాప పుట్టిన మొదటి గంటలోనే స్టార్ట్ చేయాలి. అలాగే తల్లిపాల వల్ల బేబీకి శారీరక ఎదుగుదలే కాకుండా మానసిక ఎదుగుదల కూడా ఉంటుంది, రోగ నిరోధక శక్తి కూడా ఉంటుంది. సో తర్వాత ఆ బేబీ తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి తల్లిపాలు తాగే పిల్లలకి.
5: సో గంటలోపు తాగిపిస్తాయి, ముర్రు పాలు కూడా అంటారు కదా సార్.
4: ముర్రు పాలు ఔషధం లాంటి అనమాట. ముర్రు పాలని మనం ఇంగ్లీష్ లో కొలెస్ట్రాల్ అంటాం, తప్పకుండా అది ఇవ్వాలి. దాని ఎట్టి
5: పరిస్థితి బీమారు ఉన్నా గానీ కొట్టుకపోయే గుణాలు కూడా ఉంటాయట ఔషధాలు.
4: అవును, ముర్రు పాలలో యాంటీబాడీస్ చాలా ఉంటాయి. సో ఆ యాంటీబాడీస్ అనేవి బేబీని ఆ పుట్టిన పాపాయిని చాలా రకాల రోగాల నుంచి కాపాడే శక్తి ఉంది. కాబట్టి తప్పకుండా ఆ ముర్రు పాలు అనే అమృతము ఔషధము ఆ మురిపాలు ఎట్టి పరిస్థితిలో చెడు అని తీసేయద్దు. తప్పకుండా మన పాపాయిలకి మనం ముర్రు పాలు పట్టించాలి. థ్యాంక్ యూ రవి గారు.
3: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? హలో
6: హలో
3: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు దుంగివారు రవి, భీమగల్ నుంచి మాట్లాడుతున్నానండి. ముందుగా డాక్టర్ గారు కృష్ణ మంద గారికి, కిరణ్ మంద గారు,
3: శ్రీకాంత్ మంద గారు,
6: నమస్కారం సార్.
4: నమస్కారము రవి గారు. ఈ రోజు రవివారం అనుకుంటే అందరు రవిలే ఫోన్ చేస్తున్నారు, చెప్పండి రవి గారు.
6: సరే, ఇప్పుడు ఈ ముఖ్యంగా మొదటిగా చెప్పవలసింది తల్లిపాల వారోత్సవ శుభాకాంక్షలు సార్ మీకు, మీ మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి.
3: పాలు
6: తాగి శిశువులు కూడా తన జీవితం అంతా కూడా గుర్తుపెట్టుకుని బలంగా బలిష్టంగా ఎల్లవేళలా ఎప్పటికి గుర్తుపెట్టుకునేది మధురమైన జ్ఞాపకం తల్లిపాలు. మొదటిగా అది ఏ శిశువు అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఇప్పటి ఏ వయసు దాకా అది పట్టించాలి, దాని వల్ల ప్రయోజనాలు జీవితంలో ఎప్పటి వరకు అది తెలియజేయండి సార్.
4: తప్పకుండా చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు మీరు. తల్లిపాలు పుట్టగానే స్టార్ట్ చేసిన తల్లిపాలు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి మొదటి 6 నెలల వరకు. 6 నెలల వరకు ఒక చుక్క నీళ్లు కానీ పైపాలు కానీ తేనెలు కానీ జనం గుట్టి కానీ ఏది ఇవ్వకూడదు, ఏది తినిపించకూడదు. కేవలం తల్లిపాలు మాత్రమే 6 నెలల వరకు తాగించాలి. 6 నెలల తర్వాత కూడా తల్లిపాలు 2 సంవత్సరాలు అండ్ ఆ పై కూడా తాగించవచ్చు. తల్లికి వస్తే తర్వాత బేబీకి ఇష్టం ఉంటే తల్లిపాలని 2 ఇయర్స్ తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు. బట్ తప్పకుండా 2 సంవత్సరాల వరకు ఇవ్వాలి. కానీ తల్లిపాలు మాత్రమే 6 నెలల తర్వాత సరిపోవు కాబట్టి 6 నెలల తర్వాత మనం ఘనాహారం క్రమక్రమంగా ఇస్తూ ఉండాలి. సో దీనివల్ల లాభాలు మీరు అడిగారు. లాభాలు ఏంటంటే మీరు అన్నట్టు అనుబంధం, తల్లి బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది. సో తర్వాత ఈ శక్తి పెరుగుతుంది, వాళ్ళ ఎదుగుదల సరిగా ఉంటుంది, వాళ్ళకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ మానసిక ఎదుగుదల తెలివితేటలు చాలా బాగుంటాయి. ఫ్యూచర్లో అంటే ఈ తొలి 2 సంవత్సరాలే కాకుండా ఈ తల్లిపాల తాగిన పిల్లల్లో ఒబేసిటీ అనేది, ఊబకాయం అనేది తక్కువగా ఉంటుంది. వీళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి, వీళ్ళకి హైపర్టెన్షన్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. వీళ్ళకి మనకు ఫ్యూచర్లో వచ్చి రాబోయే వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఇన్ఫెక్షన్స్, వాటన్నిటిని నిరోధించే ప్రివెంట్ చేసే శక్తి ఈ తల్లిపాల ద్వారా మనం బిడ్డకు అందిస్తామండి.

0: థ్యాంక్ యూ రవి గారు.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నిజామాబాద్ నుంచి మేడం.
1: చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి.
2: అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు తల్లి పాలు అంటున్నారు, ఇప్పుడు పుట్టిన తర్వాత ఇస్తారు, మధ్యలో ఇప్పుడు తల్లికి ఒకవేళ తక్కువ మళ్ళీ అంటే ఆవు పాలు కానీ గేద పాలు కానీ అట్లా తాపే ఛాన్స్ అంటే ఉండొచ్చా మేడం? దాని గురించి అడుగుతున్నాను మేడం.
0: ఎట్టి పరిస్థితిలో తల్లి పాలు కాకుండా వేరే పాలు అనేవి ఇవ్వద్దండి. ఎందుకంటే ఒకటి అవసరం లేదు, బిడ్డకి ఎంత ఎంత మిల్క్ కావాలో అంత మిల్క్ మనకు దేవుడు ప్రసాదించిన వరం తల్లి పాలు. సో బేబీ డెలివరీ అయిన తల్లి తప్పకుండా బేబీకి పాలు ఇవ్వగలుగుతుంది. సో ఒకటి ఫస్ట్ అవసరం లేదు, రెండోది ఏంటంటే ఈ పై పాల ద్వారా కానీ నీళ్ళ ద్వారా కానీ తేనె ద్వారా కానీ ఈ పాపలకి పిల్లలకి పసిపిల్లలకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో రకరకాల ఇన్ఫెక్షన్స్, ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ అంటే పై పాలు ఇవ్వడం ద్వారా వాళ్ళకి చెవిలో ఇన్ఫెక్షన్స్, వాళ్ళ గొంతులో ఇన్ఫెక్షన్స్, వాళ్ళకి లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ అంటే నిమోనియా లాంటివి, సో వాళ్ళకి డైరియా లాంటివి, సో ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ రావటమే కాకుండా వాళ్ళకి కడుపు నొప్పి రావటం, ఇట్లా చాలా ఇబ్బందులు ఈ పైపాల ద్వారా ఉంటాయి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో తల్లిపాలు ఇవ్వాలి, ఎట్టి పరిస్థితిలో పైపాలు ఇవ్వకూడదు. ప్రతి బేబీకి తల్లిపాలు ఇవ్వాలి, అది వాళ్ళ హక్కు, ఒక బేబీ హక్కు, ఆ తల్లి బాధ్యత, కుటుంబం బాధ్యత, ఈ సమాజం బాధ్యత తల్లిపాలు ఇప్పించడం.
1: మీరు వింటున్నారు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. వింటున్నారు తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి. ఈ కార్యక్రమంలో ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ మంద గారు ఆకాశవాణి స్టూడియోస్లో మీ ఫోన్ కాల్స్కి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29555 09 23 ఈ నంబర్లకు కాల్ చేసి తల్లిపాల ప్రాముఖ్యత గురించి డాక్టర్ శ్రీకాంత్ గారితో నేరుగా మాట్లాడుకోవచ్చు. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే అమ్మా, నా పేరు కుమారు, మేడ్చల్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి కుమార్ గారు.
3: డాక్టర్ గారు నమస్తే అండి.
0: నమస్తే కుమార్ గారు.
3: నాకు ఒక డౌట్ అండి, ఇప్పుడు అంత ఇప్పుడు ఎక్కువ అన్ని హాస్పిటల్స్ లో కూడా సీ సెక్షన్ చేస్తున్నారు కదా?
0: యా అవునండి, అన్ని చోట్ల కాదు, ప్రభుత్వ హాస్పిటల్లో తక్కువ అవుతాయి, ప్రైవేట్ హాస్పిటల్ తక్కువ ఎక్కువ అవుతాయి.
3: చేసిన తర్వాత తల్లికి ఒక 4 hours వరకు 3-4 hours ఇచ్చిన వల్ల దానికి వెనుక రాదు.
0: ఓకే రైట్. చాలా చక్కని సందేహం వ్యక్తం చేశారు. తల్లిపాలు తాగించడానికి బేబీ యాక్టివ్ ఉంటే చాలు, బేబీ చుట్టుపక్కల ఉన్న మనుషులు యాక్టివ్ ఉంటే చాలు. తల్లి ఆ మత్తు వల్ల కొంచెం నిద్రపోయినా మనం బేబీని చేతులతో పట్టుకొని రెండు బ్రెస్ట్లని సక్ చేయించవచ్చు. మదర్ కి ఆ టైంలో ఈ మత్తు వల్ల కొంచెం నొప్పి కూడా తక్కువ ఉంటుంది, ఆ ఏదైతే గాయం ఉంటుందో ఆ గాయం నొప్పి కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి తల్లి హాయిగా నిద్రపోతున్నా గానీ మనం బేబీని సక్ చేయించవచ్చు. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే తల్లి పాలు వెంటనే పుట్టిన గంటలోనే స్టార్ట్ చేయడం ద్వారా బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి ఆ పాలు అన్నది తొందరగా వస్తాయి, ఎక్కువగా వస్తాయి, ఎక్కువ కాలం వస్తాయి. ఈ మూడు బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఒకళ్ళ పాలు రాకున్నా కానీ నాన్ న్యూట్రిస్ సక్కింగ్ అంటారు, అంటే బేబీ నేర్చుంటుంది, అంటే బేబీ ఒక కొత్త ప్రపంచంలోకి ప్రవేశించింది. సో ఆ బేబీకి సక్ చేయడం అనేది ఒక కొత్త స్కిల్. సో తల్లికి పాలు రాకుండా ఆ స్కిల్ నేర్చుకోవడానికి మనకు పనికి వస్తుంది. ఆ బేబీకి మదర్ని ఛాతి మీద పడుకోబెట్టి బేబీని సక్ చేయిస్తే ఆపరేషన్ అయిన మదర్ కూడా మనం ఛాతి మీద పడుకోబెట్టి సక్ చేయించవద్దు. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల కూడా బేబీకి మిల్క్ సఫిషియంట్ వస్తుంది, తొందరగా వస్తుంది. అంతేకాకుండా వాళ్ళ మధ్య అనుబంధం పెరుగుతుంది, అటాచ్మెంట్ పెరుగుతుంది, అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యే అనుబంధం. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మదర్కి ఇబ్బంది లేకుండా మనం ఫస్ట్ అవర్లో సెక్షన్ అయిన మదర్స్ కూడా మనం బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయించవచ్చు.
1: శ్రీకాంత్ గారు, రెండు క్వశ్చన్స్ అండి. నెంబర్ వన్ ఏంటంటే మురుపాలు తాగించడం వల్ల మంచిది కాదని అపోహ ఇప్పటికీ చాలా మందిలో ఉంది, దానివల్ల కూడా కొంతమంది మురుపాలు పెట్టట్లేదు, తాగించట్లేదు పుట్టిన గంటలోపే. ఇంకొకటి, ప్రైవేట్ హాస్పిటల్ ఎస్పెషల్లీ సిజేరియన్స్ అయిన వాళ్ళకి ఇప్పుడు అడిగిన కాలర్ చెప్పినట్టు మేడ్చల్ నుంచి తల్లిపాలు పట్టించరు చాలా మందికి, ఎందుకంటే మదర్ నిద్రపులో ఉంటారు, 4 hours దాకా లేవరు కాబట్టి. కానీ ఈ విషయంలో అక్కడున్న గైనకాలజిస్టులకు కానీ అక్కడున్న నర్సులకు కానీ తెలుసు ఇవి చాలా శ్రేష్టమైనవి, పట్టించాలి అని కూడా. కానీ ఇంకా ఎందుకు చాలా మంది డాక్టర్లు కానీ అక్కడున్న నర్సెస్ కానీ వీటిని ప్రోత్సహించట్లేదు?
0: సో అంటే దీంట్లో కూడా చాలా మందికి ఇప్పుడు ఎవ్రీ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్లో మేధపాలనం జరుగుతుంటుంది, ఒక కంటిన్యూస్ ఇంటరాక్షన్ జరుగుతుంది పీడియాట్రిషియన్స్ తర్వాత గైనకాలజిస్ట్ మధ్యలో, అబ్స్ట్రిషన్ మధ్యలో ఇంటరాక్షన్ జరుగుతుంది. గవర్నమెంట్ కూడా కొన్ని ప్రతి ఇన్స్టిట్యూషనల్ డెలివరీలో ప్రోటోకాల్ లాగా డిజైన్ చేశారనమాట ఏం చేయాలి. సో దీని ద్వారా మనం ఈ ఫస్ట్ అవర్ ఫీడింగ్ అనేది ఎన్హాన్స్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి, మెరుగుపరచడానికి ట్రై చేస్తుంది, గవర్నమెంట్ ట్రై చేస్తుంది, మాకు అసోసియేషన్స్

0: ఇండియన్ అకాడమీ పీడియాట్రిక్స్ దాని గురించి ట్రై చేస్తుంది, ఫాక్సీ అని ఉంటుంది ఆప్షిషన్స్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా, తర్వాత సెషన్స్ ద్వారా, ఇంటరాక్టివ్ సెషన్స్ ద్వారా, వెబినార్ ద్వారా, నిన్న ఒక 2 అవర్స్ పాటు వెబినార్ చేశాం మేము. సో దాంట్లో గైనకాల్స్ నర్సెస్ మేమంతా కూడా దీంట్లో సమస్యలు ఛాలెంజెస్ ఎక్కడ వస్తున్నాయి, ఆ ఛాలెంజ్ అట్లా ఎదుర్కోవాలి అని మేము దాని గురించి మేధోమథనం చేస్తాం. సో మీరు అన్నట్టు దానికి ఒక డాక్టర్స్ తర్వాత నర్సెస్ హెల్త్ కేర్ వర్కర్సే కాకుండా మన పేరెంట్స్ వైపు కూడా కొంత ప్రొయాక్టివ్ ఉండాలి వాళ్ళు కూడా. సో పేరెంట్స్ సపోర్ట్ కూడా అవసరం. సో పేరెంట్స్ సపోర్టు, డాక్టర్స్ ఇనిషియేషను, డాక్టర్స్ పర్సుయేషను, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ పర్సుయేషన్ అంతా కలిసి ఒక టీంలాగా పనిచేసినప్పుడు మనము ఈ ఏదైతే ల్యాక్యునే డెఫిసిట్ అని చూస్తున్నామో దాన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఇది అవసరం, మీరు అన్నట్టు కొంత ఉండొచ్చు. సో అది అవేర్నెస్ క్రియేట్ చేయాలి మనం. సో చాలామంది అనుకుంటారు ఏంటంటే సెక్షన్ అయిన మదర్స్కు వెంటనే ఫీడ్ చేయలేరని ఒక అపోహ ఉంది. అట్లా ఏం కాదు, నార్మల్ డెలివరీకి సిజేరియన్ సెక్షన్కి మదర్ సేమ్, బేబీ సేమ్, తర్వాత మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు వాళ్ళకి పెయిన్ కూడా ఎనసీషియా వల్ల పెయిన్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా ఇవ్వగలుగుతారు. మనం ఇట్లాంటి అపోహలు దూరం చేస్తూ ఉండాలి. మనం కంటిన్యూస్గా ఇప్పుడు మీరు ఆల్ ఇండియా రేడియో ద్వారా చక్కటి ప్రోగ్రామ్ చేస్తుంటారు. సో దీని ద్వారా కూడా ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. మేము కూడా అంటే ఒక డాక్టర్గా నేను కూడా ప్రతిరోజు నేర్చుకుంటాను. సో ఈరోజు పాల్గొనడం ద్వారా, ఈ శ్రోతలు అడిగే ప్రశ్నల ద్వారా నేను నేర్చుకుంటాను, నా మా సిఎంఎస్ ద్వారా, మెడికల్ ఎడ్యుకేషన్ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా, కాన్ఫరెన్స్ ద్వారా నేను కూడా నేర్చుకుంటాను. సో ఇది లెర్నింగ్ ప్రాసెస్. అంటే మనకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటి, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలని ఒక టీమ్ లాగా మనం వర్క్ చేస్తే తప్పకుండా దీన్ని అధిగమించగలుగుతాం. నీలిమ గారు
1: హలో,
2: గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
1: గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, మీ పేరమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నిజామాబాద్ నుండి మేడం.
1: చెప్పండి అమ్మా, అడగండి మీ క్వశ్చన్.
2: మేడం, నేను మా బేబీ పుట్టినప్పుడు నాకు పాలు రాలేదు మేడం, దాని వల్ల పౌడర్ పెట్టారు, పౌడర్ పాలు తాగుతున్నాను, నాకు న్యూమోనియా వచ్చింది, 10 ఇయర్స్ వరకు గ్యారంటీ లేదని చెప్పారు మేడం. దానికి
0: అమ్మా అంటే లక్కీగా మీ బేబీ పైపాల ద్వారా వచ్చిన, పూతపాల ద్వారా వచ్చిన ఏదైతే నష్టం ఉందో, కష్టం ఉందో, న్యూమోనియా దాని నుంచి బయటపడింది, చాలా సంతోషం. ఇది ఒక లెసన్. ఇప్పుడు వినియోగదారులందరికీ కూడా పైపాలు ఇవ్వడం ద్వారా న్యూమోనియా వస్తుందని మనం మళ్ళీ ఒకసారి దాని బలంగా చెప్పిన పాయింట్ అవుతుంది. అయితే న్యూమోనియా నుంచి బయటకు వచ్చాక 10 సంవత్సరాల దాకా గ్యారంటీ లేదన్నది వాస్తవం కాదు. కాకుంటే న్యూమోనియా వచ్చిన పిల్లల్లో ఏంటంటే ఫ్యూచర్లో కొంచెం ఆస్తమా లాగా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి పిల్లలు ఆస్తమా ఛాన్స్ ఉంటుంది. 7 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఇబ్బందులు ఉండమా. యూజువల్గా ఆస్తమా వచ్చినా 5-6 ఇయర్స్ లో ఇట్లాంటి పిల్లలు బయటపడతారు. మీరేం భయపడకండి, మీరు చక్కని ఆరోగ్యవంతమైన ఆహారం ఇవ్వండి, పిల్లల్ని ఆడనివ్వండి, వాళ్ళకి ఇచ్చే వ్యాక్సినేషన్ తప్పకుండా ఇవ్వాలి. అంటే 7 ఇయర్స్ తర్వాత యూజువల్గా ఉండవు. ముందు ఫస్ట్ గవర్నమెంట్ ఈ మిషన్ ఇంద్రధనుష్ ప్రోగ్రామ్ కింద చాలా వ్యాక్సిన్స్, ఖరీదైన వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్రీగా దొరుకుతున్నాయి. మన పిల్లలకి మనం తల్లిపాలు ఫస్ట్ వ్యాక్సిన్, తర్వాత వ్యాక్సినే మిగతా వ్యాక్సిన్స్ అని. సో తల్లిపాలతో పాటు మిగతా వ్యాక్సిన్స్ అని ఇప్పిస్తే మన పిల్లలు సమర్థవంతంగా, ఆరోగ్యవంతంగా, బలవంతంగా, చాలా బలిష్టంగా తయారై ఈ వాళ్ళ కుటుంబాలకి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి చాలా ఉపయుక్తకరంగా తయారవుతారమ్మా. మీరేం భయపడకండి. థ్యాంక్ యూ.
1: మీరు వింటున్నారు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 2324-0852, 2324-0853, 2955-0923, ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ మందా గారితో మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఒక మదర్ అడిగారు, పోతపాలే పట్టాను, నాకు తల్లిపాలు లేవని. తల్లిపాలు తాగి పెరిగే పిల్లలకు, పోతపాలు తాగి పెరిగే పిల్లలకు ఎలాంటి వ్యత్యాసం ఉంటుంది?
0: సో ఒకటి, తల్లిపాలు తాగే పిల్లలు హాయిగా నిద్రపోతారు, మదర్ని ఇబ్బంది పెట్టరు, మోషన్స్ ఫ్రీగా అవుతాయి, వాళ్ళ శరీరం నుంచి చక్కటి కమ్మటి వాసన వస్తుంది వాళ్ళ బాడీ నుంచి. సో వాళ్ళ ఇన్ఫెక్షన్స్ రావు, వాళ్ళు భవిష్యత్తులో ఆరోగ్యవంతంగా ఉంటారు, బలిష్టంగా ఉంటారు, అసాంక్రమిక వ్యాధుల నుంచి దూరంగా ఉంటారు. తర్వాత వాళ్ళ ఐక్యూ, ఇంటెలెక్చువల్ కోషెంట్ అన్నది, వాళ్ళ మేధస్సు అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది నార్మల్ బ్రెస్ట్ ఫెడ్ బేబీస్లో. సో ఎప్పుడైతే మనం పూతపాలిస్తామో ఆ పూతపాల వల్ల బేబీకి కడుపు నొప్పి రావటం, వామిటింగ్స్ కావటం, మోషన్స్ కావటం, అతిసారం, ఇంతకుముందు మదర్ చెప్పినట్టు న్యూమోనియాస్ రావటము, చెవుల్లోంచి చీము కారటము, డైరియా కావటము, గ్యాస్ట్రోఎంటెరిటిస్ రావటం, ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఈ పిల్లలు బాధపడతారు పూతపాల వల్ల. పూతపాలతోని వాళ్ళకి ఎర్లీగా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి ఎర్లీగా ఊబకాయం వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి ఎర్లీగా మిగతా అసాంక్రమిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం పూతపాలు ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లలకి ఇవ్వద్దు అని మనం ఒక ప్రతిన పూనాలి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా.
1: మీరు ఇందాక అన్నారు 6 నెలల వరకు తప్పకుండా తల్లిపాలు ఇవ్వాలని. 6 నెలల తర్వాత ఇంకెన్ని నెలల వరకు పిల్లకి తల్లిపాలు పట్టచ్చు?
0: సో 6 నెలల తర్వాత మనం 2 ఇయర్స్ వరకు ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి 2 ఇయర్స్. 2 ఇయర్స్ తర్వాత

0: కూడా ఆప్షనల్. అంటే 2 ఇయర్స్ తర్వాత మదర్కి మిల్క్ వస్తే ఇవ్వచ్చు, ఆ వచ్చిన మిల్క్ తాగడానికి బేబీ సిద్ధంగా ఉంటే ఇవ్వచ్చు. సో ఇఫ్ బోత్ ఆర్ విల్లింగ్ అండ్ రెడీ టు కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్, వీ కెన్ కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్ ఇండెఫినెట్లీ. ఇన్ని ఏళ్ళని లేదు, ఎన్ని రోజులని ఇవ్వచ్చు, వచ్చినంత కాలం ఇవ్వచ్చు.
1: ఇప్పుడు మదర్కి జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, ఇలాంటి పరిస్థితుల్లో తల్లి పిల్లకి పాలు పట్టొచ్చా, పాలు ఇవ్వచ్చా?
0: తప్పకుండా ఇవ్వాలి. ఎట్టి పరిస్థితులు, ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. సో తల్లి పాల వల్ల వచ్చే బెనిఫిట్ ఎక్కువ ఉంది, ఫీవర్ టైంలో తల్లి పాలు ఇవ్వకపోవటం వల్ల జరిగే నష్టం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు జ్వరం వచ్చింది, ఆ జ్వరం వచ్చినప్పుడు మదర్కి జ్వరం వచ్చింది, కోల్డ్ ఉంది, ఆ కోల్డ్ బేబీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. అదే తల్లి పాలు తాగే పిల్లల్లో ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ ఎదుర్కొనే శక్తి ఆ పాపకు ఉంటుంది. సో తప్పకుండా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. కానీ ఎక్కువ దగ్గు ఉన్నప్పుడు, వాళ్ళ క్రిములు ఆ బేబీకి సోకుతున్నాయి అన్నప్పుడు మాత్రం తను మాస్క్ కట్టుకొని బేబీకి ఫీడ్ చేయటం మంచిది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫీడింగ్ ఆపకూడదు.
1: శ్రీకాంత్ గారు, ఇప్పుడు చాలా మంది ఎస్పెషల్లీ పట్టణాల్లో చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు ఉద్యోగాలు చేస్తే తప్ప వాళ్ళ ఫ్యామిలీస్ గడవని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో తల్లి చాలా తక్కువ టైంలో వర్కింగ్ ఉమెన్ మెటర్నిటీ బ్రేక్స్ తీసుకుంటున్నది, ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్స్లో. సో ఇమీడియట్గా వాళ్ళు ఆఫ్టర్ డెలివరీ 3-4 మంత్స్లో జాబ్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. ఇలాంటి సందర్భంలో తల్లి పాలు ఎలా బిడ్డకి అందించాలి?
0: చాలా చాలా కష్టమైన, క్లిష్టమైన, ముఖ్యమైన పాయింట్ రేజ్ చేశారు మీరు. సో తల్లి పాలు బిడ్డకు అందించడంలో తల్లి రోల్ ఎంత ఉందో తండ్రి రోల్ ఉంది, తాతల అమ్మమ్మల నానమ్మల రోల్ ఉంది, ఆ కుటుంబం రోల్ ఉంది, ఈ సమాజం రోల్ ఉంది. వీళ్ళందరూ కలిసి ఒక టీంలాగా వర్క్ చేస్తే ఆ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది బేబీకి అందేటట్టు చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, బ్రెస్ట్ ఫీడ్ తను మదర్ ఒకవైపు బ్రెస్ట్ ఫీడ్ ఇస్తుంటే ఇంకోవైపు బ్రెస్ట్లోంచి మిల్క్ వస్తుంటుంది, ఆ మిల్క్ కలెక్ట్ చేయొచ్చు. సో బేబీకి సరిపడా మిల్క్ వచ్చాక ఎక్స్ట్రా మిల్క్ని మనం ఎక్స్ప్రెస్ చేసి దాన్ని స్టోర్ చేయొచ్చు. ఆ మిల్క్ రూమ్ టెంపరేచర్లో మనం 6 అవర్స్ పాటు స్టోర్ చేయొచ్చు. సో రిఫ్రిజిరేషన్ ఉంటే, రిఫ్రిజిరేటర్ ఉంటే కనుక రిఫ్రిజిరేషన్లో 24 అవర్స్ పెట్టొచ్చు. సో మదర్ వర్క్కి వెళ్ళాలి అని తనకు ముందే తెలుస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనము ప్లాన్ చేయాలి. సో ఎన్ని గంటలు తను అవైలబుల్ ఉండదు, ఎన్ని గంటలు తను వర్క్కి వెళ్ళాలి, సో అన్ని గంటలకి సరిపడా మనం బయట పెట్టాలా కలెక్ట్ చేసిన మిల్క్. అంటే ముందు రోజు నైట్ నుంచే మనం స్టోర్ చేయొచ్చు, 24 అవర్స్ ముందు నుంచే మనం స్టోర్ కలెక్ట్ చేయొచ్చు మిల్క్, ఎక్స్ట్రా మిల్క్, ఎందుకంటే ఫ్రిడ్జ్లో మనం 24 అవర్స్ పెట్టుకోవచ్చు. సో 6 అవర్స్ బయట పెట్టుకోవచ్చు. సో అట్లనే వర్క్ ప్లేస్లో కూడా ఈ బేబీని తీసుకెళ్లే ఫెసిలిటీస్ వర్క్ ప్లేస్లో వాళ్ళు కల్పించాలి. అది వాళ్ళ బాధ్యత, అది ఒక హ్యుమానిటేరియన్ రెస్పాన్సిబిలిటీ. అట్లనే వాళ్ళ వాళ్ళ కంపెనీ ప్రకారం కూడా వాళ్ళు గైడ్లైన్స్ ఉంటుండొచ్చు, చాలామంది పాటిస్తారు, కొందరు పాటించకపోవచ్చు. సో అక్కడ ఈ బేబీని మదర్ నర్స్ చేసే ఫెసిలిటీస్ ఉండాలి. అక్కడ మదర్ ఎక్స్ప్రెస్ చేసి బేబీని అక్కడ తీసుకెళ్ళలేకుంటే పరిస్థితి లేకుంటే మదర్ అక్కడ ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ని స్టోర్ చేసుకునే ఫెసిలిటీ ఉండాలి, ఆ మిల్క్ని తల్లి ఇంటికి పంపించే ఫెసిలిటీ ఉండాలి. సో ఇవన్నీ ఉంటే గనక మనం తప్పకుండా మదర్ వర్క్కి వెళ్ళినా కానీ, అంటే మదర్ వర్క్కి ఫస్ట్ ఆర్ నెలలు వెళ్ళకపోవడం మంచిది, తప్పని పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే ఇట్లాంటి ఒక టీమ్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ ద్వారా మనం ఆ బేబీకి కంటిన్యూస్గా మదర్ మిల్క్ అందే మనం సదుపాయాలు కల్పించవచ్చు అండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హేమలత అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా.
0: హేమలత గారు నమస్కారం అండి, చెప్పండి.
2: నమస్తే సార్, నేను ఒక ఇష్యూ, అంటే మీరు, నేను ఇప్పుడే అటెండ్ అవుతున్నాను మీ ప్రోగ్రామ్, ఇంతకు ముందు మీరు పాయింట్స్ ఏం కవర్ చేశారో నాకు గుర్తులేదు, తెలీదు.
0: చెప్పండి.
2: సో మా కోడలు డెలివరీ అయిన తర్వాత ఒక 15 డేస్ తర్వాత మా మనవరాలు ఎంఎస్సీలో అడ్మిట్ అయిందండి.
0: ఓకే.
2: సో అప్పుడు ఏమైందంటే ఆ అమ్మాయికి బ్రెస్ట్ ఫీడింగ్ లేక చిన్న పాపకి మదర్ కి బ్రెస్ట్ మిల్క్ డ్రై అయిపోయింది.
0: ఓకే.
2: సో అది మళ్ళీ మనం ఎలా రీజనరేట్ చేయొచ్చు?
0: అంటే ఇక్కడ ఏం జరిగిందంటే బేబీ ఎన్ఐసియులో అడ్మిట్ అయినప్పుడు, అంటే ఫస్ట్ 15 డేస్ అడ్మిట్ అయ్యే ముందు తల్లిపాలు ఇచ్చారా పైపాలు ఇచ్చారా?
2: తల్లిపాలే ఇచ్చామండి.
0: ఓకే. సో ఆ అడ్మిట్ అయిన రీజన్ నాకు తెలియదు కానీ, సో బేబీ అడ్మిట్ అయినప్పుడు ఆ బేబీ ఫీడ్ తీసుకునే పరిస్థితి ఉంటే మనము ఇంట్లో మదర్ కి, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ కావాలంటే బ్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎంటీ చేస్తుండాలి మనం మిల్క్. సో ఎంటీ చేయకుంటే ఫిల్ అయిపోయి మదర్కి పెయిన్ రావడం ద్వారా తర్వాత ఫర్దర్ గా ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బేబీ లేకున్నా కానీ మా బేబీ మదర్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి ఆ మిల్క్ మనం పంపించుంటే హాస్పిటల్కి, ఆ మిల్క్ బేబీ డైరెక్ట్ గా స్పూన్తో తాగించవచ్చు, లేదంటే తాగే పరిస్థితి లేనప్పుడు ట్యూబ్ ఫీడింగ్ ద్వారా కూడా బేబీని ఎన్ఐసీలు ఉన్నా కానీ మనం బ్రెస్ట్ మిల్క్ ఇవ్వచ్చు. సో ఇట్లా చేస్తుంటే కనుక బేబీకి మదర్కి మిల్క్ తగ్గిపోయి ఎండిపోయే అవకాశం ఉండకపోయేది. సో అది ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ప్రాబ్లమ్ అట్లా జరిగి ఉండొచ్చు. కానీ ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఎన్ఐసీలో బేబీ ఉన్నప్పుడు తప్పకుండా ఈ మిల్క్

0: బేబీ అసలే తాగలేని పరిస్థితి అనుకోండి, ఈ మదరు డొనేట్ చేయొచ్చు తన మిల్క్ ని. ఈ మదర్ డొనేట్ చేయడం ద్వారా ఏంటంటే ఇంకో బేబీని ప్రాణం కాపాడిన వాళ్ళం మొత్తం. అట్లనే ఈ మదర్ కూడా కంటిన్యూషన్, తన సొంత బేబీ మళ్ళీ డిశ్చార్జ్ వచ్చాక తన బేబీ కంటిన్యూస్ గా బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చే అవకాశం ఉండేది. సో ఈ మిల్క్ డొనేషన్ అనేది కూడా కాన్సెప్ట్ మనం డెవలప్ చేయాలి. మిల్క్ బ్యాంక్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు ఒక ఫేమస్ షెట్లర్ ఉన్నారు, గుత్తాజ్వాల గారు అని. ఆ గుత్తాజ్వాల గారు చాలా మంది బేబీస్ కి మిల్క్ డొనేట్ చేశారు, ఎంతో మంది ప్రాణాలు కాపాడారు ఆవిడ. సో ఇట్లా స్పెషల్ కేసెస్ లో తల్లి బేబీ తన బేబీకి తన మిల్క్ ఇచ్చే అవకాశం ఉంది, లేదు అంటే ఎక్స్ప్రెస్ చేసి వేరే బేబీకి మనం మిల్క్ బ్యాంక్ డొనేట్ చేసి వేరే బేబీ ప్రాణాలు కాపాడే అవకాశం ఉందండి. హేమలత గారు,
1: మీరు వింటున్నారు తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రముఖ పీడియాట్రిషియన్ శ్రీకాంత్ మంద గారు మన స్టూడియోస్ లో తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి తల్లిపాల ప్రాముఖ్యత గురించి డాక్టర్ శ్రీకాంత్ మంద గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండి మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
1: కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నిజామాబాద్ నుంచి భోజన్ అని మాట్లాడుతున్నా.
1: చెప్పండి
4: గారు, మాట్లాడాలి.
0: భోజన్ గారు నమస్కారం, చెప్పండి, వింటున్నాను.
4: నమస్కారం సార్. ఏంటో ఇప్పుడు మా పాప డెలివరీ అయింది.
0: చెప్పండి.
4: డెలివరీ కాగానే వాళ్ళు ఏం చేస్తున్నారు, పాపను గ్లాస్ లో ఉంచాలని 2-3 డేస్ అట్లా ఉంచుతున్నారు. మరి అటువంటి టైంలో పరిస్థితి ఎట్లా, పుట్టగానే ఇవ్వాలని అంటారు కదా మురిపాలు.
0: అవునండి, అవును, తప్పకుండా ఇవ్వాలి. అయితే బేబీని అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు, అంటే ఏదో ఒక ప్రాబ్లం ఉన్నప్పుడే బేబీని అడ్మిట్ చేస్తారు. సో ఆ బేబీ ఆక్సిజన్ తగ్గిపోవటము, లేదంటే ఫీడ్ చేయలేకపోతాము, లేదంటే బ్లడ్ లో ఇన్ఫెక్షన్ రావటము, సో ఇట్లాంటి పరిస్థితుల్లోనే అడ్మిట్ చేస్తారు యూజువల్ గా. సో అట్లాంటప్పుడు కూడా మనం తల్లిపాలు ఎక్స్ప్రెస్ చేసి, అంటే పిండి ఆ తల్లిపాలని బేబీకి మనం ట్యూబ్ ద్వారా ఫీడ్ చేయొచ్చు. బేబీ ఆక్సిజన్ అవసరం లేదు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది లేదు, బేబీ తాగలుగుతుందంటే మనం స్పూన్ ద్వారా కూడా ఇవ్వచ్చు. సో
4: వేరే హాస్పిటల్ వస్తున్నారు కదా, దూరం వేరే ప్లేస్ లో వస్తున్నారు,
0: అవును, అక్కడ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మనం అక్కడ ట్రాన్స్ఫర్ చేయొచ్చు మిల్క్ బయట. మనం కలెక్ట్ చేసిన మిల్క్ 6 గంటల పాడు కాదు. సో మనము తల్లి డెలివరీ అయిన హాస్పిటల్ నుంచి బేబీని అడ్మిట్ చేసిన హాస్పిటల్లో మనము ఈ మిల్క్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదు వేరే ప్లేస్, అంటే వేరే ఊర్లో, ఇప్పుడు ఊర్లో నుంచి డిస్ట్రిక్ట్ నుంచి హైదరాబాద్ తీసుకోవాల్సి వచ్చిన అవసరం పడింది బేబీని. సో అట్లాంటప్పుడు కూడా మనం రిఫ్రిజరేషన్ గా తీసుకురావచ్చు. లేదంటే ఇక్కడ కూడా ఈ హాస్పిటల్స్ కూడా, కొన్ని హాస్పిటల్స్ ఈ బ్రెస్ట్ బ్యాంక్ ద్వారా ఈ తల్లి పాలు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో ఎన్ఎస్యులో ఉన్న బేబీ కూడా మనం మిల్క్ అందించే సదుపాయాలునే వాటి ఎక్స్ప్లోర్ చేయాలి, వాటిని కనుక్కోవాలి, దాన్ని వినియోగించుకోవాలి. తల్లి పాలు తప్పకుండా బిడ్డకి అందించాలండి మనం. భోజన గారు,
4: 2-3 డేస్ తర్వాత కూడా అంటే బేబీకి అందుబాటులో లేని టైంలో,
0: అవును, దాన్ని రిఫ్రిజరేషన్ డీప్ లో పెడితే మనం 1 వీక్ పెట్టొచ్చు. రూమ్ టెంపరేచర్ ఏమో బయట టేబుల్ మీద 6 గంటలు, నార్మల్ ఫ్రిడ్జ్ లో 24 గంటలు, డీప్ ఫ్రిజర్ లో 1 వీక్ కూడా ఆ మిల్క్ ని మనం దాచిపెట్టవచ్చు.
4: దాంట్లో ఏం ప్రాబ్లం లేదు,
0: సేఫ్ గా ఉంటుంది ఆ మిల్క్.
1: డాక్టర్ శ్రీకాంత్ గారు, ఇప్పుడు బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మదర్స్ ఎలా ఉన్నారు అని అంటే, బిడ్డ పుట్టిన తర్వాత పాలిస్తే మా అందం తగ్గిపోతుందేమో, ఇది మా శరీర ఆకృతి దెబ్బతింటుందనే కారణంతో చాలా మంది కాదు, కొంతమంది మదర్స్ పిల్లలకి పాలు ఇవ్వడం మానేసి పోత పాలు మీద ఆధారపడుతుంటారు. కానీ తల్లిపాలు బిడ్డకి తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అనేక పరిశోధనలు మనకి చెబుతున్నాయి. కాబట్టి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి తల్లికి?
0: చాలా చక్కటి ప్రశ్న అడిగారు. సో తల్లిపాలు ఇవ్వగానే, అంటే బేబీని మదర్ పట్టుకొని, పొదిగి పట్టుకొని ఆ బేబీ ఫేస్ చూసుకుంటూ తల్లి ఫీడ్ చేస్తే తల్లికిలో ఒక హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఆ ఫేస్ లో ఒక గ్లో వచ్చేస్తుంది, అది ఇన్స్టాంట్గా వచ్చేది. సో రెండోది ఏంటంటే, ఈ తల్లిపాలు ఇవ్వడం ద్వారా ప్రెగ్నెన్సీలో ప్రతి మదర్ కూడా వెయిట్ పెరుగుతుంది, వెయిట్ గెయిన్ అవుతుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా ఎక్సెస్ వెయిట్ గెయిన్ ఏదైతుందో అది తగ్గిపోతుంది. తల్లులు ఇంకా లావణ్యవతులుగా కనపడతారు, ఇంకా అందంగా కనపడతారు, ఇంకా నాజుగా కనపడతారు. సో తల్లిపాల వల్ల ఒకటి మానసిక సంతోషంతో ఫేస్లో వచ్చే గ్లో కాకుండా శారీరక కూడా వాళ్ళు ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది లూజ్ అయ్యి వెయిట్ లూజ్ అయ్యి వాళ్ళు ఇంకా చాలా అందంగా కనపడతారు. ఇది ఫిజికల్ అపియరెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే. మిగతా బెనిఫిట్స్ ఏంటంటే, యూజువల్గా ప్రెగ్నెన్సీలో యూట్రస్కి చాలా బ్లడ్ సప్లై పెరుగుతుంది. సో మనం డెలివరీ అయ్యాక బ్లీడింగ్ అవుతుంది ఆ ప్లాసెంట్ వచ్చాక. సో అంత బ్లడ్ అంతా బయటకు వెళ్ళిపోతే తల్లి ఎనిమిక్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తామో ఆ యూట్రస్ తొందరగా కాంట్రాక్ట్ అయిపోతుంది. సో ఆ కాంట్రాక్ట్ అయిన యూట్రస్లోంచి బ్లీడింగ్ తక్కువ అవుతుంది. అట్లా మనం తొందరగా ఈ పోస్ట్ పార్టం హెమరేజన్ అనేది నివారించుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా తల్లి పాలు తాగటం వల్ల న్యాచురల్ స్పేసింగ్, అంటే మనం ప్రెగ్నెన్సీ టు ప్రెగ్నెన్సీ 5 ఇయర్స్ గ్యాప్ ఉండటం మంచిది. ఎందుకంటే ఈ బేబీకి సరైన పోషణ ఇవ్వచ్చు, తర్వాత వచ్చే బేబీ కూడా పోషణ ఇవ్వచ్చు. సో ఈ స్పేసింగ్ అనేది కొంత మనము వితౌట్ ఎనీ కాంట్రసెప్టివ్సే న్యాచురల్ కాంట్రసెప్టివ్ లాగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ పనికి వస్తుంది. మూడవది ఏంటంటే, ఈ తల్లిపాల వల్ల తల్లికి చాలా క్యాన్సర్స్, అంటే యుట్రైన్ క్యాన్సర్, ఓవరిన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఇట్లాంటి క్యాన్సర్స్ కూడా వాళ్ళకి తక్కువగా వచ్చే అవకాశం. చాలా స్టడీస్లో తెలిసిందంటే వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం, బిడ్డకు పాలిస్తే వచ్చే అవకాశం ఉంటుంది, తక్కువ అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, అంటే చాలామంది తల్లులు డెలివరీ అయ్యాక ఆ స్ట్రెస్ వల్ల డిప్రెషన్కి వెళ్ళిపోతారు. సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఆ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కూడా తగ్గిపోతుంది. సో ఇట్లా రకరకాల శారీరక మానసిక సౌందర్య లాభాలు తల్లికి చాలా ఉంటాయి. కాబట్టి తల్లులు తప్పకుండా ఎవరైతే ఇట్లా తల్లిపాలు ఇవ్వటం ద్వారా తమ అందం తగ్గిపోతుంది అనుకోవడం ఒక అపోహ, తప్పకుండా మీ అందం ద్విగుణీకృతమవుతుంది, త్రిగుణీకృతమవుతుంది, ఇట్ విల్ గెట్ డబుల్ అండ్ ట్రిపుల్.
1: మీరు వింటున్నారు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు శ్రీకాంత్ మందా గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ గారు, ఎలాంటి పరిస్థితుల్లో తల్లి బిడ్డకు పాలు ఇవ్వకూడదు, అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా?
0: సో తల్లి బిడ్డకు పాలు ఇవ్వని కండిషన్ ఒకటే ఒకటి, బేబీలో గ్యాలక్టోసేమియా అన్న ప్రాబ్లం ఉంటే తప్ప, అట్లాంటి కంజెంటల్ రేర్గా ఉండే ప్రాబ్లం తప్ప, మిగతా ఏ కండిషన్ ఉన్నా కానీ ఇవ్వచ్చు. అంటే లేటెస్ట్ స్టడీస్లు ఏంటంటే, HIV ఉన్న మదర్స్, ట్యూబర్క్లోసిస్ ఉన్న మదర్స్, ఎనీ ఇన్ఫెక్షన్స్ వాళ్ళందరూ ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇంకొక రిలేటివ్ కాంట్రాఇండికేషన్ అంటే, తల్లి క్యాన్సర్ డ్రగ్స్ తీసుకున్నప్పుడు, సైటోటాక్సిక్ డ్రగ్స్, తల్లి రేడియేషన్ తీసుకుంటున్నప్పుడు. సో ఇట్లాంటి రేర్ కాజెస్ తప్ప కామన్గా ఎలాంటి జలుబు, దగ్గు, జ్వరము ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ, తను నార్మల్ మెడికేషన్ తీసుకుంటూ కూడా తల్లి ఫీడ్ చేయవచ్చు. అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్ అయితే ఒక్కో గ్యాలక్టోసీమియా ఒకటే, మిగతావన్నీ రిలేటివ్ కాంట్రాఇండికేషన్స్. అబ్సల్యూట్లీ మదర్ కెన్ గివ్ ఇన్ ఆల్ కండిషన్స్ టు ద బేబీ. తల్లికి అన్ని, తల్లి బిడ్డకు అన్ని సందర్భాల్లో పాలు ఇవ్వచ్చు.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఒక బేబీకి పాలు సరిపోయాయా లేదా అనేది తెలుసుకోవడం ఎలా? అంటే ఎంతసేపు బేబీ పాలు తీసుకుంటుంది, ఎలా తెలుసుకోవాలి?
0: చాలా చక్కటి ప్రశ్న. చాలా మందిలో అపోహ ఏంటంటే, ఈ బ్రెస్ట్ ఫీడింగ్లో మిత్ ఏంటంటే సరిపోవట్లేదు, ఇన్సఫిషియంట్ మిల్క్ అని చెప్పి చాలామంది పై పోతపాల వైపు వెళ్తారు. దానివల్ల ప్రమాదాలు తెలిసినా కానీ ఈ సరిపోవట్లేదన్న కాన్సెప్ట్తోని పోతపాలిస్తారు. సరిపోతున్నారు అయితే అంటే, ఫీడ్ తాగాక పాప హాయిగా నిద్రపోతుంది 3-4 అవర్స్, తర్వాత బేబీ రోజుకు 5-6 సార్లు యూరిన్ పాస్ చేస్తుంది, అంటే తన మనం కట్టే క్లాత్ ఏదైతుందో అది వెట్ అయిపోతుంది. సో అట్లనే ఫ్రీక్వెంట్ స్టూల్, గోల్డెన్ ఎల్లో కలర్ స్టూల్స్ వస్తాయి. సో తర్వాత ఎవ్రీడే 20 గ్రామ్స్ చొప్పున, ఒక నెలకి 6 నుంచి 8 గ్రాములు, కొన్ని సందర్భాల్లో 1000 గ్రాములు కూడా పెరిగే అవకాశం ఉంది. సో వాళ్ళ స్లీప్, వాళ్ళ యూరిన్, వాళ్ళ స్టూల్ అవుట్పుట్, వాళ్ళ వెయిట్ గెయిన్, సో వీటి ద్వారా మనం ఆ బేబీకి మిల్క్ సరిపోతుందా లేదా తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ చూడకుండా మనము, ఇంకోటి అపోహ ఎట్లా ఉంటుందంటే, బేబీ మిల్క్ తాకో కూడా వాళ్ళు ఏదైనా ఆఫర్ చేస్తే బేబీ సక్ చేస్తుంది, అంటే ఆకలితో కాదు, అంటే బేబీ నేచురల్ ఇన్స్టింక్ట్ ఏంటంటే సక్ చేయటం. సో ఒక్కోసారి అటెండెంట్స్ ఏమనుకుంటారంటే, బాటిల్ ఫీడ్ ఇచ్చి బేబీ మిల్క్ తాగినా కానీ బాటిల్ సక్ చేస్తుందంటే బేబీకి ఇంకా మిల్క్ సరిపోవట్లేదు, పాప పైపాలు ఇవ్వాల్సిందే అనుకుంటారు. సో ఇట్స్ ఏ రిఫ్లెక్స్, ఇట్స్ నాట్ ఏ హంగర్, ఇట్స్ నాట్ ఏ నీడ్. సో కాబట్టి ఈ 4 ద్వారా, యూరిన్ అవుట్పుట్, స్టూల్ అవుట్పుట్, స్లీప్ అండ్ వెయిట్ గెయిన్, ఈ 4 ద్వారా బేబీకి మిల్క్ సరిపోతుంది లేదో మనం డిసైడ్ చేయొచ్చు. మనం ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చండి.
1: మీరు వింటున్నారు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ప్రముఖ పీడియాట్రిషియన్ శ్రీకాంత్ మంద గారు ఆకాశవాణి స్టూడియోస్లో మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853.

0: 2955-09-23 ఈ నెంబర్కు కాల్ చేసి తల్లిపాల ప్రాముఖ్యత గురించి డాక్టర్ శ్రీకాంత్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. శ్రీకాంత్ గారు, చాలా మంది కొంతమంది అంటారు తల్లిపాలు సరిపోవట్లేదు బిడ్డకి అని అంటుంటారు. మీరు ఇందాక అన్నట్టు కూడా మధ్యలో మళ్ళీ పోతపాలు అనేవి పడతా ఉంటారు, అంటే ఇలాంటి సందర్భాలు ఉంటాయా? అంటే తల్లి తినే ఆహారాన్ని బట్టి కూడా మిల్క్ ఫామ్ అయ్యేది ఏమైనా ఉంటుందా?
1: సో తప్పకుండా ఉంటుందండి. యాక్చువల్గా మన దేశంలో 50% కౌమార దశను ఉన్న ఆడపిల్లలకి, 50% ఫీమేల్స్కి ఎనీమే ఉంటుంది. చాలామందికి పోషకాహార లోపం ఉంటుంది, ఎస్పెషలీ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఆర్థిక వనరులు సరిగ్గా లేకపోవడం వల్ల. సో ఎప్పుడైతే తల్లికి మనము పౌష్టికాహారం ఇస్తామో, తన ప్రెగ్నెన్సీలో, ప్రెగ్నెన్సీ స్టార్ట్ కాగానే, ప్రెగ్నెంట్గా కాగానే లేదు కౌమార దశలోనే మనం వాళ్ళకి చక్కటి ఆహారం ఇస్తే, పోషకాహారం ఇస్తే మనం తల్లులు సమర్థవంతంగా వాళ్ళ బిడ్డలకు ఫీడ్ చేయగలుగుతారు. సో ప్రోటీన్ రిచ్ డైట్ ఇవ్వాలి, అంటే వాళ్ళకి సమతుల ఆహారం, అంటే వాళ్ళకి కార్బోహైడ్రేటు, ఫ్యాటు, ప్రోటీను, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడిన ఆహారం ఇస్తే కనుక తప్పకుండా వాళ్ళకి మంచి మిల్క్ వస్తుంది. అంతేకాకుండా ఇది ఒక మైండ్ గేమ్, అంటే మనం పాజిటివ్ థింకింగ్ ఉంటే మిల్క్ వస్తుంది, మనం నెగిటివ్ థింకింగ్ వస్తే రాదు. ఇట్స్ అ మైండ్ గేమ్, ఎందుకంటే బేబీ సక్ చేస్తే ఆ రిఫ్లెక్స్ బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ నుంచి సిగ్నల్ వస్తుంది, మిల్క్ ఎడిక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఇది రాదు అని ముందే ఓడిపోతామో అది మనం ఫెయిల్ అయిపోతాం ఆ ప్రక్రియలో. కాబట్టి మనం పాజిటివ్గా తల్లికి మనం అంతా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మ నువ్వు ఇవ్వగలుగుతావు, హస్బెండ్ ఇప్పి చెప్పాలి, మదర్ చెప్పాలి, ఫాదర్ చెప్పాలి, ఒక టీమ్ లాగా వీళ్ళందరూ కలిసి తనకు సపోర్ట్ ఇస్తూ తనకి ఏదైనా డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి ఉంటే ఆందోళన ఉంటే ఆందోళన తగ్గించడం ద్వారా మనం డైట్తో పాటు తన మిల్క్ ప్రొడక్షన్ ఎన్హాన్స్ చేయొచ్చు. అయితే మనం డైట్లో ప్రోటీన్ అనుకున్నాం, తర్వాత దాంతోపాటు ఈ మెంతి పొడి, మెంతి ఆకు, తర్వాత ఈ మన మునగాకు, సో ఇట్లాంటివి, జీరా, మన అంటే ఇవి కూడా ట్రై చేయొచ్చు. ఇవన్నీ మన హెర్బల్, మనం ఇంట్లో రోజు మన కిచెన్లో ఉండే వస్తువులతో కూడా కొంత ప్రయత్నం చేయొచ్చు, అపార్ట్ ఫ్రమ్ ద బ్యాలెన్స్డ్ అండ్ న్యూట్రిషియస్ డైట్.
0: శ్రీకాంత్ గారు, ఇప్పుడు చాలామంది డెలివరీ ప్రెగ్నెంట్ టైంలో మంచి ఫుడ్ ఇస్తారు మదర్కి, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ డెలివరీ చాలామంది ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది తింటే పిల్లవాడికి అది వస్తుంది, అది తింటే పిల్లవాడికి మోషన్స్ అవుతాయి, జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, జలుబు వస్తుందని, ఇలాగ డెలివరీ తర్వాత మదర్స్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారు ఫుడ్ విషయంలో. ఇది నిజమేనా? తల్లి ఏదన్నా ఆహార పదార్థాలు తింటే పడకూడనివి, అవి ఏమన్నా పిల్లలకి అలా నిజంగా ఏమన్నా డిజీజెస్ వచ్చే అవకాశం ఉందా?
1: చాలా చక్కటి ప్రశ్న ఇది, రోజు మమ్మల్ని రోజు మేము ఎదుర్కొనే ప్రశ్న ఇదే. సో మేము గుడ్డు ఇవ్వండి అనుకోండి, గుడ్డు వేడి కదా అంటారు. ఫ్రూట్స్ ఇవ్వంటే ఫ్రూట్స్ సత్తుని సరిదవుతుంది అంటారు, పెరిగి వండమ్మా అంటే పెరుగుతుంది, జలుబు వస్తుంది కదా అంటారు. సో మన సమాజంలో చాలా మందిలో ఇంకా ఆహారం మీద చాలా పాలు ఉన్నాయి. ఎట్లా అంటే వేడి ఆహారము చల్ల ఆహారం అనేది ఉండదు, అంటే హాట్ ఫుడ్ కోల్డ్ ఫుడ్ ఏమి ఉండదు. కొందరు పేరెంట్స్ అంటే చాలా మంది సొసైటీలు పేరెంట్స్ కాదు, ఈ ఫుడ్ హాట్ అంటే మీట్ హాట్, మీట్తో వేడవుతుంది, తర్వాత మామిడి పండు తింటే వేడవుతుంది, సీతాఫల పండు తింటే, అరటి పండు తింటే సర్ది అవుతుంది, జలుబు అవుతుంది, ఇట్లాంటి చాలా అపోహలు ఉన్నాయి. ఏ ఆహారమైనా తల్లికి నచ్చిన ఏ ఆహారమైనా తల్లి తినాలి, తల్లికి ఆరోగ్యకరమైన పోషకాలు ఇచ్చే ఆహారం ఏదైనా తినాలి. దానివల్ల బేబీకి, మదర్కి, ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితిలో మనం తీసుకునే ఆహారం, ఇంట్లో ఫ్రెష్గా కుక్ చేసి తీసుకునే ఆహారం వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, ఇద్దరికి, తల్లికి బేబీకి ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి మనం ఇట్లాంటి అపోహలని తొలగించాలండి.
0: శ్రీకాంత్ గారు, ఇప్పుడు బేబీకి ఏదైనా అనారోగ్య సమస్యలున్నా తల్లిని ఏ ఫుడ్ తినొద్దు, ఆ ఫుడ్ తినొద్దు అంటారు, నిజంగా అలా ఏమన్నా తింటే ఆ ఎఫెక్ట్ బేబీ మీద పడుతుందా? బేబీకి అనారోగ్యం ఉన్నప్పుడు,
1: బేబీకి అనారోగ్యం ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారం మీద డిపెండ్ కాదు. అంటే తల్లి లాంగ్ టర్మ్ లో తీసుకున్న పోషకాహారం వల్ల బెనిఫిట్ అవుతుంది, కానీ తల్లి తీసుకోకూడని ఆహారం అంటూ ఏది లేదు. బేబీకి ప్రాబ్లం ఉంటే బేబీకి సంబంధించిన మనం ట్రీట్మెంట్ చేయించాలి, కానీ తల్లి ఆహారంలో రిస్ట్రిక్ట్ చేయదు. తల్లి కావాల్సిన తనకు నచ్చిన ఆహారం తీసుకోవచ్చు, హెల్దీగా ప్రిపేర్ చేసిన ఆహారం తప్పకుండా తీసుకోవచ్చు.
0: ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు ఈశ్వర్ రెడ్డి అండి, మేము ఇక్కడ నారాయణ నుంచి ఫోన్ చేస్తున్నాము. మాకు ఒక చిన్న, హలో
1: చెప్పండి ఈశ్వర్ రెడ్డి గారు.
2: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే. మాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా బిడ్డ పుట్టినప్పుడే మురి పాలు తాపించాలని అంటారు కదా,
1: అవునండి,
2: అది ఎప్పటి వరకు సార్? అంటే ఆ రోజు ఫస్ట్ తాపించకపోతే ఇంకా మురి పాలు కావా, అది ఎన్ని రోజుల వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది అనేది మాకు కొద్దిగా.
1: ఈశ్వర్ గారు, మురిపాలు అన్నవి పుట్టగానే స్టార్ట్ అయ్యి ఒక 2-3 డేస్ పాటు మురిపాలు కంటిన్యూ అవుతాయి, తర్వాత మిల్క్ చేంజ్ అవుతుంటుంది. సో డేస్ పెరుగుతున్న కొద్ది మిల్క్ చేంజ్ అవుతుంది. అంటే మనం స్టార్ట్ చేసిన, పుట్టగానే స్టార్ట్ చేసిన మిల్క్ మదర్

0: వచ్చే మిల్క్ అది కంటిన్యూస్ గా మనం ఇస్తూనే ఉండాలి, అంటే మధ్యలో గ్యాప్ ఏమి ఉండదు. సో గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా ఇవ్వాలి. ఫస్ట్ వచ్చే మిల్క్ లో ఈ యాంటీబాడీస్ చాలా ఉంటాయి కాబట్టి తప్పకుండా అది బేబీ నీరు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి తప్పకుండా మురుపాలు ఇవ్వాలి. తర్వాత వచ్చే మిల్క్ లో కూడా రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి మనకు, అంటే షుగరు, ప్రోటీను, వాళ్ళకి కావాల్సిన వైటమిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సమృద్ధిగా. సో కాబట్టి మురుపాలతో పాటు తర్వాత వచ్చే మిల్క్ కూడా కంటిన్యూ చేయాలి.
1: థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. డాక్టర్ శ్రీకాంత్ గారు, ఇప్పుడు గ్రామాల్లో అయినా పట్టణాల్లో అయినా తల్లి పాలల మీద ఇంకా ఎలాంటి అవగాహన అవసరం? ఎందుకంటే మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పారు, ఒకప్పుడు 67% మదర్స్ బిడ్డకి తల్లి పాలిస్తే అది ఇప్పుడు తగ్గింది, ఓన్లీ 57% ఆఫ్ మదర్స్ బిడ్డలకి పాలిస్తున్నారని, అది మీ కవిత రూపంలో ఏమన్నా మా శ్రోతలకు వివరిస్తారా?
0: సో తప్పకుండా అండి, ఇది చాలా బాధాకరం. అంటే ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ లో తల్లులు బిడ్డకి పాలు ఇవ్వటంలో వెనకం చేస్తున్నారు అనేది కొంత బాధ కలిగించే విషయం. ఇది వాళ్ళ వాళ్ళ బేబీకే కాకుండా సమాజానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఈ సందర్భంగా నేను ఒక చిన్న కవిత రాశాను తల్లి పాలని ఎంకరేజ్ చేసే విధంగా. సో అది మీతో షేర్ చేసుకుంటాను.
1: మీరు వింటున్నారు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, 2955-0923, STD కోడ్ 040 యాడ్ చేసి ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు మన డాక్టర్ శ్రీకాంత్ గారు తల్లిపాల వారోత్సవాల గురించి ఒక మంచి కవిత రాశారు, అది విందాం.
0: ఇప్పుడు ఆ కవిత చదువుతానండి తల్లిపాల ప్రాశస్తంపై. తల్లిపాలు అవి పాపకు మేలు, తొలి 6 నెలల పాటు అవే చాలు, 100 ఏళ్ళు కాపాడే కవచాలు. తల్లిపాలు పెంచు బంధాలు, పసుపు రంగు మురుపాలు ఔషధాలు, నిజమండి లేవసలు దోషాలు. తల్లిపాలు తీపి తాయిలాలు, బిడ్డ నోటి కవి ఎంతో మధురాలు, నిండి ఉండు పోషకాలు ఖనిజాలు. తల్లిపాలు చేయు వేల మేలు, చేయకండి అమ్మలార తప్పిదాలు, ఇవ్వకండి మీ పాపకు పోతపాలు. తల్లిపాలు మేలు అమృతాలు, దరిచేరవు పాపాయిని రోగాలు, నిలబెట్టు కోట్లాది ప్రాణాలు. తల్లిపాలు అవి ఉచితాలు, తీర్చుబిడ్డకున్న అన్ని అవసరాలు, భగవంతుడు జీవకోటికిచ్చువరాలు. తల్లిపాలు ఎంతో మేలు, తల్లిపాలు ఎంతో మేలు, పాలిచ్చు అమ్మలకు జేజేలు, పాలిచ్చు అమ్మలకు జేజేలు, పాలిచ్చు అమ్మలకు జేజేలు.
1: అద్భుతమైన కవిత అండి, నిజంగా చాలా మంది తల్లులు ఈ కవిత విని వాళ్ళందరికీ జేజేలు పలుకుతాం. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మంగా భాస్కర్ సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: చెప్పండి
2: మేడం.
0: నమస్తే, చెప్పండి, వింటున్నాను. చెప్పండి.
2: నమస్తే అండి, మీ కవితకు వందనం అండి, అద్భుతంగా చెప్పారు. చిన్న డౌట్ ఏంటంటే,
0: చెప్పండి,
2: పూర్వం 5 ఏళ్ళు చివరకు పాడిచ్చేవారు కదండి పిల్లలకి, మరి ఇప్పుడు 6 నెలలు 8 నెలలు చాలు అంటున్నారు, సంవత్సరం అయితే ఇంకా అసలు ఇవ్వద్దు అంటున్నారు, ఏది బెటర్?
0: మీరు చెప్పింది చాలా కరెక్ట్. మన ఇంతకుముందు మాట్లాడి చెప్పినట్టు తల్లిపాలు 6 నెలల పాటు తల్లిపాలు ఇవ్వాలి, 6 నెలల తర్వాత కూడా తల్లిపాలు 2 సంవత్సరాల వరకు తప్పకుండా ఇవ్వాలి, 2 సంవత్సరాల తర్వాత కూడా తల్లికి కనుక మిల్క్ వస్తే తప్పకుండా మనం ఎంకరేజ్ చేయాలి. సో అప్పర్ లిమిట్ అన్నీ లేదమ్మా, మీరు అన్నట్టు 5 సంవత్సరాలు కూడా ఇవ్వచ్చు తల్లికి పాలు వస్తే. కాకుంటే మనం ఇప్పుడంతా ఫాస్ట్ గా, ఇప్పుడంతా రోబోటిక్ గోల్ ఉన్నాం కాబట్టి మనం అంతా హర్రి బరీ చేయాలనుకుంటున్నాం, T20 టైం కాబట్టి మీరు చెప్పినట్టు మనం స్లో కావాలి, మన తల్లి పాలు ఎంత కాలం వీలైతే అంత కాలం ఇవ్వాలి, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయమ్మా. థ్యాంక్ యూ.
1: డాక్టర్ శ్రీకాంత్ గారు, ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈసారి ENO ఇచ్చిన థీమ్ ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటండి?
0: సో మనం క్రియేట్ చేయటం, అవేర్నెస్ క్రియేట్ చేయటం ద్వారానే మనము ఇంకా ఎక్కువ సంఖ్యలో మనం పిల్లలకి పాలు అందించే, తల్లిపాలు ఇచ్చే అందించే అవకాశం మనం తీసుకోవచ్చు. మనం మాట్లాడుతుండాలి దాని గురించి, సో ఎంకరేజ్ చేయాలి, దాంట్లో వాళ్ళకు ఉన్న అపోహలు దూరం చేస్తుండాలి. మిత్స్ చాలా మెయిన్ ఏంటంటే మిత్సే, అపోహలే, ఈ అపోహలు దూరం చేయడం

0: అట్లానే మనము సక్సెస్ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్ మనము కంటిన్యూ చేయగలుగుతాం. నిర్మ గారు,
1: శ్రీకాంత్ గారు, చివరగా తల్లులకు అలాగే కాబోయే తల్లులకు అలాగే పెద్దవాళ్ళకి, ఎందుకంటే మీరు అన్నారు కుటుంబ సభ్యుల సహకారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ బిడ్డకి తల్లి పాలిచ్చే విషయంలో అని అన్నారు, కాబట్టి చివరికి మీరు అందరికి ఇచ్చే సందేశం ఏంటి?
0: సో తల్లి పాలు ఇవ్వటం అన్నది సులువు, సులువు కాదు, ఈజీ నాట్ సో ఈజీ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో తల్లి పాలు ఇవ్వటం అన్నది ఓన్లీ తల్లి బాధ్యత కానే కాదు, ఆ తల్లి గా మారకముందు కౌమార దశలో ఉన్న బాలిక తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యత. సో ప్రెగ్నెన్సీ, పెళ్ళై ప్రెగ్నెన్సీ స్టార్ట్ కాగానే ఆ ప్రెగ్నెంట్ ఫీమేల్ని చూసుకునే భర్త, వాళ్ళ అత్తమామలు, వాళ్ళ తల్లిదండ్రులు, ఆ తల్లిని ట్రీట్ చేసే అంటే ఆ తల్లికి చెకప్ చేసే ఆబ్స్టిషియన్ బాధ్యత. ఎందుకంటే మనము ఆ ప్రెగ్నెన్సీ టైంలోనే మనం ట్యూన్ చేస్తే కనుక, తనకున్న అపోహలు దూరం చేస్తే కనుక, తనకున్న భయాందోళన దూరం చేస్తే కనుక మనం సక్సెస్ఫుల్ ఫీడింగ్ వరకు వెళ్తాం. అంతేకాకుండా తర్వాత తను డెలివరీ టైంలో మనం ఎంత తొందరగా బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయించడం అన్నది అక్కడ ఉన్న ఆబ్స్టిషియన్ బాధ్యత, అక్కడ ఉన్న నర్స్ బాధ్యత, అక్కడ ఉన్న న్యూరోటాలజిస్ట్ బాధ్యత, పీడియాట్రిషియన్ బాధ్యత. సో వీళ్ళు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. సో తర్వాత రెగ్యులర్ పీడియాట్రిక్ చెకప్కి వస్తారు, వెల్బీబీ క్లినిక్స్ అని, వ్యాక్సినేషన్ కోసం అని మా దగ్గర పిల్లలు వస్తారు, తల్లులు వస్తారు. సో ఆ టైంలో నా బాధ్యత ఏంటంటే ఆ తల్లిదండ్రుల్ని, ఆ ఫ్యామిలీని ఎంకరేజ్ చేయడం అనేది నా బాధ్యత. సో అంతేకాకుండా వర్క్ ప్లేస్లలో కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఎంప్లాయర్స్ ఎవరు వస్తున్నారో వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్కి ఫీడింగ్ మదర్స్కి, నర్సింగ్ మదర్స్కి సరైన సౌకర్యాలు కల్పించడం అనేది వాళ్ళ బాధ్యత. మనందరం ఒక టీంలా పనిచేస్తే ఈ మహత్కార్యంలో మనం భాగస్వామ్యం అయితే కనుక మనం దేశాన్ని, ఈ సమాజాన్ని స్ట్రాంగ్గా, దృఢంగా చేయగలుగుతామండి.
1: ఖచ్చితంగా అండి, అందరి భాగస్వామ్యంతో ప్రతి తల్లి తమ బిడ్డకు పాలివ్వాలని కోరుకుందాం. శ్రీకాంత్ గారు, ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి మా స్టూడియోకి వచ్చి మేము అడిగిన ప్రశ్నలకు అలాగే మా శ్రోతలు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా జవాబులు చెప్పి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి మీకు. నమస్కారం
0: నీలిమ గారు. మీకు తర్వాత అన్ని రేడియోకి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ మంచి కార్యక్రమం పాల్గొన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానండి.
2: పేషెంట్కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన, సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
4: ఇంతవరకు మీరు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. అనుసంధానకర్త శ్రీమతి కె. నీలిమా.

ఆకాశ శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. నెలవారీ సమయం 5 గంటలు.

అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా ప్రసన్నమైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి. ఈ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం చెప్తుంది నిజామాబాద్ ఎఫ్ఎం.

కార్యక్రమంలో మొదటగా వినబోయే పాట చిల్లర దేవుళ్ళు చిత్రమైనది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంద నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, అద్దిక్చారి, శ్రీకాంచారి ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

0: మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
0: 24 గంటలు అత్యవసర సేవలు,
1: NABH గుర్తింపు,
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: మేడం, నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS, నమ్మకానికి, నాణ్యతకు హామీ.

0: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపే కార్యక్రమం మన ఆలయాలు.
1: నిజామాబాద్ నగరంలోని శ్రీ జెండా బాలాజీ ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

0: కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30
1: తప్పక వినండి, తరించండి.
0: శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూతబిందు, క్యాట్రాక్ట్, చూపు తగ్గడం గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నోకల్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట హిట్లర్ చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బాబురావు, రజని, బండారు త్రిమూర్తులు గుప్తా, సుధీర్, గృహలక్ష్మి, దేవాంశ్, స్వరూపారాణి, లక్ష్మణరావు, నాగ్నాథ్ గుప్తా, రాజశేఖర్, పువ్వుల ఈశ్వరరావు వీరందరి కోసం ఈ పాట.

0: పాట విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ ఈ నెల 13 వరకు కొనసాగుతుంది. ఇందులో బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ మరియు బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశం పొందదలిచిన విద్యార్థులు విశ్వవిద్యాలయం అధికార వెబ్సైట్ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తు ఫారం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి. గమనిక విన్నారు. ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 8వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితాకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

మీకు నచ్చిన పాట మా అభిరుచి కార్యక్రమంలో వినాలనుకుంటే మీరు రాయండి పోస్ట్ కార్డ్. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశ వాణి, నిజామాబాద్ కేంద్రం. రాస్తారు కదూ, మరచిపోవద్దు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట సంసారం ఒక చదరంగం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వెల్లుల్లి లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగనాథ్సయ్య, అద్వైత, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ సహస్ర, జోగి నర్సయ్య, పద్మ, శ్రీహర్షిని, బాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక, బండి కిషోర్, హరిప్రియ, వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 8వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయజిత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతిలో మంటగా ఉండటం, అజీర్తి మలబద్ధకం వేధించటం, తరచుగా వాంతులు వెక్కిలు రావటం, ఇంకా పచ్చకమ్మేర్లు రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

అదేవిధంగా మరొక గమనిక, ఈ నెల 9వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటే హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మీకు నచ్చిన పాట మా అభిరుచి కార్యక్రమంలో వినాలనుకుంటే మీరు రాయండి పోస్ట్ కార్డ్. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్ కేంద్రం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట బొబ్బిలి పులి చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తిమ్మాపూర్ నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, వేదవతి, వినోద్, భూమేశ్వర్, భూలక్ష్మి, మీరందరి కోసం ఈ పాట.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వచ్చాలు మరియు అంకుత్వచాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 9వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయజిత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఇంతటితో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: వింటున్నారు లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు. ఇప్పుడు విన్నాం కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్నా మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: పోలీస్
5: మిస్ సీమా
4: చెప్పండి.
5: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
4: కానీ నేను ఎందుకు?
5: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
4: డిజిటల్ అరెస్ట్?
5: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
4: ఇంత డబ్బా?
5: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
4: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
6: హలో మమ్మా.
4: హాయ్.
7: ఆర్బీఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
8: హ్యాపీ యానివర్సరీ డియర్.
9: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
8: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
9: ఏమీ కాలేదనే కదా నా బాధ.
8: అంటే
9: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
8: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
9: సంప్రదించండి.
8: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
9: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్ వాడి నిజామాబాద్.
8: ఫోన్ 0846225334.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
10: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
11: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
12: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఆర్ఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఆర్డిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
11: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
13: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
14: సైబాల్.
15: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్

జియా టీచర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జియా టీచర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.

ఇంతటితో లలిత సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నెలంలో సమయం 6:45. ఇప్పుడు విన్నాం సినీ రంగని.

0: పాట విన్నారు. ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై సినీ కార్యక్రమం. తర్వాత వినబోయే పాట సీను చిత్రంలోనిది.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకు వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీరు వింటున్న ఈ పాట పెళ్లి చేసుకుందాం చిత్రంలోనిది.

ఇంతటితో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. అదేవిధంగా 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇంకా 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుండి 1,05,00,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. తెలంగాణలో గత 20 నెలల్లో 150 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటు ద్వారా 150,000 మందికి ఉపాధి లభించిందని ఐటీ శాఖ మంత్రి దుగ్గిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు దేశానికే ఆదర్శంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్ట్రంలో రాగల 7 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుండి 1,05,00,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి కార్యక్రమం ప్రారంభం కానుండగా అదే రోజు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్డుల పంపిణీ చేపట్టనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి తెలిపారు. కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. తెలంగాణలో గత 20 నెలల్లో 150 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటు ద్వారా 150,000 మందికి ఉపాధి లభించిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ట్లో జేఎల్ఎల్ సంస్థ ఏర్పాటు చేసిన జీసీసీని మంత్రి ఈరోజు ప్రారంభించారు. తెలంగాణలో జీసీసీల విస్తరణకు అత్యుత్తమ మౌలిక వసతులు, నైపుణ్యమున్న మానవ వనరులు, పరిశ్రమలకు అనుకూల విధానాలు దోహదపడుతున్నాయని చెప్పారు. ఏఐ, డీప్టెక్, అధునాతన సాంకేతిక రంగాలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. జేఎల్ఎల్ జీసీసీ ద్వారా వచ్చే 2 ఏళ్లలో సుమారు 1,600 మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు దేశానికే ఆదర్శంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈరోజు సిద్దిపేట జిల్లా తంగళపల్లిలో నిర్మాణంలో ఉన్న స్కూల్ భవన నిర్మాణం పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డుదారులకు నాణ్యమైన సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు ఖమ్మం జిల్లా ఈశ్వర మాదారంలోని చౌక ధరల దుకాణంలో రేషన్ కార్డుదారులకు 3 నెలల ఉచిత సన్నబియ్యాన్ని మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన సన్నబియ్యాన్ని ప్రజలకు ఉచితంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అనంతరం మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దేశంలో గిరిజన, వైద్య, వెల్నెస్, ఎంఐసిఇ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. స్వదేశ్ దర్శన్ 2.0లో భాగంగా గిరిజన ప్రాంతాల్లో హోంస్టేలను అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. ఎఫ్ఐఆర్లకు ఘనత తనదేనని చెప్పుకుంటూ కేసులు నమోదు చేసిన పోలీస్ అధికారినే రాష్ట ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించిందని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ప్రధానమంత్రిపై అభ్యంతరకర సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి బీజేపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపారు. ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకంతో కలిసి ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా శాసనసభా భవనం మెంబర్స్ లాంజ్లో ఆయన చిత్రపటానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశగా శ్వాసగా యావత్ జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ అని స్పీకర్ ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లోని సెర్ఫ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సీతక్క జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాకవి గద్దర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. గద్దర్ ఆటాపాట తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. తన పాటల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని నింపారని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటే తన జీవిత లక్ష్యంగా కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉపాధి హామీ, ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి సీతక్క తెలిపారు. పేస్కేల్ అంశం పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో జేఏసీ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి పేస్కేల్, క్యాడర్ స్ట్రెంగ్త్, బదిలీలు, ఇతర సర్వీస్ అంశాలపై చర్చించారు. గ్రామీణ పారిశుద్ధ్య సేవల బలోపేతానికి స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా నిధుల అంచనాపై అధ్యయనం నిర్వహించేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ బృందం, యునిసెఫ్ ప్రతినిధులు ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యునిసెఫ్ స్టేట్ వాష్ కన్సల్టెంట్ ఎన్ శ్రీహరి మాట్లాడుతూ,
1: సెగ్రిగేషన్ షెడ్ ఇవన్నీ నెలకొల్పడానికి గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్ వస్తుంది. 70% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి అయితే 30% మన గ్రామ పంచాయతీ వాళ్ళు అలా చేసుకోవడం జరుగుతుంది. దీనిలో ఉన్న సాధక బాధకాలు ఏమిటి అని వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ సూచనలు సలహాలు కూడా మేము తీసుకోవడం జరిగింది.
0: ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాల ద్వారా తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్నామని మహబూబాబాద్ జిల్లా సంక్షేమ అధికారి శిరీష తెలిపారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
2: తల్లిపాల ప్రాముఖ్యత ఏంటి, దాన్ని మిస్ చేయడం వల్ల బిడ్డ ఎంత లాస్ అవుతాడు అనేది కూడా మేము చాలా క్లియర్ గా అవగాహన కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నామండి. రేపటి వరకు కూడా ఇలాగే అంగన్వాడీ సెంటర్ లెవెల్, సెక్టార్ లెవెల్, మండల్ లెవెల్లో, అలాగే డిస్టిక్ లెవెల్లో కూడా మేము కార్యక్రమాలను కంటిన్యూ చేస్తాము.
0: రాష్ట్రంలో రాగల 7 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు అక్కడక్కడా వీచే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు ఈరోజు అన్ని జిల్లాల్లో నిర్వహించారు. మహబూబాబాద్ లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ గరిమ అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ నివాళులర్పించారు. వరంగల్ జిల్లాలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, హనుమకొండ జిల్లాలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రవి, మెదక్ జిల్లాలో కలెక్టర్ ప్రతిమా సింగ్, నిజామాబాద్ లో కలెక్టర్ భవేష్ మిశ్రా, మంచిర్యాల జిల్లాలో కలెక్టర్ కుమార్ దీపక్, సూర్యాపేట జిల్లాలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ నివాళులర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అనంతారం గ్రామ పంచాయతీలో చేపడుతున్న సమగ్ర అభివృద్ది కార్యక్రమాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం దానకిషోర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి ఈరోజు సమీక్షించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుండి 1.5 కోటి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. తెలంగాణలో గత 20 నెలల్లో 150 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటు ద్వారా 150,000 మందికి ఉపాధి లభించిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: आशीष यादव टी धरणीधरन तथा चक्रक्षेपिका अमानत कंबोज च स्वप्रतिस्पर्धानां अंतिमचक्रं प्रविष्टवन्तः इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలమూరు సమయం 6:30 సమాచార దర్శిని. వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు అంటూ అదనపు కలెక్టర్ వి భుజంగరావు గారు నిజామాబాద్ 3 సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ వి భుజంగరావు స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం అన్ని సంక్షేమ శాఖల, ప్రభుత్వ విద్యా సంస్థల అధికారులు, నిర్వాహకులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష జరిపారు. ఇటీవల పలు హాస్టళ్లు, గురుకులాలను క్షేత్రస్థాయిలో సందర్శించి ఆ సమయంలో నిర్వహణాపరమైన లోపాలు తన దృష్టికి వచ్చాయని, తక్షణమే వాటిని సరిదిద్దుకోవాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం నిర్దేశించిన మెను ప్రకారం విద్యార్థిని విద్యార్థులకు డైట్ సమకూర్చాలని సూచించారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలు నాణ్యమైన తాజా కూరగాయలు, పండ్లు, మాంసాహారము సరఫరా చేసేలా నిశిత పర్యవేక్షణ జరపాలని, ఒకవేళ ఎవరైనా నాసిరకం వస్తువులు, చికెన్, మటన్ వంటివి సరఫరా చేస్తే వెంటనే షోకాస్ నోటీసు జారీ చేస్తారని ఆదేశించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో అలసత్వం వహిస్తే ఎంతమాత్రం ఉపేక్షించబోమని, నిబంధనలు పాటించని కాంట్రాక్ట్ ఏజెన్సీలను రద్దు చేసి కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని హాస్టళ్లు, గురుకులాల నిర్వాహకులకు హితవు పలికారు. మండల ప్రత్యేక అధికారులు, ఆర్సీఓలు క్రమం తప్పకుండా విద్యాసంస్థలను సందర్శిస్తూ నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఈఓ అశోక్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమాచారం నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయడమైనది. ప్రబోధ గీతం

మది నిండా దేశభక్తిని నింపే ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నీలమల సమయం 6:35. ఇప్పుడు మీరు వింటారు సినీ రంజని. మీరు వింటున్న ఈ పాట రామ్బన్ 2 చిత్రంలోనిది.

ఇంతటితో సినీరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు వ్యవసాయంలో మల్చింగ్ పద్ధతి చేపట్టి చక్కటి ఉత్పత్తిని పెంచుకోవలసిందిగా రైతులకు సూచిస్తున్నారు. ఈ విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక భూమిక పోషిస్తుంది. ఇప్పటికీ 20-70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుత వ్యవసాయంలో అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం పెరిగి నేల, నీరు, వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడే నీటి లభ్యత తగ్గుతుంది. కొన్ని ప్రాంతాల్లో లభ్యత పెరిగినప్పటికీ అధిక ఖర్చుతో కూడుకుంది. కాబట్టి వ్యవసాయంలో పంట వనరుల ఉత్పాదకతను పెంచడానికి కొన్ని పద్ధతులను ఆచరించాల్సిన అవసరం ఉంది. నేల, నీరు, వాతావరణ పరిరక్షణకు పాటించవలసిన మెలకువలో మల్చింగ్ లేదా ఆచ్ఛాదన ముఖ్యమైనది. మల్చింగ్ అనే పదం జర్మన్ భాషలో మల్ అనగా కుల్లడానికి మృదువైనది అనే పదం నుండి ఉద్భవించింది. మొక్క చుట్టూ వ్యాపించి ఉన్న వేరు వ్యవస్థను ఏదైనా పదార్థాలతో కప్పి ఉంచి మొక్క వేర్లను వేడి, చల్లదనం, వర్షాభావ పరిస్థితుల నుండి కాపాడడాన్ని మల్చింగ్ అంటారు. సాధారణంగా వివిధ పదార్థాలతో మల్చింగ్ చేసినప్పటికీ ప్రధానంగా రెండు రకాలుగా, అనగా సేంద్రియ, కృత్రిమ మల్చింగ్ విధానాలను వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు ఈ విధంగా. అయితే ఇప్పుడు కృత్రిమ మల్చింగ్ పద్ధతి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మన రైతులు ఉపయోగించుకోవాలి అన్న సూచనలు మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నేలలో కలిసిపోని పదార్థాలను ఆచ్ఛాదనంగా అంటే మల్చింగ్కు వాడకాన్ని కృత్రిమ మల్చింగ్ అంటారు. పిండి చేసిన రాళ్ళు, కంకర, గులకరాలు. అయితే శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ మల్చింగ్ విధానానికి పనికొచ్చే పదార్థాలను ఈ విధంగా వివరిస్తున్నారు. పిండి చేసిన రాళ్ళు, కంకర, గులకరాలను ఉపయోగించి వీటిని 3-4 సెంటీమీటర్ల పొలాల్లో పండ్ల చెట్ల మొదల్లో వాడవచ్చు. వీటి ద్వారా కలుపు నివారణతో పాటు నేలలో తేమ ఆవిరి కాకుండా నిల్వ ఉంటుంది. ప్లాస్టిక్ మల్చింగ్ సిస్టము గురించి ఈ విధంగా, ప్లాస్టిక్ షీట్తో మొక్క చుట్టూరా కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ షీట్ తేలికగా ఉండి తక్కువ ధరలకు లభిస్తున్నందున రైతులలో మంచి ఆదరణ పెరిగి వీటి వాడుక గణనీయంగా పెరిగింది. ప్లాస్టిక్ మల్చింగ్ చేయడం ద్వారా మనకు కలిగే లాభాలు, ప్లాస్టిక్ మల్చి నేలలో ఉండే తేమను ఆవిరి కాకుండా అడ్డుకొని బిందు నీటి పద్ధతిలో నీరు అందిస్తే నీటి ఆదాతో పాటు ఉన్న నీటిని మరికొంత విస్తీర్ణంలో పంటల సాగుకు వాడవచ్చు. నీటి ఆవిరిని తగ్గించడంతో లోతైన నేల పొరల్లోని లవణాలను పై పొరలోకి రాకుండా పంటను కాపాడుతుంది. కలుపు మొక్కలపై సూర్యరశ్మి పడకుండా కిరణజన్య సంయోగ క్రియ అడ్డుకొని వాటి పెరుగుదల తగ్గిస్తుంది. రసాయన ఎరువులను మొక్కల మొదళ్ల దగ్గర వేయడం ద్వారా నీటి ద్వారా జరిగే పోషకాల నష్టాన్ని తగ్గిస్తుంది. నేలలో తేమ సరైన పాలలో ఉండడం చేత నేల గుల్లబారి, మొక్కల వేరు వ్యవస్థ దృఢంగా ఉండి భూమి లోపల ఉన్న పోషకాలు మొక్కలకు సమృద్ధిగా లభిస్తాయి. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల నేలలో ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య చర్యలు పెరిగి మొక్కలకు అన్ని పోషకాలు అందుతాయి. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ కొన్ని రకాల పురుగులకు వికర్షకంగా కూడా పనిచేస్తుంది. పారదర్శక ఫిల్మ్ కలిగిన మల్చింగ్ షీట్ ద్వారా వేసవిలో నేలలోని చీడపీడలను సూర్యరశ్మి సహాయంతో నివారిస్తుంది. శీతాకాలంలో రాత్రి సమయంలో కూడా నేలవెచ్చగా ఉండి విత్తనం మొలకెత్తే సమయం తగ్గడంతో పాటు బలమైన వేరు వ్యవస్థ కలిగి నాణ్యమైన మొక్కగా పెరుగుతుంది. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ భారీ వర్షాలు కురిసినప్పుడు నేల కోత కాకుండా నివారిస్తుంది. సేంద్రియ మల్చింగ్ పోలిస్తే అధిక సమయం మన్నిక కలిగి ఉంటుంది ఈ ప్లాస్టిక్ మల్చింగ్. ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ రకాల గురించి మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నలుపు రంగు మల్చింగ్ షీట్లు నీటిని ఆవిరి కాకుండా సూర్యరశ్మిని ప్రసరించకుండా

0: నేల ఉష్ణోగ్రత పెరిగి కలుపు మొక్కల పెరుగుదలను అడ్డుకుంటుంది. ఇక పారదర్శక మల్చింగ్ సీట్లు వేసవి నేలలో సూర్యరశ్మి లోపలికి ప్రసరించడం ద్వారా క్రిమి కీటకాలను, తెగుళ్లను, కలుపు విత్తనాలను నివారించవచ్చు. పసుపు నలుపు రంగు మల్చింగ్ సీట్లు రెండు వైపులా వేరువేరు రంగు కలిగిన సీట్లు వాడడం ద్వారా అన్ని కీటకాలను ఆకర్షించి అవి కలుగజేసే నష్టాన్ని తగ్గిస్తాయి. తెలుపు నలుపు రంగు మల్చింగ్ సీట్లు నేలను చల్లగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ఇక వెండి రంగు నలుపు రంగు మల్చింగ్ సీట్లు తేనె మంచు పురుగు, తెల్లనల్లి పురుగులకు వికర్షకంగా పనిచేసి వాటి ఉధృతిని తగ్గిస్తాయి. అయితే ప్లాస్టిక్ మల్చింగ్ సీట్లు ఎంపిక, వాడకం గురించి ఈ విధంగా కొన్ని సూచనలు, జాగ్రత్తలు తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. వివిధ మందం గల ప్లాస్టిక్ సీట్లను మైక్రాన్లలో లేదా గేజ్లలో కొలుస్తారు. మల్చింగ్ సీట్లు 7 నుండి 200 మైక్రాన్ల మందంలో ఉండి వివిధ కాల పరిమితి కలిగి పంటలకు వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకు స్వల్పకాలిక పంటలకు తక్కువ మందం గల సీటును, దీర్ఘకాలిక పంటకు ఎక్కువ మందం గల సీటును వాడవలసి ఉంటుందని సిఫార్సు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. పంట మొక్కల చెట్లు వివిధ ఎదుగుదల దశలో 20 నుండి 80% విస్తీర్ణంలో మల్చింగ్ చేయవలసి ఉంటుంది. కాలాన్ని బట్టి కూడా వేసవి కాలంలో తెలుపు రంగు, శీతాకాలంలో నలుపు రంగు, వర్షాకాలంలో రంధ్రాలు కలిగిన మల్చింగ్ సీట్లను వాడవలసి ఉంటుంది. ఇక ఈ ప్లాస్టిక్ మల్చింగ్ చేసే విధానము గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. విత్తుటకు ముందు ఈ మల్చింగ్ సీట్లను ఏ విధంగా ఉపయోగించాలి? మల్చింగ్ సీట్లపై మొక్కల వరుసలు, రెండు మొక్కల మధ్య దూరాన్ని బట్టి పొలంతో విత్తుటకు ముందే రంధ్రాలు చేసుకుని పొలంలో సీటుకు 5-10 సెంటీమీటర్ల లోతు గాడి తీసుకొని సీటును కత్తిరించి చివర్లను గాడిలోకి పోయేటట్లు చేసి మట్టితో కప్పాలి. దీని వలన మల్చింగ్ సీట్ గాలికి ఎగరకుండా ఉంటుంది. ప్రస్తుతం మొక్కల వరుసల, మొక్కల దూరాన్ని బట్టి ట్రాక్టర్తో నడిచే మల్చింగ్ను పరిచే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇంకో విధానము నాటిన పైరుకు మల్చింగ్ చేసే విధానం గురించి శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకు. మల్చింగ్ సీటును మొక్కలకు అనువైన పరిమాణంలో కత్తిరించుకొని వాటిని మొక్క చుట్టూ తొడిగి అన్ని వైపులా మల్చింగ్ సీటును గాడిలాగా తీసి 4-6 ఇంచుల మందంలో మట్టితో కప్పాలి. ప్లాస్టిక్ మల్చింగ్ వాడకంలో పాటించవలసిన మెలకువలు ఈ విధంగా సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్లాస్టిక్ మల్చింగ్ సీట్పై మధ్యలో పైపుతో కానీ, కాల్చిన గొట్టంతో కానీ రంధ్రాలను చేసి అందులో విత్తనాలను వేసుకోవాలి. ప్లాస్టిక్ సీటును పరిచే సమయంలో ఒకవైపు సీటును నేలలో గాడిలో కప్పి ఉంచి మిగతా సీటును పొడుగ్గా లాగాలి. మల్చింగ్ సీటు పరిచే ముందుగానే నేలను బాగా తయారు చేసి ఎరువులను వాడాలి. మల్చింగ్ సీటును బలంగా లాగరాదు. సీటును మరి వదులుగా బిగుతుగా అమర్చకుండా, వేడి సమయంలో వ్యాకోచించకుండా, చల్లని సమయంలో కుంచడానికి అనువుగా ఉండాలి. ఈ మల్చింగ్ సీటును అధిక ఎండ ఉన్నప్పుడు కాకుండా ఉదయం సాయంత్రం వేళల్లో పరుచుకోవాలి. ప్లాస్టిక్ మల్చింగ్ సీటు వేసినప్పుడు డ్రిప్ పద్ధతిలో సాగునీరు అందిస్తే చాలా ఉపయుక్తంగా ఉంటుందని రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా మన రైతు సోదరులకు ప్లాస్టిక్ మల్చింగ్ విధానాన్ని పాటించి చక్కటి మొక్కలను, చక్కటి పంటలను పండించి అధిక ఆదాయాన్ని పొంది సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు.
1: ఇంతవరకు మీరు వ్యవసాయ సూచనలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలంబన సమయం 7 గంటలు. ప్రసార వివరాలు. మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారం కానున్న వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న వివరాలు తెలుసుకుందాం. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పత్తి పంటలో చీడపీడల నివారణ గురించి కృషి విజ్ఞాన కేంద్రం పాలెం ఎస్ఎంఎస్ ప్లాంట్ ప్రొటెక్షన్ డాక్టర్ ఓ శైల గారు మరియు అనుసంధానకర్త డాక్టర్ వీరన్న బుఖ్యా గారు వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా ఇష్టమైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి వింటారు. 8:15 పార్లమెంటు సమీక్ష కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 చట్ట మరియు న్యాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని న్యాయ విభాగం ఎపిసోడ్ 5వ ప్రాయజ్యోతి కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:45 సినీ గీతాల కార్యక్రమం వింటారు. 10:00 మధురమైన గీతాలతో మధుర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 ఈనాటి మా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇక రేపు ఉదయం ప్రసారం కానున్న వివరాలు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో దేవి స్తుతి వింటారు. 6:40 సూక్తి సుధా ప్రసారమవుతుంది. 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం. ఇంకా 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హృదయ రాగాల కార్యక్రమం మిమ్మల్ని అలరిస్తుంది 1 గంట పాటు. 10:00 వివిధ భారతీయ తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ప్రసార వివరాలు విన్నారు.

వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సుమారు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించే గోవర్ధన్ బయో ఇంధన పథకానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజును నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా

0: శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 150,000 ఉద్యోగాలు సృష్టించబడతాయన్నారు. ఈ పథకం 2026-27 నుండి 2035-36 వరకు అమలు చేయబడుతుందని చెప్పారు.
1: కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ఇస్కా ప్రొడక్షన్ ఏక్ డెకేడ్ కే అందర్ 10 గుణా బడానే కా టార్గెట్ కరీబ్ 5 MMSCMD ప్రొడక్షన్ కే లెవెల్ తక్ పహుంచానే కా ఇస్మే టార్గెట్ లియా గయా హై. అగర్ ఇస్కో హమ్ ఎన్వైరన్మెంటల్ పాయింట్ సే దేఖే తో దిస్ విల్ సేవ్ అబౌట్ 40 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ కరీబ్ 75,000 కరోడ్ రూపీస్ నేషనల్ జీడీపీ కో యాడ్ హోగా ఆర్ అబౌట్ 1.5 లాక్ జాబ్స్ విల్ బి క్రియేటెడ్ బై దిస్ ప్రోగ్రామ్.
0: సిబిజీని దేశ భవిష్యత్ ఇంధన మిశ్రమంలో ఒక ప్రధాన స్తంభంగా ఇది నిలబెడుతుంది. దేశంలో సిబిజీ ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడం, పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, దేశవ్యాప్తంగా శక్తివంతమైన బయో ఎకానమీని సృష్టించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజును నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు లోక్సభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో జాతీయ రహదారి టోల్ ప్లాజాల వద్ద వాణిజ్య వాహనాలకు ఎటువంటి మెకానికల్ పాస్లను జారీ చేయడం లేదని చెప్పారు. జాతీయ రహదారి టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజు వసూళ్లలో పారదర్శకత, ప్రామాణికత, ఆపరేటింగ్ విధానాలను పాటిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో టోలింగ్ కార్యకలాపాల్లో కార్యాచరణ పారదర్శకత కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను జారీ చేసింది. రాజ్యసభ ఆమోదించిన అప్రాప్రియేషన్ బిల్లు 2026ను చర్చ అనంతరం లోక్సభకు తిరిగి పంపించింది. లోక్సభ ఈ బిల్లును ఇప్పటికే ఆమోదించింది. 2వ వాయిదా అనంతరం మధ్యాహ్నం 2:45 సభ సమావేశమైనప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలన కోసం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 2023 మార్చి 31 ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొన్ని సేవల కోసం మంజూరు చేసిన మొత్తాలను మించి ఖర్చు చేసిన నిధులను దేశ కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి కేటాయించడానికి ఈ బిల్లు అధికారం కల్పిస్తుంది. నిర్దిష్టమైన అదనపు వ్యయాన్ని భరించేందుకు ప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కోరింది. ఈ మొత్తాన్ని రుణాల చెల్లింపుకు వెచ్చిస్తారు. దేశంలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన 50 లక్షలకు పైగా లబ్దిదారుల కుటుంబాలకు చేరిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ అంతర్జాతీయ ఇంధన సదస్సు ఎగ్జిబిషన్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, ప్రస్తుతం 19 లక్షల కుటుంబాలు ఎలాంటి విద్యుత్ బిల్లులు చెల్లించకుండా ఉచిత విద్యుత్తును పొందుతున్నాయని తెలిపారు. ఈ పథకం ద్వారా 12 లక్షలకు పైగా కుటుంబాలు తమ ఇళ్లలో ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్తును విక్రయించడం ద్వారా 421 కోట్ల రూపాయలు ఆర్జించాయని జోషి వెల్లడించారు. 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఈ రంగంలోని సవాళ్లను అధిగమించడానికి, కొత్త అవకాశాలు అన్వేషించడానికి, పరిశ్రమ వర్గాలతో నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సరాందోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులను, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుకొమ్మ అని మోదీ అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్కు భారత్ సరైన వేదిక కాగలదని మోదీ చెప్పారు.
2: హమ్ ఏక్ సాథ్ మిల్కర్ క్రియేట్ ఆన్ ఇండియా మూమెంట్ కి శురువాత్ కరే హమ్ భారత్ సే జుడి స్టోరీస్ కో భారత్ కే సంస్కృతి కో భారత్ కే హెరిటేజ్ ఆర్ ట్రెడిషన్స్ కో పూరి దునియా సే షేర్ కరే ఆప్ ఐసా కంటెంట్ క్రియేట్ కరియే జో ఆప్ కే సాథ్ హి భారత్ కో భీ జ్యాదా సే జ్యాదా లైక్స్ దే ఆర్ ఇస్కే లియే హమే గ్లోబల్ ఆడియన్స్ కో భీ ఎంగేజ్ కర్నా హోగా దునియా కే నౌజవానో కే సాథ్ జుడ్నా హోగా ఆజ్ పూరి దునియా మే లోగ్ భారత్ కే బారే మే జాన్నా చాహతే.
0: భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా

తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసిటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సంస్థ ఎన్ఎఫ్డిసిల భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ఈ సందర్భంగా సంస్థ తెలియజేసింది. జౌళి మంత్రిత్వ శాఖ 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాష్టపతి భవన్లో జాతీయ స్థాయి వేడుక నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో 2025 సంవత్సరానికి గాను సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డులు, జాతీయ చేనేత పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారు. చేనేత కళాకారుల ప్రతిభ, నూతన ఆవిష్కరణలు, చేనేత సాంప్రదాయాల పరిరక్షణకు వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా మొత్తం 22 అవార్డులను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా పాల్గొంటారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ ద్వీపాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ ప్రకటించింది. ఇక జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కశ్మీరీ డయాస్పొరా సభ్యులు ప్రదర్శన నిర్వహించి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసి డిమాండ్లకు మద్దతు తెలియజేశారు. పౌరుల ప్రాథమిక హక్కులు, పౌర స్వాతంత్ర్యం గౌరవాన్ని కాపాడాలని నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో దిగజారుతున్న మానవ హక్కుల పట్ల ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు తాము ర్యాలీని చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. గత 2 నెలల్లో భద్రతా దళాలు స్థానిక ప్రజలపై చేసిన దౌర్జన్యాల వల్ల అనేక మంది మరణించారని, ప్రజలు విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. తెలంగాణలో ఆహార కల్తీ కేసులు భారీగా పెరుగుతుండటం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వ్యాపారులు కృత్రిమ రంగులు, టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి మసాలా దినుసుల్లో కలిపి వాటి రంగు, బరువు, ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజారోగ్యంతో ముడిపడిన సమస్య అయినందువల్ల ప్రభుత్వం వెంటనే తగిన చర్యలకు పాల్పడి తక్షణమే దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సుమారు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించే గోవర్ధన్ బయో ఇంధన పథకానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజును నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ప్రతి పంటలో చీడపీడల నివారణ ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం పాలెం ఎస్ఎంఎస్ ప్లాంట్ ప్రొడక్షన్ డాక్టర్ ఓ శైల గారు పాల్గొంటారు. అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భుక్య. కార్యక్రమం వినబోయే ముందు ఇప్పుడొక వాణిజ్య ప్రకటన.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రతి పంటలో ఆశించే చీడపీడలు, నివారణ మార్గాలు. ప్రస్తుతం ప్రతి పంటలో ఆశించేటటువంటి చీడపీడను ఎలా నివారించాలి అనే విషయాలను రైతు సోదరులు అడిగే ప్రశ్నలకు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారు సమాధానాలు ఇస్తారు. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. మేడం నమస్కారం. మేడం
7: నమస్తే అండి.
6: ప్రస్తుతం ప్రతి పంట ఏ దిశలో ఉంది, ప్రతి పంటకు సాధారణంగా ఆశించే చీడపీడలు ఎలా ఉంటాయి?
7: మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పత్తి పంట ప్రస్తుతం శాకీయ దశ నుండి తర్వాత గూడ మరియు పూత ఏర్పడే దశలో ఉంది. అయితే అంటే సుమారుగా 75 నుంచి 80 రోజుల దశలో ఉంది. సో ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు ఈ దశలో, పంట దశలో ఆశించేటువంటి ముఖ్యమైనటువంటి చీడపీడలు, ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు గనక.
6: ఇప్పుడు రైతు లైన్లో ఉన్నారు. హలో,
8: నమస్కారం అండి.
6: సార్ నమస్కారం. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: సార్ దేవగాని సోమయ్య, కందగట్ల గ్రామం, ఆత్మకురేష్ మండల్, సూర్యాపేట జిల్లా అండి.
6: సార్ మీ ప్రశ్న ఏంటో మేడం చెప్పండి.
7: నమస్తే.
8: నేను వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుని, ఆయన కూడా రైతుల ప్రయోజనం గురించి అడుగుతుంటా.
7: ఓకే అండి.
8: మేడం గారు నమస్కారం అండి.
7: నమస్తే అండి. నమస్తే.
8: ముఖ్యంగా ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో పత్తి పంట కాల పరిమితి ఒకటి, ఏ దశల్లో ఏ చీడపీడలు ఆశించే అవకాశం ఉంది, వాటికి నివారణ, వీలైతే ఈ రసాయనాలు కాకుండా మన సాంప్రదాయ పద్ధతులలో ఎట్లా నివారించవచ్చో చెప్పండి.
7: రైట్ అండి. మనం పంటకాలం అంతా కవర్ చేయకపోయినప్పటికీ ప్రస్తుతము ఈ దశలో ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు కనుక చూసుకున్నట్లయితే పత్తి పంటలో, ఇప్పుడు పంట అనేది పూత నుండి గూడ ఏర్పడే దశలో ఉంది అంతటాను అన్ని రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఈ టైంలో మామూలుగా మొన్నటి వరకు వర్షాలు పడి ఆ తర్వాత కొంత ఉష్ణోగ్రతలు పెరిగి ఆ బెట్ట పరిస్థితులు ఏర్పడతాయి కదా, ఈ టైంలో రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది మనకి పత్తి పంటలో ఎక్కువగా ఉంటుంది. ఆ రసం పీల్చే పురుగుల్లో గనక మీరు చూసుకున్నట్లయితే పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి, ఆ తర్వాత తామర పురుగులు. సో వీటిల్ని నివారించుకోవడానికి మనకు మామూలుగా ప్రతి పురుగు పురుగుకి ఏంటంటే మనకు ఆ పురుగు ఈటీఎల్ అంటారు, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ అంటే ఆర్థిక నష్ట పరిమితి స్థాయి కంటే పెరిగితే అప్పుడు మనం ఖచ్చితంగా రసాయనాలని వాడాల్సింది. అది కాకుండా ఆ ఆర్థిక నష్ట పరిమితి స్థాయికి అంటే దాని ఉధృతి కొంత తక్కువగా ఉన్నప్పుడు మనం ఏంటి అని అంటే ఎకరానికి తెలుపు, పసుపచ్చ మరియు నీలిరంగు జిగురట్టల్ని ఎకరానికి ఒక 10-10 చొప్పున అమర్చుకున్నట్లయితే మనం ఉధృతిని గమనించుకోగలుగుతాము. అట్లాగే సామూహికంగా కూడా మనం పురుగులను పట్టి కొంత ఉధృతిని తగ్గించే అవకాశం ఉంటుందండి. ఆ తర్వాత వేప నూనె అనేది చాలా బ్రహ్మాండమైనటువంటి వేప నూనె. ఈ వేప నూనె అజాడిరక్టిన్ 1500 PPM మనకు మార్కెట్లో లభ్యమవుతా ఉంది. ఇదేంటి అనంటే రసాయనాల కంటే ఇది ఎట్లా మేలైంది అనంటే ఇవి మనకు పురుగులు పెట్టేటువంటి గుడ్లు, కోసస్త దశలు ఏవైతే ఉంటాయో అవి పొదగకుండా తొలి దశలోనే వాటిని నాశనం చేసేస్తాయి అన్నమాట. అంతే అండి. కాబట్టి మనము ముఖ్యంగా బయోరేషనల్ అయినటువంటి ఈ ఏమంటారు మన వృక్ష సంబంధిత వేప నూనెను రైతు సోదరులు చక్కగా వాడుకున్నట్లయితే మనం తొలి దశలోనే ఈ పురుగులను నివారించే అవకాశం ఉంటుందండి. ప్రస్తుత సస్యరక్షణలో ఇవి పాటించినట్లయితే మంచి లాభాలు మనం గమనించవచ్చు. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఈ యొక్క యాజమాన్యాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ వేప నూనె యొక్క వాడకాన్ని పెంచుకున్నట్లయితే మరీ మంచిదండి. చెప్పండి.
8: ఇంకొక డౌట్ అండి, ఇప్పుడు అమెరికా లాంటి దేశాల పత్తితో మనది పోటీ పడతలేదు, ఇతర దేశాల పత్తితో మనదంత నాణ్యత ఉండలేదు అంటారు. అంటే మరి మన భౌగోళిక పరిస్థితుల మన వ్యవసాయంలో ఉన్న లోపాల సందర్భం కాదు కానీ
7: ఒప్పుకుంటానండి. మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అయితే మన రకాలు మనం వాడేటువంటి ఏవైతే హైబ్రిడ్స్ ఉంటాయో వాటిల్లో కొంత వేరియేషన్ ఉంటుంది. అండ్ మన వాతావరణ పరిస్థితులు కూడా ఖచ్చితంగా వాటి ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుందండి. కాకపోతే రైతు సోదరులు ఏంటి అనంటే హైబ్రిడ్స్ ఎంచుకునే ముందే కొంచెము తక్కువ కాల పరిమితి మరియు కొన్ని ఎత్తు పెరిగినటువంటి కొన్ని రకాలు మనకు మార్కెట్లో లభ్యమవుతా ఉన్నాయి. మరి ముఖ్యంగా రైతు సోదరులు మనకు ఒక మంచి పద్ధతి ఉందండి, అధిక సాంద్రత పద్ధతి ద్వారా పత్తిని పండించడము. ఈ పద్ధతిలో ఏంటంటే మొక్కల యొక్క సాంద్రతను మనం పెంచుకొని పంట ఎత్తును పెంచుకోకుండా కాయలని కాయల సైజుని పెంచుకొని కొంచెం పెరుగుదలను నియంత్రించుకున్నట్లయితే ఒకేసారి పత్తంతా కూడా మంచి నాణ్యత గల పత్తి ఒకేసారి తీతకొచ్చి పగిలి మనకు మంచి దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు అధిక సాంద్రత పద్ధతి ద్వారా పత్తిని గనక మనం సాగు చేసినట్లయితే సాధారణ పద్ధతి కంటే కూడా మంచి లాభాలు గడించినట్టు మేము జరిపినటువంటి ప్రదర్శనలు గమనించడం జరిగిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ
6: సార్. నమస్తే సార్. ఇప్పుడు మేడం మనము ప్రతి పంట ప్రస్తుతం ఏ దిశలో ఉంది, అలాగే ఎటువంటి చీడపీడలు ఆశిస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాము. ప్రధానంగా మన రాష్ట్రంలో మనము ప్రత్యేకించి కొన్ని పరిస్థితులను చూసుకున్నట్లయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈ స్థితిలో ఈ పంట దిశ ప్రస్తుతం ఏ విధంగా ఉంది, మరి వీటికి ఎటువంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉందంట?
7: ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అంతేకాకుండా మేము జరిపించినటువంటి క్షేత్ర ప్రదర్శనలో ప్రస్తుతము గత 2 వారాలుగా మేము క్షేత్ర సందర్శనలను జరిపిస్తూ ఉన్నాము. దాంట్లో మేము వివిధ రైతు పొలాల్లో పత్తి పంట యొక్క పరిస్థితిని కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు పూత మరియు గూడ ఏర్పడే దశలో ఉంటుంది. అంతేకాకుండా కొంత ఈ ఎల్నినో ఎఫెక్ట్ ద్వారా రైతు సోదరులు జూన్ నెల జూలై మొదటి వారాల్లో కొంత నీటి ఎద్దడిని ఫేస్ చేసి ఆ తర్వాత పంట కొంచెం ఎదగకపోవడము ఇలాంటి స్ట్రెస్కి గురవ్వడము గమనించాం. కాకపోతే గత 2-3 రోజులు ఒక వారం నుండి పడినటువంటి వర్షాలలో ద్వారా కొంత రైతు సోదరుల యొక్క పంటలు చూసుకున్నట్లయితే కొంత మంచి ఎదుగుదల రావడమే కాకుండా కొంత పంట కండిషన్ అనేది చాలా బాగున్నట్టు మేము గమనించడం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా వర్షాలు పడి ఆ తర్వాత మనకు బెట్ట ఏర్పడి ఆ బెట్టలో ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే పెరుగుతాయో ఈ సందర్భంలో ఖచ్చితంగా పత్తి పంటను రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతము రాష్ట్రమంతటా కూడా జాసిడ్స్ అంటారు, అంటే పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి, ఆ తర్వాత తెల్లదోమ, అంతేకాకుండా తామర పురుగులు ఇవన్నీ కూడా పత్తి పంటను అంటే సకింగ్ పెస్ట్ కాంప్లెక్స్ అంటారు, రసం పీల్చే పురుగులు అన్నమాట. సో ఇవన్నీ కూడా వివిధ రైతు పొలాల్లో గమనించడం జరిగింది. అయితే ఈ ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగులను ఉధృతిని మనము నివారించడానికి చేపట్టవలసినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని సస్యరక్షణ పద్ధతుల్ని చూసుకున్నట్లయితే ఎప్పుడైతే పురుగును గమనించగానే రైతులు వెంట వెంటనే రసాయనాలకు వెళ్లకుండా పంటలో ఈ యొక్క పురుగులను ఆకర్షించడానికి వాటి యొక్క ఉధృతిని గమనించుకోవడానికి తెలుపు, నీలిరంగు, పసుపచ్చ జిగురట్టల్ని కనుక ఎకరానికి ఒక 10 చొప్పున 10 చొప్పున అమర్చుకున్నట్లయితే వాటిని ఉధృతిని గమనించుకొని సామూహికంగా ఈ పురుగులను పట్టి మనం కొంత దీన్ని నివారించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉధృతి కొంత తక్కువగా ఉన్నప్పుడు మనము ముఖ్యంగా వేప సంబంధిత అజాడిరాక్టిన్ 1500 PPM అనేటువంటి వేప నూనెను 5% అంటే 5 ml లీటర్ నీటికి అంటే ఒక ఎకరానికి 1 లీటర్ చొప్పున మనం పిచికారి చేసుకుంటే ఈ వేప నూనె అనేది ఏంటి అని అంటే ఎప్పుడైతే పురుగులు గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్ల పైన పడినప్పుడు ఆ గుడ్లు పొదక్కుండా అంతేకాకుండా కొన్ని తల్లి పురుగులు ఈ మందుని మనం పిచికారి చేయడం వల్ల గుడ్లు పెట్టడానికి ఇష్టపడు. అలాగే కోసస్త దశలు ఆ తర్వాత పిల్ల దశలు తర్వాత దశకి మౌల్ట్ అవ్వకుండా వెళ్లకుండా ఇవి దోహదపడతా ఉంటాయన్నమాట. కాబట్టి వేప నూనె అనేది మనకు తొలి దశలో ఆశించేటువంటి ఈ పిల్ల పురుగులు కోసస్త దశలు అంతేకాకుండా గుడ్లను ఇవి సమర్థవంతంగా నివారించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దశలో సస్యరక్షణలో భాగంగా ముఖ్యంగా వేప నూనెను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే కొంత బెట్ట ప్రొలాంగ్డ్ డ్రై స్పెల్స్ అంటారు, బెట్ట ఉష్ణోగ్రతలు పెరిగి కొంత బెట్ట పరిస్థితి ఎక్స్టెండ్ అయినప్పుడు రైతు సోదరులు ఖచ్చితంగా కొంత సస్యరక్షణ చర్యలు రసాయనాల వాడకం అనేది వాడాల్సి వస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటి అనంటే మనకి అసిటమాపిరిడ్ అనే మందు, అస్టమాపిరిడ్ అనేటువంటి మందు ప్రైడ్ అని మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది 40 grams 1 ఎకరం చొప్పున. అట్లా లేదు అనంటే ఇమిడాక్లోపిరిడ్ అనే మందు 50 ml 1 ఎకరం చొప్పున. లేదు అనంటే ఇమిడాక్లోపిరిడ్ ప్లస్ ఫిప్రోనిల్ అనేటువంటి కాంబినేషన్ కెమికల్ ఉంటుంది పోలీస్ అని, సో అదొక 50 grams 1 ఎకరం చొప్పున. ఇవి ఈ మందులు ఉధృతిని బట్టి మార్చి వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు రసం పీల్చే పురుగులన్నీ ఒక ఎత్తు అయితే ఈ రసం పీల్చే పురుగులన్నింటిలో కూడా మనకు తామర పురుగులు చాలా ముఖ్యమైనటువంటివి అండి. అయితే ఈ తామర పురుగులు ఏం చేస్తాయి అనంటే ఆకుల అడుగు భాగంలో ఆకును గోకి రసాన్ని పీలుస్తాయి అన్నమాట. ఈ క్రమంలో ఈ తామర పురుగులు ఏం చేస్తాయి, మామూలుగా పంట చుట్టూ ఉన్నటువంటి వయారి బామ అనేటువంటి ఒక కలుపు యొక్క పూలను మకరందాన్ని ఆశిస్తూ ఉంటాయి. ఆ యొక్క పుప్పడిలో మనకి వయారి బామ యొక్క పూల పుప్పడిలో మనకు వైరస్ అనేది, ఇలార్ వైరస్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ వైరస్ ఏంటి అనంటే మనకు ఎప్పుడైతే ఈ తామర పురుగులు ఆ పూలపైన మకరందాన్ని ఆశించడానికి వెళ్ళినప్పుడు ఆ పుప్పడి అనేది తగిలి ఆ పుప్పడిలో ఉన్నటువంటి వైరస్ తామర పురుగుల పైన తగిలి ఆ తర్వాత ఇవి పంట పైకి వచ్చి, ఎప్పుడైతే ఈ తామర పురుగులు సాధారణంగా రాస్పింగ్ అండ్ సాకింగ్ అంటారు అన్నమాట, అంటే ఆకును గోకి రసాన్ని పీలుస్తాయి. అలా రప్చర్ అయినప్పుడు, ఆకు రప్చర్ అయినప్పుడు ఈ వైరస్ అనేది ఆకు లోపలికి వెళ్ళి అలా ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకు అలా మొత్తము వైరస్ అనేది పాకి తలమాడు తెగుల్ని వ్యాపిస్తూ ఉంటుందన్నమాట. సో దీన్నే టొబాకో స్ట్రీక్ వైరస్ తలమాడు తెగులని అంటారు.
6: మేడం, అలాగే ఈ దిశలో పంట ఎదుర్కొనే సమస్యలు ఏంటి, అవి ఏ విధంగా ఉంటాయి, వీటికి సమాధానాలు చెప్పే ముందు చిన్న గమనిక, రైతు సోదరులు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0403240882 లేదా 0403240853 ఈ నెంబర్లకు రైతు సోదరులు ఫోన్ చేసి మీ యొక్క సందేహాలకు సమాధానాలు పొందొచ్చు. మేడం, ఈ దిశలో పంట ఎదుర్కొనే సమస్యలు ఏ విధంగా ఉంటాయి, ప్రస్తుతం కురుస్తున్నటువంటి ఈ వర్షాల వలన రైతు సోదరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉన్నాయి?
7: సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు ఏవైతే ఉంటాయో అవి వర్షం పడినప్పుడు ఆ వర్షానికి ఆ వాటర్ స్ప్లాషెస్కి అవి వాష్ అఫ్ అయిపోతాయి అన్నమాట. మనకు వర్షం పడిన వెంటనే రసం పీల్చే పురుగులు మనకు కనిపించవు, పురుగంతా వాష్ ఆఫ్ అయిపోతుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ ఉష్ణోగ్రత పెరుగుతుందో వెంటనే ఈ రసం పీల్చే పురుగులన్నీ ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇంతకు ముందుగా డిస్కస్ చేసినట్టు పచ్చపురుగు, పేనుబంక, తర్వాత మనకి తెల్లదోమ

0: అలాగే మనకు పిండి నల్లి ఇలాంటి పురుగులన్నిటికీ కూడా మనము సస్యరక్షణ చర్యల్ని చేపట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే ఈ ముఖ్యంగా తామర పురుగులు తలమాడు అనేటువంటి వైరస్ తెగుల్ని వ్యాపిస్తూ ఉంటాయన్నమాట. సో టొబాకో స్ట్రీక్ వైరస్ అని అంటారు. కాబట్టి ఇదేం దీనివల్ల ఏంటి అని అంటే ఈ ఇవి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ వెండి రంగులోకి మారిపోయి ఆ తర్వాత మొత్తము ఎండిపోయి బ్రిటిల్గా అయిపోతాయి ఆకులన్నీ, అంటే చిరిగిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. అయితే ఇవి ఈ తామర పురుగుల ఉధృతి తలమాడు తెగులు సోకినప్పుడు మనకేంటి అని అంటే పూతగూడ అనేది రాలిపోయి మొత్తము పట్టకి అపారమైనటువంటి నష్టాన్ని తీసుకొని వస్తాయి. 2022-23 ఈ సంవత్సరాల్లో తలమాడు తెగులు అనేది విపరీతంగా పెరిగిపోయి పత్తి రైతులకు అపారమైనటువంటి నష్టాన్ని తీసుకొని వచ్చింది. కాబట్టి ముందుగానే మనకు ఉధృతిని ఆకు వెనకకు మధ్య మధ్యలో మనం గమనించుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఆకు వెనక భాగం తిప్పి చూసినట్లయితే ఈ తామర పురుగులు గమనించినట్లయితే వెంటనే తెలుపు నీలిరంగు జీవరట్లని అమర్చుకొని ఆ తర్వాత మనకి ముఖ్యంగా ఫిప్రోనిల్ ఇమిడాక్లోప్రిడ్ కాంబినేషన్ ఉన్నటువంటి మందును 50 గ్రాములు ఎకరం చొప్పున, లేదు అని అంటే తలమాడు తెగులు ఉధృతి పెరుగుతుంది అని గమనించినప్పుడు సల్ఫాక్సా ఫ్లోర్ అనేటువంటి మందు 1.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదంటే 240 మిల్లీలీటర్లు ఒక ఎకరం చొప్పున పిచికారీ చేసుకోవాలి. దీంతోపాటు వేప నూనెను కలుపుకుంటే కూడా మనకి మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి.
1: మీరు చెప్పినటువంటి ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకున్నప్పటికీ కూడా శాకీయ దశలో ఆశించే రసం పీల్చే పురుగుల యాజమాన్యం ఏ విధంగా చేస్తే బాగుంటుంది?
0: ముఖ్యంగా రైతు సోదరులు గమనించుకుంటూ ఉండాలి, మానిటర్ చేస్తూ ఉండాలి. దానికి గాను ఈ జిగురట్టల్ని సస్యరక్షణలో భాగంగా జిగురట్టల్ని అమర్చుకుంటే మనకి ఆ పొలంలో పురుగుల ఉధృతి అనేది ఎలా ఉంటుంది అని మనం గమనించవచ్చు. దాని ద్వారా వెంటనే మనము ఆ ఉధృతిని బట్టి సస్యరక్షణ చర్యల్ని చేపట్టవచ్చు. అయితే వీటితో పాటు రైతు సోదరులందరూ కూడా మామూలుగా నాప్సాక్ స్ప్రేయర్స్ అని, తర్వాత మాన్యువల్గా తైవాన్ స్ప్రేయర్లని వాడుతూ ఉన్నారు. అయితే ఈ మధ్య డ్రోన్ల వాడకం కూడా ఎక్కువగా అవుతుంది. మామూలుగా వరి వివిధ రకాలైనటువంటి పంటలు వాడుతున్నారు కాబట్టి, అదే కాకుండా పత్తిలో కూడా మనకు సిఫారసు చేసినటువంటి రసం పీల్చే పురుగులకే కానీ మిగతా ఏదైనా తెగుళ్ళకే కానీ సిఫారసు చేసినటువంటి మందులను డ్రోన్లను ఉపయోగించుకొని మనం పిచికారీలు చేసుకున్నట్లయితే మనం ఏంటి అనంటే తక్కువ సమయంలో మనము మంచి ఫలితాలను గమనించే అవకాశం ఉంటుంది.
1: వీటితో పాటు పూత కాత దిశలో ఆశించే పురుగులేంటి, అవి ఏ విధంగా చీడపీడలుగా మారి వాటిని అంటే పీల్చుకొని తినేయటం కానివ్వండి, లేదంటే పంటను నష్టం పరిచే విధంగా అవి ఏ విధంగా తయారవుతుంటాయి, వాటి రకాలు ఎన్ని విధాలుగా ఉన్నాయి, ఏ దిశలలో అవి ఆశించే అవకాశం ఉందంటారు?
0: సాధారణంగా మనకి శాకీయ దశలో ఆశించేటువంటి పురుగులు అంటే కేవలము మనకు రసం పీల్చే పురుగులు, ఆ తర్వాత తామర పురుగుల ద్వారా వ్యాపించేటువంటి తలమాడు తెగులు. అయితే ఈ పూత కాత దశలో ముఖ్యంగా గూడంతా చక్కగా వచ్చి కాయ ఏర్పడి దశలో మనకు గన కొంచెం వర్షాలు పడి వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉన్నట్లయితే వెంటనే మనకి కాయకుళ్ళు తెగులు అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య. మనకు పంటంతా చక్కగా వచ్చి కాయలు ఏర్పడుతున్నాయన్న టైంకి ఎప్పుడైతే ఈ తేమ శాతం వర్షాలు పడి తేమ శాతం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఈ కాయకుళ్ళు తెగులు. ఈ కాయకుళ్ళు తెగులు 2 రకాలుగా వస్తుందండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్స్టర్నల్ బోల్ రాట్ అంటే బాహ్యంగా వచ్చేటువంటి కుళ్ళు, ఆ తర్వాత ఇంటర్నల్ బోల్ రాట్ అంటే లోపట అంతరంగా వచ్చేటువంటి కుళ్ళు అన్నమాట. సో ఈ బాహ్యంగా అంతరంగా కనుక ఒకవేళ ఎక్కువగా మనకి ఆశించినట్లయితే మనకు ఆ కాయ అనేది సరిగ్గా పగలకుండా లోపట అంతా ఫంగల్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. దానివల్ల దాని నాణ్యత అనేది తగ్గిపోయి మొత్తం నల్లగా అయిపోతుంది అన్నమాట. కాబట్టి మనము ఈ బాహ్య కుళ్ళును మొదటగానే గమనించుకొని కొంత మచ్చలు ఏర్పడము, ఒక బ్రౌన్ కలర్ మచ్చలు లాంటివి గనక మనము కాయ పైన గమనించినట్లయితే ఇవి ముఖ్యంగా ఎక్కడ అంటే కింద వైపు ఉన్నటువంటి కాయల్లో ఈ కుళ్ళు అనేది కాయకుళ్ళు అనేది మనం గమనిస్తూ ఉంటాము. సో వెంటనే గమనించుకొని ఈ వీటికి ఏంటి అనంటే

0: కొలుకు ప్రొఫైలాక్టిక్ స్ప్రేయింగ్ అంటే తేమ, వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది, కొంత కాయ రంగు మారుతుంది అన్నప్పుడే వెంటనే మనము సిఫారసు చేసినటువంటి మందులైనటువంటి కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదు అని అంటే అజాక్సిస్ట్రోబిన్ లాంటి బ్యాక్టీరిసైడ్స్ అన్నమాట. ఇది బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి సంభవించేటువంటి తెగులు అన్నమాట. కాబట్టి ఇలాంటి బ్యాక్టీరిసైడ్స్ని కనుక మనం వాడుకున్నట్లయితే దీన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక 2 పిచికారీలు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీరు అంటే 600 గ్రాములు ఒక ఎకరం చొప్పున ఇలా మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనం దీన్ని సమర్థవంతంగా నివారించే అవకాశం ఉంటుంది.
1: మేడం, మీరు చెప్పినటువంటి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఇటు రైతు సోదరులకి చాలా సందర్భాలలో అంటే ఒక పూత దిశ దాటి అదొక క్వాలిటీ అయినటువంటి పువ్వుగా మారి దాంట్లో నుంచి ఆ పత్తిని తీసి మంచి క్వాలిటీ ఉన్నది మార్కెట్కి తీసుకెళ్ళాలి, మంచి ధర రావాలి అనుకున్నప్పుడు నీటి యాజమాన్యం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది?
0: మనకి మామూలుగా ప్రతి పంటలో కొన్ని క్రిటికల్ స్టేజెస్ ఉంటాయన్నమాట. ఓకే, శాకీయ దశ, పూత ఏర్పడే దశ, తర్వాత కాయ ఏర్పడే దశ. ఈ కాకుండా ఎక్కువగా మనం నీళ్ళు ఇస్తే మనకి మొక్కంతా ఎండిపోయే అవకాశం ఉంటుంది. సో మనకు ప్రతి పంటలో, పత్తనే కాదు ప్రతి పంటలో కూడా నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. అయితే పత్తిలో ఏంటి అని అంటే మనకు ఒక్కొక్కసారి అధిక వర్షాల వల్ల పొలంలో నీరు నిలిచిపోయి మనకి ఒక్కొక్కసారి ఎక్కువగా మనము నీరు ఇవ్వడం వల్ల, ఇరిగేషన్ ఇవ్వడం వల్ల కూడా మనకు పొలంలో నీరు నిలిచి ఉంటే ఒక్కొక్కసారి మనకు పారావిల్ట్ గుమ్మడి తెగులు అనే తెగులు సోకే అవకాశం ఉంటుంది. ఇది ఏంటి అని అంటే ఇది ఫంగస్ ద్వారా కానీ, వైరస్ ద్వారా కానీ, శిలీంధ్రం ద్వారా వ్యాపించేటువంటి తెగులు కాదు. కానీ ఎప్పుడైతే మనకు నీరు ఎక్కువ నిలిచి ఉన్నప్పుడు ఆ యొక్క వేళ్ళు పోషకాలను సరిగ్గా తీసుకోలేక అప్పుడు మొక్కంతా వాడుపట్టిపోయి అవి ఎరుపుగా మారిపోతుంది. అందుకే దాన్ని గుమ్మడి తెగులు అని అంటారన్నమాట. అయిపోయిన తర్వాత ఎండిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆబ్వియస్లీ అది ఎండిపోవడం వల్ల దాని ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు కాబట్టి వివిధ రకాల శిలీంధ్రాలు అటాక్ అయ్యి అది ఎండు తెగులుగా మారిపోతుంది అన్నమాట. సో అందుకని నీటి యాజమాన్యం అనేది కూడా చాలా ముఖ్యం. ఏవైతే క్రిటికల్ స్టేజెస్ అని మెన్షన్ చేశామో ఆ ముఖ్యమైనటువంటి దశల్లోనే నీటి తడులను ఇచ్చుకుంటూ మంచి యాజమాన్యాన్ని చేపట్టుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనకు వినిపిస్తున్నటువంటి ఈ ఎల్నినో ప్రభావం వల్ల ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే స్ప్రింక్లర్ల ద్వారా లేదంటే డ్రిప్పుల ద్వారా మనకి ఎంత అవసరమో అంత నీరు మాత్రమే మనము ఆ పొలానికి పంటకి ఇచ్చినట్లయితే నీటిని ఆదా చేసినట్టు వాళ్ళం అవుతాం. అలాగే మంచి దిగుబడులు కూడా సాధించవచ్చు.
1: మనం చాలా చోట్ల కొంచెము అంటే ఈ కుళ్ళు తెగులు అంటే కారు కుళ్ళు తెగులు యాజమాన్యం దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అంటారు?
0: ముందుగా చెప్పినట్టు ఈ కాయకుళ్ళు తెగులు మనకు 2 రకాలుగా వస్తుంది. అది కూడా మనకి పంట బాగా గుబురుగా పెరిగిపోయిన తర్వాత మనకి గాలి ప్రసరణ అనేది సరిగ్గా ఉండదు కింద కాయల్లో, కింద భాగం అనమాట, మొక్క యొక్క కింద భాగం
1: వెలుతురు కూడా వాటికి
0: గాలి వెలుతురు సోకాలి. అదే మనకు వర్షం పడిపోయి కొంచెం వాతావరణం తేమ ఉన్నప్పుడు అక్కడంతా కంజెస్టెడ్గా ఉండి ఆ తేమంతా కాయలకు పట్టిపోయి ఎక్కువగా ఈ కాయకుళ్ళలో వచ్చే ఆస్కారం ఉంటుంది. అయితే రైతు సోదరులు ఇది కూడా ఒకటి గమనించాలి, అక్కడక్కడ కాయలు కుళ్ళిపోయినట్టు మనం గమనిస్తే వాటిని ఏరి దూరంగా పడేస్తే కూడా ఆ క్రాస్ ఇన్ఫెస్టేషన్ అనేది మనకి దాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. అదొకటి. అంతేకాకుండా ముందుగా చెప్పినట్టు ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటే ముందుగానే మనకు తేమ ఎక్కువగా ఉండి వర్షాలు పడిపోయి మనకు చుట్టుపక్కలంతా తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ప్రొఫైలాక్టిక్గా మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి మందుతో ఒకసారి పిచికారీ చేసుకుంటే మనము ఆ శిలీంధ్రాలను నివారించే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వ్యాపించేటువంటి కాయకుళ్ళు తెగుల్ని నివారించే అవకాశం ఉంటుంది.
1: మేడం, మీరు చెప్తున్నటువంటి ఈ వీటన్నిటితో పాటు అంటే రైతులు ఆ దుక్కిని తయారు చేసుకునే రోజుల్లోనే అంటే ఈ పురుగులు నివారించుకోవటం కానివ్వండి, ఈ చీడపీడల ఉధృతిని తగ్గించుకునే సస్యరక్షణ చర్యలు లాంటివి ఏమైనా చేపట్టచ్చు అంటారా?
0: రైతు సోదరులు పంట వేసే ముందే ఏంటి అని అంటే మే నెలలో ముఖ్యంగా పంట ఏదైనా పంట వేస్తున్నాము అని అంటే వేసవిలో లోతైన దుక్కులు చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అన్నమాట. రైతు సోదరులు అందరూ కూడా పాటిస్తూ ఉన్నారు.

0: దీనివల్ల ఏంటి అని అంటే, ముఖ్యంగా ఆ ఎండకి ఆ భూమి లోపల మనం ఎప్పుడైతే అది లోతైన దుక్కులు చేసుకున్నప్పుడు, భూమి లోపల ఉన్నటువంటి శిలీంద్ర బీజాలే కానీ పురుగుల యొక్క ముందు పంట యొక్క అవశేషాల్లో మిగిలిపోయినటువంటి కోశస్థ దశలు, పురుగుల కోశస్థ దశలు, అంతేకాకుండా కలుపు బీజాలే కానీ ఇవన్నీ కూడా ఎండబారిన పడి ఆ తర్వాత మనకు పక్షుల బారిన పడి మనకు మెల్లగా ఇవి ఎండిపోయి ఆ తర్వాత చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని పంట వేసే మొదట్లోనే చక్క లోతైన వేసవి దుక్కులు చేసుకొని ఆ తర్వాత మనకు జీవన ఎరువులే కానీ లేదు అనంటే పశువుల ఎరువులు ఇలాంటివి వేసుకొని కొంత సారాన్ని పెంచుకున్నట్లయితే మనకు భూసారం కూడా చాలా ముఖ్యమైనది ఏదైనా పంటకి. ఓకే
1: మేడం, చివరిగా రైతు సోదరులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు.
0: కాబట్టి ప్రస్తుతం పత్తి పండించేటువంటి రైతులు కనుక చూసుకున్నట్లయితే, ఇప్పుడు పంటను ఆశిస్తున్నటువంటి రసం పీల్చే పురుగులను నివారించుకోవడానికి, మరి ముఖ్యంగా రాబోయేటువంటి తలమాడు తెగుల్ని అధిగమించడం కోసము ఎకరానికి ఈ జిగురు అట్టలు 10 చొప్పున తెలుపు మరియు నీలిరంగు జిగురు అట్టలను అమర్చుకొని ఆ తర్వాత వేప సంబంధిత మందులను వాడి సిఫారసు చేసినటువంటి మందులను, అంటే లేబుల్ క్లెయిమ్ ఉన్నటువంటి గ్రీన్ పెస్టిసైడ్స్ని మాత్రమే వాడి మీరు యాజమాన్య సస్యరక్షణని చేపట్టవలసిందిగా కోరుచున్నాము.
1: కిసాన్ వాణి ప్రాయత కార్యక్రమంలో ప్రతి పంటలో చీడపీడల నివారణ ఈ అంశం గురించి డాక్టర్ ఓ శైల గారి సలహాలు సూచనలు, అదేవిధంగా ప్రశ్నలకు సమాధానం విన్నారు. రైతు సోదరులు సస్యరక్షణ చర్యలు చేపట్టి చక్కటి దిగుబడి ఆశించాలని కోరుకుంటున్నాము. నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब?
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
3: परम तो सब ही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और चखम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज तो जल्दी खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: ఇంతవరకు మీరు కిసాన్ వాణి ప్రాయోజిత ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ప్రతి పంటలో చీడపీడల నివారణ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం పాలెం ఎస్ఎంఎస్ ప్లాంట్ ప్రొడక్షన్ డాక్టర్ ఓ శైల గారు పాల్గొన్నారు. అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భుక్య. ఈనాటి ఇల్లు వాకిలీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7:45 దాటి 18 సెకండ్లు. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకాల్లో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త కె లెనిన్ గారు.
6: ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిచిపట్టుకుని భవిష్యత్ తరాల అవసరాల కోసం సంరక్షించాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జలసిరి పేరిట కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ వాననీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

0: వివరాలను తెలియజేసేందుకు ఇప్పుడు నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విజయలక్ష్మి గారు.
1: నమస్తే సార్.
0: ముందుగా ఈ వాన నీటి సంరక్షణ అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో వాన నీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని గుర్తించిన ప్రభుత్వాలు వీటికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలని రూపొందించాయి. మరి వీటికి సంబంధించి జిల్లాలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అలాగే వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కదా, అయితే గ్రామీణాభివృద్ధి శాఖ ఏ రకమైన చొరవ తీసుకుని ఎలాంటి కార్యక్రమాలని చేపడుతుందో ఆ వివరాలు మాట్లాడుకుందాం. ముందుగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జలశక్తి అభియాన్ కి సంబంధించిన వివరాలు చెప్పండి, ఆ తర్వాత మనం తెలంగాణ జలసిరి గురించి మాట్లాడుకుందాం.
1: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. జేఎస్జేబీలో భాగంగా మనం 2.0లో కూడా వర్క్స్ స్టార్ట్ చేసాం. అంటే ఏదైతే వర్షాన్ని ఒడిసి పట్టే విధంగా మనము ఎస్జీటీలు చేయడం కానీ, పాంపాండ్లు చేయడం కానీ, బోర్వెల్స్ ఉన్న వాటికి రీఛార్జ్ చేయడము, ఇలాంటివన్నీ మనం సమ్మర్ సీజన్లో చేపట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి 1.4లో కూడా 1 crore క్యాష్ బహుమతి కూడా రావడం జరిగింది నిర్మల్ జిల్లాకి. అలాగే ఈసారి కూడా మేము దాదాపు 50,000 పైచిలకు వర్క్స్ని పూర్తి చేయడం జరిగింది 31st దాకా. అలాగే ఇప్పుడు మనకి ఎల్నినో ప్రభావం మూలాన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మా మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ జలసిరి అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే మహిళా సమైక్యలని, మహిళా ఎస్ఎస్జి మెంబర్లను ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నాం. మేము ఏంటంటే నిర్మల్ జిల్లాలో దాదాపు 12,000 సంఘాలు ఉన్నాయి, 504 వీవోలు ఉన్నాయి. మేము ఫస్ట్ స్పెల్లోని 504 వీవోలు వీవోకి 2 చొప్పున అంటే 814 మేము కంప్లీట్ చేయాలనుకున్నాం, 808. అయితే మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫేజ్ 1 ఫేజ్ 2 అలా విభజించుకుంటూ ఫేజ్ 1లోని 2026 పాంఫార్ట్స్ని టార్గెట్ చేసుకున్నాం. దానిలోని ఇప్పుడు మేము ఒక 1090 వరకు శాంక్షన్స్ కూడా తీసుకున్నాం. మొన్న ఒకే రోజు 573 పాంఫార్ట్స్ని ఒకే రోజు మార్కౌట్ ఇచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలోని జీపీకి 2 చొప్పున పాంపాండ్లు అనేది వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రోజు కూడా మేము దస్తూరాబాద్లోని బూత్కూర్ అనే ఒక విలేజ్లో మొన్న జూన్ నెలలోని వాళ్ళు పాంపాండ్ నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళకి మొత్తం చక్కగా వాటర్ నిండుగా వచ్చేసరికి చేప పిల్లల్ని, ఒక 2,000 చేప పిల్లల్ని దానిలో వదలడం జరిగింది. వాళ్ళకి నరేగా నుంచి అంటే వివి రామ్జీలోని మనకి బండ్ ప్లాంటేషన్ కింద కోకోనట్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గొర్రెల కోసం పెంపదానం కోసం ఒక గడ్డి విత్తనాలు వేసుకున్నారు. దానికి మేము గొర్రెల లోన్ కోసం కూడా 2 lakhs మన వివో నుంచి కూడా లోన్ ఇవ్వడం జరిగింది.
0: అయితే ఇప్పుడు ఈ విబీజీ రామ్జీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ దీనిలో భాగంగానే ప్రతి ఇంటికి ఇంకుడు గుంట, ప్రతి ఊరికి ఊట కుంట, ప్రతి పంటకు నీటి కుంట అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, వీటికి సంబంధించి ఎట్లా ఉన్నాయి పనులు?
1: అంటే ప్రతిది కూడా మనకి వేజ్ అంటే లేబర్ ని మొబిలైజ్ చేసుకుంటూ చేయించుకుంటాం. ఇప్పుడు పాంపాండ్ ఉంది అని అంటే దానిలోని విబి రామ్జీతోని లేబర్ మొబిలైజేషన్ చేస్తాం. దానిలోని ఏంటంటే మనకి మినిమం 12x12 15x15 ఇలాంటి పాంపాండ్స్ సైజ్ వేసుకుంటాం. 12x12లోని మనకి వేసికర్స్ ఒక 240% ఉంటాయి కాబట్టి ఎక్కువ, కనీసం అంటే ఒక విలేజ్ కి 40 చొప్పున మనం వేసికర్స్ మొబిలైజ్ చేస్తున్నాం. ఆ మొబిలైజ్ చేసిన దానిలోని అంటే పొలం పనులు ఇప్పుడు కాస్త కొంత వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున స్పందన రాకపోయినా కనీసం అంటే 30 చొప్పున కూడా మంచిగా వస్తున్నారు. ఈ పేమెంట్స్ అన్ని మనం వేజ్తోనే విబి రామ్జీ కింద పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోప్ పిట్స్ లో కూడా మనం ప్రతి బోర్ చుట్టూ వేస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్న ఇళ్ళు అయితేనేమి, అలాగే నిర్మించుకుపోయే వాటికి కూడా ఖచ్చితంగా సోప్ పిట్ ఉండాలనేది ఒక నిర్దేశం చేయడం జరిగింది.
0: ఇంకుడు గుంతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకుడు గుంతలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ఏమైనా లక్ష్యాలని నిర్దేశించుకున్నారా, మరి వీటి ప్రగతి ఎట్లా ఉన్నది?
1: దాదాపు 70,000 మేము టార్గెట్ చేసుకోవడం జరిగింది. 70,000లోని ఎస్టిమేషన్స్ వచ్చినాయి. ఎస్టిమేషన్స్ లోని దాదాపు 1,000 వరకు మేము గ్రౌండింగ్ అవుతున్నాయి. సో ఇవి ఏంటంటే మనకి ఆగస్టు నెల వరకు అంటే వర్షాకాలంలోనే ఇవి కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కూడా మనకి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎక్కడైతే బోర్ వేసి ఫెయిల్యూ అయిన చోట ఈ ఇది మనం బోర్వెల్ రీఛార్జ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇది చేసినప్పుడు చక్కగా వాళ్ళు సక్సెస్ అయ్యి ఇప్పుడు బోర్లోని నీళ్లు పడుతున్నాయి కాబట్టి చాలా మంది ముందుకు వస్తున్నారు.
0: అయితే ఇప్పుడు ఈ ఊరికో ఊటకుంట అంటున్నారు కదా, ఈ ఇంకుడు గుంత ఊటకుంట వీటికి తేడా ఏమి, ఈ ఊటకుంట దాని లక్షణాలు వాటికి సంబంధించి చెప్తారు?
1: ఊటకుంట అంటే పర్కులేషన్ ట్యాంక్, అంటే ఒక కమ్యూనిటీ ల్యాండ్ లోని ప్రతి విలేజ్ లో ఒక ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే దానిలోనే ఒక పర్కులేషన్ ట్యాంక్ అనేది ఉంటే ఏమవుతుందంటే అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది జరుగుతుంది. ఇది మొత్తము వేజ్తో చేస్తాము, లేబర్ వచ్చేసి దాన్ని తవ్వాలి, దానిలో మెజర్మెంట్స్ ప్రకారం.

0: అంటే 12x12 అక్కడ దాకా 20 వరకు చేసుకోవచ్చు, ఇంకా పెద్దది కూడా చేసుకోవచ్చు. ఇది ఊటకుంట అనేది ప్రతి విలేజ్ లో ఉండాలి, అంటే మన చెరువు నథింగ్ బట్ చెరువు లాగా. సో అది ఊటకుంట. అలాగే ప్రతి పంటకి పంటకుంట, పంటకుంట అంటే పామ్ ఫాండ్ అనమాట. సో పామ్ ఫాండ్ ని మేము పెద్ద ఎత్తున ఈ రోజు కూడా మేము అన్ని డిపార్ట్మెంట్ మా కలెక్టర్ గారు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లని దీనిలోని సారథ్యం చేయడం మూలన, కలెక్టర్ గారి సారథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం మూలన స్టేట్ లోనే మేమే ఎస్టిమేషన్ చేయడం కానీ మార్కౌట్ ఇవ్వడము స్టార్ట్ చేయడంలో కూడా మన నిర్మల్ జిల్లా ముందు స్థాయిలో ఉంది.
1: అయితే ఇప్పుడు ఈ ఊటకుంటకు సంబంధించి, నీటి కుంటల నిర్మాణానికి సంబంధించి ఊర్లని కానీ ఈ పంట పొలాలని కానీ గుర్తించడము ఎన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
0: మొదటి ఫేజ్ లోని ఈ పంటకుంట అనేదాన్ని 2026 పంటకుంటలు చేయాలనుకున్నాం. అలాగే 400 జీపీలో ప్రతి విలేజ్ కి ఒక ఊటకుంట, అంటే 400. సో ఇది ఫేజ్ వన్. ఇంకా మేము ఏంటంటే ఎస్ఎస్జి మెంబర్స్ కి ఒక్కొక్క వివోకి ఒక 2 చొప్పున చేస్తున్నాం కాబట్టి దాదాపు ఈ 15 లోపు 1000 పాంపాండ్లు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. సో దానిలోని ఇప్పటివరకు మనకి 500 వరకు గ్రౌండింగ్ అయినాయి. సో టార్గెట్ వచ్చేసరికి 2026 పాంపాండ్ చేస్తున్నాం, అలాగే 400 వచ్చేసి ఊటకుంటలు టార్గెట్ పెట్టుకోవడం.
1: అయితే ఏదైతే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఉందో ఇందులో మహిళా స్వయం సహాయక సంఘాలను కూడా భాగస్వామ్యం చేస్తామంటున్నారు కదా, ఏ రకమైన భాగస్వామ్యం వారిది ఇందులో ఉండబోతోంది? వారికి ఒక్కొక్కరికి 2 నీటి కుంటలు లక్ష్యం ఇచ్చామన్నారు కదా, మరి వాటిని వాళ్ళు ఏ రకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది?
0: కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోని మేము గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. దానిలోని ఎస్ఎస్జి మహిళలను కూడా ఇన్వాల్వ్ చేశాం. సో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దాదాపు ఇప్పటిదాకా మాకు వచ్చింది అంటే 3400 ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇచ్చారు. అయితే మనకి ఎస్టిమేషన్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవి వస్తున్నాయి కాబట్టి మెల్లమెల్లగా జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందుకంటే మహిళా సమాఖ్య అంటే నిర్మల్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలోని. సో మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈజీఎస్, ఐకేపీ, పంచాయత్ సెక్రటరీస్, ప్రతి ఒక్క అధికారులు కూడా దీనిలో పార్టిసిపేట్ అవడం మూలన మేము ఈ రోజు ఇలా ముందుకు వెళ్తున్నాం.
1: అయితే ఇప్పుడు ఇందులో కొన్ని ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటి కుంటల ఏర్పాటు అనేది కొంత ఆర్థిక వనరులతో ముడిపడిన అంశం కదా, దీనికి సంబంధించిన వనరులు ఎట్లా సమన్వయం చేస్తున్నారు?
0: ఇవి మొత్తము మన విబి రామ్జీలోని మెటీరియల్ పేమెంట్ కింద అవుతాయి. అంటే ఒక పంట కుంటను తీసుకుంటే దానిలోని ఏంటంటే తక్కువ మెటీరియల్ ఉంటుంది. అంటే ఒక పామ్ ఫాండ్ వేస్తాం, దానికి ముందు ఒక అవుట్లెట్ అనమాట, అవుట్లెట్ ఇన్లెట్ ఉంటుంది. ఇన్లెట్ లో ఏంటంటే వచ్చిన దాన్ని మనం దానిలో స్టోరేజ్ కాకుండా అంటే ఆ డస్ట్ మొత్తం మా బురద అలాంటివన్నీ దానిలో పెట్టేసి వచ్చేస్తుంది కాబట్టి దానికి మాత్రం స్టోన్ పిచ్చింగ్ తక్కువ మెటీరియల్ ఉంటుంది. ఎక్కువ 90% మాత్రం లేబర్ మీదనే ఉంటుంది. సో లేబర్ తోనే కాబట్టి పెద్దగా ఫైనాన్షియల్ గా కూడా ఎక్కువ బర్డెన్ కాదు.
1: అయితే ఇప్పుడు మీరు ఈ ఏదైతే వాన నీటి సంరక్షణలో భాగంగా ఈ ఇంకుడు గుంతల నిర్మాణం అయితేనేమి, నీటి కుంటల ఏర్పాటు కోసం రైతుల్ని కలుస్తూ ఇటు మహిళా స్వయం సహాయక సంఘాలని సమన్వయం చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, ఈ క్రమంలో మీరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్తున్నారు, దస్తూరాబాద్ మండలంలో కూడా పర్యటించవచ్చును కదా, గ్రామీణుల నుంచి ఈ విషయంలో వస్తున్న స్పందన గాని ఎట్లా ఉంది?
0: ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ భూములలోనే పాంపాండ్లు వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళిన దస్తూరాబాద్ లోని బూత్కూర్ అనే గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. 8 మాకు 2 కావాలి, 2 చొప్పున అని వేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు మేము వేసింది కూడా ఒక వార్డు మెంబర్, ఆ అమ్మాయి అంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి మన ఎస్ఎస్జి గ్రూప్ లో ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు తలుసుకుంటే ఏదైనా ఎంత కష్టమైనా ఈజీగా చేయొచ్చు అనేది దీని ద్వారా నిరూపితమైంది. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా ముందు వెనుక అవుతుంది, కానీ స్పందన మాత్రం బాగా ఉంది, మంచిగా ముందుకు వస్తున్నారు అందరూ.
1: అయితే ఇప్పుడు ఈ శాఖ పరంగా మీరు గ్రామీణాభివృద్ధి శాఖ ఒకటే కాకుండా కొన్ని శాఖల తోడ్పాటు కూడా అవసరం అవుతుంటది కదా ఈ ఉద్యమంలో, ఏ రకంగా ఇతర శాఖల నుంచి మీకు సహకారం లభిస్తుంది?
0: గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ను ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ ఫార్మర్స్ లిస్ట్ దగ్గర వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయటము, మోటివేట్ చేయటము. సో అగ్రికల్చర్, అలాగే DHSO హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఏదైతే ఆయిల్ ఫామ్ ఇలాంటివి వేసుకునే దగ్గర పామ్ ఫాండ్ వేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే డైరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ పామ్ ఫామ్ చుట్టూ చక్కగా గడ్డి విత్తనాలు అట్లా వేసి ఆ పశువుల కోసం కూడా, ఎందుకంటే ఆ పాలు అనే దానిలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి, సో డైరీని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇది సాగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ పని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ నీటి సంరక్షణకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ జలసిరి కార్యక్రమం, అట్లాగే అటు జలశక్తి అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందో, వీటికి సంబంధించిన నిర్దిష్టమైన కాల పరిమితి ఏమైనా ఉందా? ఇది కొనసాగుతూనే ఉంటుందా, నిరంతర ప్రక్రియన?
0: నిరంతర

0: క్రియ ఇది. కాకపోతే ఏంటంటే మనం వర్షాలు వచ్చే ముందే ఈ వర్షం నీళ్ళంతా ఒడిసి పట్టినట్టయితే, అంటే మనం ఈ లోపుగా ఇంకుడు గుంతలు నిర్మించుకున్నట్టయితే ఆ వచ్చే వాటర్ వేస్ట్ రాకుండా పోతుంది అనేది మా ఉద్దేశం. కాకపోతే ఇది నిరంతర ప్రక్రియ, ఇక జరుగుతూనే ఉంటుంది. యాక్చువల్గా అంటే మాకు ఈ సీజన్ లోని అసలు లేబర్ మొబిలైజేషనే ఉండదు, అన్ని వర్షాలు పడితే చక్కగా వాళ్లే పనులు చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఎల్నీనో ప్రభావం వల్ల తక్కువ వర్షాలు ఉండడం మూలన వాళ్ళకి వ్యవసాయ పనులు కూడా తక్కువ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పనులు కల్పిస్తున్నాము, ప్లస్ వాళ్ళ భూములలోనే పని చేయించడం మూలన రెండు రకాలుగా ఆ పని చేసిన దానిలోని చేపలు వేసుకోవడము, అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఫార్మర్ అనేది చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఒక ప్రత్యేకత ఉన్నది, రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు ఉన్నది. ఏ కార్యక్రమం చేపట్టిన మొదటి నుంచి అటు ఉపాధి హామీ కూలీల చెల్లింపులు అయితేమి, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల చెల్లింపులు కూడా, వీటన్నింటిలో కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది కదా. అట్లాగే ఇప్పుడు ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో ముందుకు సాగుతున్న క్రమంలో ఏమైనా మీరు ఒక ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక ప్రణాళిక ఏమైనా రూపొందించుకున్నారు?
0: ప్రతిరోజు మేము ఫీల్డ్ స్థాయిలోకి వెళ్తాం. అంటే ఎర్లీ మార్నింగ్ అనేది మాకు రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఈజీఎస్ వేసీకర్స్ తో మాట్లాడాలి, ఈజీఎస్ తో పని అవ్వాలి, అంటే వివి రామ్జీతో పని అవ్వాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఎంచుకోవడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్కి వెళ్తాం. అలాగే మా మహిళా సమైక్యలు ఈరోజు రాష్ట్ర స్థాయి, నాకు తెలిసి దేశ స్థాయిలో కూడా 0 NPA ఉంది అంటే మా నిర్మల్ జిల్లాలోనే. దానికి ఏంటంటే ఈవినింగ్ టైం, అంటే మహిళలకి ఎప్పుడు ఫ్రీ ఉంటుందో, ఎప్పుడు కొంచెం తీరికగా వాళ్ళు మాట్లాడతారో ఆ టైం, అంటే మార్నింగ్ ఈవినింగ్ మేము ఎంచుకోవడం జరుగుతుంది. మిగతా టైంలోని ఆఫీస్ పనికి కానీ ఇలాంటి వాటికి కానీ మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే బీబీ రామ్జీ స్టాఫ్ అయితేనేమి, అలాగే ఐకేపీ సంబంధించిన సెర్ఫ్ స్టాఫ్ అయితేనేమి, ఇద్దరు మధ్య మంచిగా సమన్వయం ఉంది కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర స్థాయిలో కూడా మొదటి స్థానంలో ఉన్నాం.
1: చాలా సంతోషం విజయలక్ష్మి గారు. ముఖ్యంగా ఈ తెలంగాణ జలసిరి అట్లాగే జలశక్తి అభియాన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నారు. ఏదైతే నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ఒరవడిని సృష్టించిందో, రానున్న రోజుల్లో ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో కూడా అదే ఒరవడిని కొనసాగించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ విషయాలన్నింటినీ మాతో ఇలా సవివరంగా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ. మీకు కూడా. అంటే వర్షం పడినప్పుడు నీళ్లు నిలుస్తున్నాయి, తర్వాత చూస్తే ఒక 2 నెలలు మనకి గ్రౌండ్ వాటర్ అనేది లేదు. సో ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా ఇది తీసుకుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్ని నిధులు ఇచ్చినా మనం ప్రతి పౌరులోని బాధ్యతాయుతమైన చర్యలు ఉంటేనే ఏదైనా మనం చేయగలం. సో వాళ్ళు కూడా ముందుకు రావాలి, అది మీ వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి మీడియా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకాల్లో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కె లెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. నిలంబ సమయం 8:00.

అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా ఇష్టమైన పాటలు కోరి కార్యక్రమం అభిరుచి. ఈ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం చెప్తున్నాం. ఈ కార్యక్రమానికి మీరు రాయాల్సిన పోస్ట్ కార్డ్ మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్. ఎంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఉత్తరాలంటే కనుమరుగ అయిపోతున్న సమయంలో వాటిని పరిచయం చేయవలసిందిగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము.

కార్యక్రమంలో మొదటగా వినబోయే పాట మున్నా చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరందరి కోసం.

0: శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
1: పళ్ళు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా ఒక్క రోజులో పళ్ళు అమర్చబడును. సంప్రదించండి డాక్టర్ జే బలరామ్ జాదవ్, ఎండిఎస్, బాపూజీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
2: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
3: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
2: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
3: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
2: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ద్వారకానగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.

0: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపే కార్యక్రమం మన ఆలయాలు.
1: నిజామాబాద్ నగరంలోని శ్రీ జెండా బాలాజీ ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

0: ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30
1: తప్పక వినండి, తరించండి.
2: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ప్రేమ సాగరం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం నుండి పడకల్ గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, లత, అనన్య, మీరందరి కోసం ఈ పాట.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.8 మెగాహెర్ట్స్ పై జానపద సంగీత కార్యక్రమం. ఇప్పుడు విన్నాం ఒక ప్రకటన.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయ సమయం 10 గంటలు. మధురమైన గీతాలతో మధుర గీతాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం చెప్తుంది నిజామాబాద్ ఎఫ్ఎం.

103.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట అంతా మన మంచికే చిత్రంలోనిది.

మీరు విన్న ఆ పాట అంతస్థులు చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడిన పాట విన్నారు. ఇప్పుడు వింటారు అనుబంధాలు చిత్రం కోసం ఈ పాట.

3.2 MHz పై మీరు వింటున్నారు మధుర గీతాల కార్యక్రమం. తర్వాత వినబోయే పాట అనురాగాలు చిత్రంలోనిది.

0: తిరులొలికే చిన్నారులోయ్.
1: శ్రోతలు, మీరు వింటున్నారు మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట అప్పుచేసి పప్పుకోడు చిత్రంలోనిది.

ప్రాయము ఐశ్వర్యము గల సుందరి దొరకుటే అరుదు కదా. అందము ప్రాయము ఐశ్వర్యము గల సుందరి దొరకుటే అరుదు కదా. ముందుగా ఎవరిని వరించునోయని తొందరలో మతి.

యువతి చెంత పర పురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా. యువతి చెంత పర పురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా. ప్రేమ పందెమును గెలిచే వరకు నామది కలవర పడును కదా. ప్రేమ

గిల పలుకుల కోమలి గాంటిన తీయని తలపులు కలుగు గదా కోయిల పలుకుల కోమలి గాంటిన తీయని తలపులు కలుగు గదా వరముల సంఖ్యే ప్రేమదేవి గన పరవశమే మది కలుగు గదా సుందరాంగుల

మీరు వింటున్నారు మదర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట అపురూపం చిత్రంలోనిది.

అస్తులు, అనుబంధాలు, అనురాగాలు, అనురాధ, అనురాగము, అప్పు చేసి పప్పుకోడు, అపురూపము, అర్ధాంగి, అసాధ్యుడు, మరియు ఆత్మబంధువు, ఆత్మగౌరవం, బలిపీఠం అనే చిత్రంలోని మధుర గీతాలు విన్నారు.

ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: artisans who create fabrics with their own hands. Further, the Prime Minister highlighted the importance of strengthening these small and economically disadvantaged weaving families to build a self-reliant country. Mr. Modi also appealed to the countrymen to purchase at least one handloom product, make a video about it, and share it across the country and the world so that the skill and craftsmanship of India's artisans receive global recognition. The National Handloom Day is observed every year on 7th of August to commemorate the Swadeshi movement launched on the same day in 1905. Civil Aviation Minister K. Ram Mohan Naidu has debunked the claim stating that the government plans to blend ethanol with aviation turbine fuel ATF are completely false and irresponsible. He said ethanol and sustainable aviation fuel are entirely different and should not be conflated. And that is the end of this news bulletin.
1: నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 11:10 దాటి 10 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.